శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 9వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 31వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5 గంటల 56 నిమిషంలో. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: found 11 more bodies. Government Mine Inspector Ghani Baloch said that rescue operations would continue until all the trapped miners were found. In Keralam, an orange alert indicating isolated very heavy rain has been declared in 11 of the 14 districts today. Remaining three districts are under yellow alert, predicting isolated heavy rain. Heavy rain is expected in the state tomorrow also. In Commonwealth Games, Indian weightlifter Lovepreet Singh won a silver medal in the men's 110kg category, while Seema Kali Ramana bagged a bronze medal in women's discus throw at Glasgow last night. Australia continued to lead the standings with 110 medals, while India were 10th with 17 medals on day 8. In Under-17 World Championships, Indian wrestler Nikita Shehrawat settled for a silver medal, while Kamna Babal and Garima bagged bronze medals in the women's event in Baku, Azerbaijan, yesterday. And that is the end of this news bulletin.
1: Akashwani నిజామాబాద్ కేంద్రం సమయం 6:10.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో దేవిస్తుతి వింటారు.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో దేవిస్తుతి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈనాటి సూక్తిసుధ కార్యక్రమంలో పి అబ్దుల్లా ఖాన్ వారి యొక్క సూక్తులు వింటారు.
1: అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. దేవుడు ఈ సృష్టిలో వేనవేల జీవరాశులను పుట్టించాడు. అందులో మానవుడు కూడా ఒకడు. దేవుడు ఈ జీవరాశులను, భవంతులను, బంగళాలను కేవలం మానవుల సౌకర్యార్థమే సృష్టించాడు. అందుకే ప్రపంచంలోని వివిధ వస్తువులను, దైవప్రసాదితాలను పొంది సుఖాలను అనుభవించి దైవారాధన చెయ్యాలని అర్థం. అయితే ప్రపంచ వ్యామోహపు ఈ సుఖాలలో మునిగిపోయి దైవాన్ని, పరలోకాన్ని మరిచిపోవాలన్నది కాదు. ప్రపంచ సుఖాలను పొంది కూడా పరలోకాన్ని గుర్తించేవాడే అసలైన విశ్వాసి. ప్రపంచ వ్యామోహంలో పడిపోయి పరలోకాన్ని విస్మరిస్తున్న వారిని ఉద్దేశించి దివ్య ఖురాన్లో ఇలా తెలుపబడింది. ఏమిటి? మీరు పరలోకాన్ని వదిలి ప్రపంచపు జీవితాన్నే ప్రేమిస్తున్నారా? అయితే ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి, ప్రపంచపు ఈ వస్తువులు అన్నీ పరలోకం ముందు బహుస్వల్పము. ఇంకా పండించిన పంటలను, ధాన్యాలను పూర్తిగా అనుభవించగలమని భావిస్తున్నారా? వారిని ఉద్దేశించి దివ్య గ్రంథంలో ఇలా తెలుపబడింది. మేము ఆకాశం నుండి వర్షాన్ని కురిపించగా మానవులు, పశువులు తినే పైరుగా నేల అంతా దట్టంగా పెరిగి అలాంటి పైర్లను చూచిన యజమానులు ఇక ఈ పైరు పంటల ద్వారా ప్రయోజనం పొందగలమని భావించారు. అంతలో అకస్మాత్తుగా మా ఆజ్ఞ జారీ అయ్యింది. మేము దాన్ని అసలక్కడ ఇది వరకు ఏమీ ఉండేది కాదన్న విధంగా సర్వనాశనం చేశాము. యూసుఫ్ సూరా. ఇది ఈ ప్రపంచపు స్థితి. ఇది యథార్థము. దైవం తలిస్తేనే ఇహలోకపు సుఖాలనైనా సౌఖ్యాలనైనా మనం పొందగలం. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, ప్రజలారా, ఈ ప్రపంచం అశాశ్వతము. ఇందులోని కనీస వస్తువులను మాత్రమే ధర్మసమ్మతంగా అనుభవిస్తూ శాశ్వతమైన పరలోక జీవితం కోసం మీ సమయాన్ని, శక్తి సామర్థ్యాలను ధారపోయండి. ఈ వచనం ద్వారా ఇహలోకం అశాశ్వతమని తెలుస్తుంది. ఒకసారి హజరత్ ఉమర్ రజల్లా తలాన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటికి వెళ్లారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖర్జూరపు మట్టలతో అల్లిన చాపపై పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. దానిపైన ఎలాంటి పరుపు ప్రభబడి లేదు. చాప గుర్తులు ఆయన ఒంటిపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. తల క్రింద తోలు తలగడ మాత్రమే ఉంది. అందులో ఖర్జూరపు బెరడ నింపబడింది. ఈ పరిస్థితిని చూసి ఉమర్ రజల్లా తాలాను ఉండబట్టలేక ఇలా అన్నారు, ఓ దైవ ప్రవక్త, మీ ఉమ్మత్ కోసం సిరి సంపదలను, సౌభాగ్యాలను ప్రసాదించమని దైవాన్ని ప్రార్థించండి. దానికి ఆయన, ఓ ఉమర్, ప్రపంచపు సుఖాలను అవిశ్వాసుల కొరకు మాత్రమే, విశ్వాసుల కొరకు మాత్రం పరలోకపు సుఖాలు ఉన్నాయి. ఇది నీకు సమ్మతం కాదా అని అన్నారు. అలాగే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరోసారి చాపపై పడుకుని ఉండగా చూసిన హజరత్ ఇబ్నే మస్ఊద్ రజల్లా తాలాన్హు దైవప్రవక్తతో, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఆజ్ఞాపిస్తే మీకోసం ఒక మంచి పరుపు తయారు చేయిస్తాము అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నాకు ప్రపంచ సుఖాలతో, సౌఖ్యాలతో పనేమిటి? నేను ఇహలోకంలో ఒక బాటసారి లాంటి వాడిని. ఒక బాటసారి దారిలో ఏదైనా చెట్టు క్రింద కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతాడు. ఆ తరువాత దాన్ని వదిలేసి తన గమ్యం వైపు తిరిగి ప్రయాణం సాగిస్తాడు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తిని తేన్పుతూ ఉంటే చూసి, తేన్పులను తగ్గించు, ప్రపంచంలో కడుపు నిండా తినే వ్యక్తి ప్రళయ దినాన అందరికంటే ఎక్కువ ఆకలితో ఉంటాడు అని అన్నారు. ఇహలోకం అశాశ్వతం, పరలోకం శాశ్వతం అని దివ్య ఖురాన్లో మరియు ప్రవక్త గారి వచనాల వల్ల మనకు తెలుస్తుంది. దేవుడు ప్రసాదించిన ఈ ప్రపంచపు వస్తువులు, సౌఖ్యాలు కేవలం మనిషి జీవించడానికి మాత్రమే. దైవాన్ని, ప్రవక్తలను, పరలోకాన్ని మరిచిపోయేంతగా ప్రపంచపు వస్తువులను అనుభవించరాదు. అంటే మనిషి ప్రపంచమే సర్వస్వంగా భావించి దాన్ని పొందటానికి అడ్డదారులు తొక్కరాదు. కేవలం ధనార్జన కోసం శక్తి సామర్థ్యాలను వృధా చేసుకోరాదు. ప్రాపంచిక జీవితంలో పడిపోయి పరలోకాన్ని చేజేతులారా నాశనం చేసుకోరాదు. అల్లాహ్ మనందరికీ మధ్య మార్గంలో జీవించే విధానాన్ని, పరలోకంలో ఉపయోగపడే పనులను చేసే మార్గాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
0: శ్రోతలు ఇంతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో పి అబ్దుల్లా ఖాన్ గారి సూక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శీత్మస్తంది. ముఖ్యాంశాలు. ప్రశ్నపత్రాల లీకేజీలు అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ పరీక్షల అక్రమ పద్దతుల నివారణ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు తొలి ఎంపిక

0: ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజాపరీక్షల అక్రమ పద్దతుల నివారణ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు గత రాతి ప్రధానమంత్రి ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన ప్రత్యేక వీడియో సందేశంలో మాట్లాడారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పునరుద్ఘాటించారు. గిరిజన సంప్రదాయ సంస్కృతికి ప్రతీక అయిన ధింసా నృత్యం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రేపు జరిగే కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికేందుకు సుమారు 13,000 మంది గిరిజన బాలికలు మహిళలు ధింసా నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలో జరుగుతున్న రిహార్సల్స్ ను రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిన్న పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ధింసా నృత్యం గిరిజన కళాకారుల ప్రతిభకు రాష్ట సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని తన నివాసంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్థానిక వనరులు వినియోగించుకుంటూ తాగునీటి సరఫరా ప్రణాళికలు రూపొందించాలని, ఇందుకోసం గ్రామీణ నీటి సరఫరా శాఖ, జలమండలి, నీటిపారుదల శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీని 15 నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో తార్ రోడ్లు, పంచాయతీ భవనాల నిర్మాణం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు తొలి ఎంపికగా మారిందని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని హోసూర్లో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 5,350 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ క్లీన్ ఎనర్జీ విధానం ద్వారా రాష్ట్రాన్ని స్వచ్చందన రంగంలో దేశంలో అగ్రస్థానానికి తీసుకువెళ్లడమే లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో అనేక మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలుపుతూ,
1: రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ కానివ్వండి, ఫార్మాకు సంబంధించిన అనేక పరిశ్రమలు కర్నూలు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నాం. టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. ఈ రోజు ఇన్స్టాలేషన్ వల్ల కన్స్ట్రక్షన్ అప్పుడు 4,000 మంది యువతి యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఈ 800 మెగావాట్ల ద్వారా 1,100 మంది రైతులకి 30 సంవత్సరాల లీజ్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేయబోతున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో తాటి ఆధారిత పరిశ్రమ కోసం తాటి అభివృద్ది బోర్డును ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజు సింగ్ చౌహాన్ ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన్ను కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో జాతీయ స్థాయి పాల్మీరా అభివృద్ది బోర్డును ఏర్పాటు చేసి తాటి

0: పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాటి బెల్లం, తాటి పంచదార, తాటి ఆకులతో తయారయ్యే ఉత్పత్తుల పరిశ్రమల అభివృద్దితో పాటు గిరిజనులు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సోము వీర్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో రేపు జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్బంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో విద్యుత్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమానికి నిరంతర విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే రానున్న గోదావరి పుష్కరాల కోసం విద్యుత్ మౌలిక సదుపాయాల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సూచించారు. పుష్కరాల నాటికి 19 కొత్త ఉప కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా తీర్చిదిద్దామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విమానాశ్రయ టెర్మినల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బొబ్బిలి వీణ, కూచిపూడి నృత్య భంగిమలు, ఏటికొప్పాక బొమ్మలు, కలంకారీ కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగండలో పరిశ్రమల ద్వారా లభించే కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో మౌలిక వస్తుల కల్పన చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. పెనుగొండ ఆర్డీఓ కార్యాలయంలో కియా సంస్థ, రాష్ట ప్రభుత్వం మధ్య 12 కోట్ల రూపాయల వ్యయంతో ఐటీఐ కళాశాల నిర్మాణానికి నిన్న అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశ్రమలు ఉపాధి కల్పించడంతో పాటు సీఎస్ఆర్ నిధుల ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
1: 12 కోట్ల రూపాయలతో ఐటీఐ కాలేజ్ నిర్మాణానికి సీఎస్ఆర్ నిధులు కేటాయించడం, ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. 14-19లో మరి కియా రావడం, కియా మరి అనుబంధ సంస్థలు రావడం, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మంది ఉపాధి చూపించడం, ఈ రాష్ట్రానికి సంపత్తో పాటు మరి సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ముందు జిల్లాలో కూడా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
0: యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు స్వయం సమృద్ది సాధించవచ్చునని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు. విజయవాడలో ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ స్వర్ణేంద్ర P4 ఫౌండేషన్ ఆధ్వర్యంలో వస్తు సేవల పన్ను జీఎస్టీపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ సరియైన శిక్షణ, అవగాహనతో సంపాదించిన నైపుణ్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడే విజయం సాధించవచ్చునని జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. పూణే మచిలీపట్నం జాతీయ రహదారి అభివృద్ది పనులపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వివరాలను వెల్లడించింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. సంగారెడ్డి హైదరాబాద్ నందిగామ మధ్య 6 లేన్ల విస్తరణకు డీపీఆర్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో హైదరాబాద్లో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వాగులు, చెరువుల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

0: स्पर्धायां डिस्कस थ्रो इत्येतस्यां प्रतिस्पर्धायां कांस्य पदकं प्राप्तवती। ग्लास्गो नगरे अष्टम दिवसस्य समाप्तौ ऑस्ट्रेलिया देशः दशाधिकैकशत पदकैः पदकतालिकायां शीर्षस्थाने वर्तते। भारतं तु सप्तदश पदकैः सह दशम स्थानम् अधितिष्ठति। इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రసార వివరాలు. ఎఫ్ఎం 103.2 మెగాహెర్స్ పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను మనం తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రసారంలో 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం, భక్తి గీతం వింటారు. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు పాల్గొంటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మహిళావాణి కార్యక్రమంలో బోనాల పండుగ గురించి శ్రీమతి టి గిరిజా గాయత్రి గారి వివరాలు వింటారు. శ్రీమతి చాపరాల రమణి గారి స్వీయ కవితలు వింటారు. 9:00 హృదయ రాగాలు. శ్రోతలకు నచ్చిన పాటలను వాట్సాప్ ద్వారా సందేశం పంపించే కార్యక్రమం. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 12:40 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. తెలుగులో వార్తలు 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి. ఇక సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాలలో 5:00 అభిరుచి, శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. 5:30 జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు. 5:45 సినీ రంజని సినిమా పాటలు వినవచ్చు. 6:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:30 సమాచార దర్శినిలో ప్రబోధ గీతం వినవచ్చు. 6:35 సినీ రంజని సినిమా పాటలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి, శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. 8:15 పార్లమెంట్ సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు. 8:45 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు. 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 11:10 ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఇప్పుడు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంట్ పబ్లిక్ పరీక్షల బిల్లును ఆమోదించింది. సముద్రయాన రంగం ఇటీవల భౌగోళికంగా వచ్చిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకుని మన భవిష్య సముద్ర ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర నౌకాయాన మంత్రి సర్వానంద్ సోనోవాల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. నమ్మదగిన పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం నిరంతరం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో మోదీ మాట్లాడుతూ, గత అనేక దశాబ్దాలుగా ప్రతి రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ సమస్యను ఎదుర్కొన్నాయని, ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల్లో, కేంద్రంలో, దేశవ్యాప్తంగా విద్యా పరీక్షా విధానంలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవని తాము నిర్ణయించామని ఆయన చెప్పారు.
1: इस कठोर कानूनों वाले प्रावधानों वाले इस बिल को पास कर दिया है. अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थिति को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों, आइए हम सब मिल करके विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिला करके चले. बहुत बहुत धन्यवाद.
0: కఠినమైన చట్టపరమైన నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని ప్రధానమంత్రి చెప్పారు. విద్యార్థులను కష్టం నుంచి రక్షించేందుకు, వికసిత్ భారత్ పునాదిని బలపరచడానికి పారదర్శకమైన సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత పరీక్షా విధానం, బలమైన పేపర్ లీక్ వ్యతిరేక చట్టాలు, పరీక్షా మాఫియాపై కఠినమైన చర్యలు చాలా ముఖ్యమైనవని మోదీ చెప్పారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లును బుధవారం నాడు లోక్సభ ఆమోదించగా, రాజ్యసభ నిన్న దీనికి ఆమోదం తెలియజేసింది. భోజన విరామం అనంతరం సభ తిరిగి సమావేశమైనప్పుడు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సవరణ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక కొత్త నిబంధనలను చేర్చారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంత యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. చార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుండి 3 నెలల్లో విచారణ పూర్తి కావాలి. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ సమస్య భారతదేశంలో ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలో ప్రతి పౌరుడికి దీంతో సంబంధం ఉందని అన్నారు. దేశంలో పేపర్ లీకులు నివారించేందుకు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కూడా జితేంద్ర సింగ్ ఏకరువు పెట్టారు.
2: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 act in order to make it more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
0: చర్చను ప్రారంభిస్తూ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కొత్త బిల్లులో ప్రభుత్వం కేవలం పైపై మార్పులు మాత్రమే చేసిందని, పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు అరికట్టేందుకు ప్రతిపాదిత సవరణలు ప్రభావవంతంగా ఉండవని అన్నారు. తాము ప్రతిపాదిత బిల్లుకు మద్దతిస్తున్నప్పటికీ పారదర్శకమైన పేపర్ లీక్ లేని పరీక్షలు ఉండేలా చూసేందుకు అవసరమైన కఠినమైన నిబంధనలు బిల్లులు లేవని అభిప్రాయపడుతున్నారని చెప్పారు.
3: ज्यादा जुर्माना, कड़ी सजा, स्पेशल टास्क फोर्स, फास्ट ट्रैक कोर्ट,

0: जैसे प्रावधान आपने इसमें रखा है इससे कुछ फर्क पड़ने वाला नहीं, लेकिन ये जो मजबूत कानून लाने के लिए हमने 2024 में ही इसकी मांग रखी थी, लेकिन तब आपने हमारी इस बात को नहीं माना।
1: దేశ రాజధానిలో ఇటీవల విద్యార్థుల నిరసన సమయంలో పెల్లెట్ గన్ల వినియోగం వల్ల గాయపడిన వ్యక్తులకు సరైన వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు నిన్న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఢిల్లీ జంతర్ మంతర్ ఇతర ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై మెటాలిక్ పెల్లెట్ గన్లను ఉపయోగించారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ నిర్వహించింది. విచారణ సందర్భంగా అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి పోలీసు నిబంధనలు అనుమతిస్తాయని, నిబంధనలను స్వయంగా సవాల్ చేయనంత వరకు అటువంటి ఆయుధాల వినియోగాన్ని చట్టవిరుద్దంగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగా గుంపులు చెదరగొట్టేందుకు పంప్ యాక్షన్ రైఫిల్స్ ప్రొజెక్టైల్ యాక్షన్ గన్ల నుంచి కాల్చే మెటాలిక్ లేదా పాక్షికంగా మెటాలిక్ ప్రొజెక్టైల్స్ వాడకాన్ని దశల వారీగా నిలిపివేయాలని లేదా నిషేధించాలని పిటిషనర్లు కోరారు. నిర్దేశిత గడువులను ఖచ్చితంగా పాటిస్తూ సముద్రయాన రంగంలో ప్రధాన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ లక్ష్యాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన దీర్ఘకాలిక సముద్ర రంగ ఆశయాలు సాధించేందుకు తమ మంత్రిత్వ శాఖ ఓడరేవులు భారత లోతట్టు జలమార్గాల ప్రాధికార సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సోనోవాల్ సూచించారు. భవిష్యత్ ప్రణాళిక రచనలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా సంస్థాగతంగా మరింత పటిష్టత సాధిస్తామని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, లాజిస్టిక్ సామర్థ్యం విస్తరించడం, దేశీయంగా తయారీని ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించడం ద్వారా భారత్ను ప్రపంచంలోని ప్రముఖ సముద్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టగలుగుతామని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. మహానది జల వివాదానికి సంబంధించి సామరస్యపూర్వక పరిష్కారం కోసం ఈ సమావేశం జరిగింది. జలశక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహానది రెండు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలకు జీవనాడి అని కేంద్ర మంత్రి మాట్లాడారు. న్యాయమైన, స్థిరమైన, పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారం సాధించేందుకు చర్చలు జరపాలని ఆయన సూచించారు. కేరళలో ఈరోజు 14 జిల్లాల్లోకి 11 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన 3 జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గుజరాత్కు కూడా వాతావరణ శాఖ తీవ్రమైన వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 158 గంటల్లో గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. 1st వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. గుజరాత్లో రుతుపవనాల పరిస్థితి తీవ్రంగా ఉంది. అహ్మదాబాద్, ఆనంద్, సూరత్, నవ్సారీ, వల్సాద్ సహా మధ్య దక్షిణ గుజరాత్లో 13 జిల్లాలకు ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఒడిషాలో మహానది పరివాహక ప్రాంతంలో నీరు భారీగా పెరుగుతుండటంతో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ సీజన్లోనే అత్యధిక వరద ప్రవాహం ఈ సాయంత్రానికి ముండాలికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. వరద పరిస్థితులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కొత్తగా వర్షం కురుస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు నిఘా ముమ్మరం చేశారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరిపిన అణచివేత కారణంగా 40 మందికి పైగా మరణించడంతో ఆ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న మహిళా ఆందోళనకారులను స్థానిక అధికారులు ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడలో నిన్న రాత్రి జరిగిన పోటీలో పురుషుల 110 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీరామ్న కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 8వ రోజున భారత్ 17 పతకాలతో 10వ స్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. విశ్వసనీయమైన పరీక్ష వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం, అనంతరం భక్తి గీతం. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు పాల్గొంటారు. ముందుగా ప్రబోధ గీతం వింటారు.

0: శ్రోతల ప్రబోధ గీతాన్ని విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం.
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
0: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అధిక రక్తపోటు వల్ల వచ్చే కంటి సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்யானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
5: దేశ్

0: సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: ఫోన్ 08462223111.
2: ప్రతి వారం మనం కంటి సమస్యల గురించి తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మానవ శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల పనితీరును మనం కంటి ద్వారానే తెలుసుకోవచ్చు అని డాక్టర్ గారు ప్రతి వారం మనకు తెలియజేస్తూనే ఉన్నారు. వాటికి ఎగ్జాంపుల్స్గా మనకి ఇప్పటికే చాలా విషయాలు డాక్టర్ గారు తెలియజేశారు. ముఖ్యంగా షుగర్ గురించి తెలియజేశారు, టీబీ గురించి తెలియజేశారు, థైరాయిడ్ గురించి తెలియజేశారు, బీబీ గురించి తెలియజేశారు, ఇట్లా అనేక విషయాలపైన, వైరస్లపైన కూడా తెలియజేశారు. అయితే ఈరోజు ముఖ్యంగా అత్యంత ప్రధానమైనటువంటి అవయవ వ్యవస్థలో మనకి ఎక్కువగా రోజు రొటీన్గా కదులుతూ ఉండేటటువంటిది రక్తం. మరి ఈ రక్తంలో గనక ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్లు కానీ, రక్తంలో కనుక ఇలాంటి మార్పులు కనుక వస్తే వాటి యొక్క పనితీరు కంటి మీద చూపిస్తుందా, మరి ఆ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటిలాగే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవాన్ని పొంది, అట్లాగే గోల్డ్ మెడల్ సాధించి మన నిజామాబాద్లో ఇప్పుడు డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించి మనకు సేవలు అందించడానికి ఇక్కడికి వచ్చారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
3: నమస్కారం అండి, గుడ్ మార్నింగ్.
2: డాక్టర్ గారు, ఇప్పుడు మానవ శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల గురించి మీరు తెలియజేస్తూ ఉన్నారు సుదీర్ఘంగా, మనకి శ్రోతలకి మంచి అవగాహన వస్తుంది. అట్లాగే రోజు ప్రసరించేటువంటి ఈ రక్తంలో కూడా ఉండేటువంటి ప్రభావం మన కంటిపైన ఏ విధంగా ఉంటుంది, ఎట్లా గుర్తించవచ్చు అంటారు?
3: తప్పకుండా అండి. సో మనకు బాడీలో అన్ని అవయవాలకి ఎప్పుడు ప్రవహిస్తూ అన్ని అవయవాలకి ఆక్సిజన్ సప్లై చేసి అన్ని ఆర్గాన్స్లో వైటల్ అంటే టిష్యూని స్ట్రెంత్ ఇచ్చి హెల్దీగా ఉంచే కంపోనెంట్ ఏంటంటే బ్లడ్ మనకు. సో బ్లడ్ అన్ని ఏరియాస్కి అది సప్లై అయినప్పుడు మాత్రమే మనకు ఆ ఆర్గాను యాక్టివ్గా పనిచేయడం అనేది ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఆగిపోతుందో ఆ ఆర్గాన్ పనిచేయదు మనకు. సో అట్లాంటి ఇంపార్టెంట్ అయిన బ్లడ్లో కూడా మనకు కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో మనం బ్లడ్ అంటే ఏంటి, నార్మల్గా అందులో ఉండే కంపోనెంట్స్ చూస్తే దాన్ని బట్టి ఏ డిసీజ్ ఎలా అఫెక్ట్ చేస్తుంది, కన్ను మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మనకు తెలిసిపోతుంది. బ్లడ్లో నార్మల్గా మనకు ఉండేది ఏంటి అంటే సెల్స్ ఉంటాయి, ప్లాస్మా ఉంటుంది అనమాట. సెల్స్ అంటే ఏమేమి ఉంటాయంటే రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం, తెలుగులో అంటే ఎర్ర రక్త కణాలు అంటాం. రెండోది వచ్చేసి డబ్ల్యూబీసీ అంటాము, డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు. మూడోది వచ్చేసి ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలకికలు అంటాం, ప్లేట్లెట్స్ అంటాం కదా. మనం ఇప్పుడు పోస్ట్ కోవిడ్ కానీ మనం చూస్తే ప్లేట్లెట్ కౌంట్ బాగా పడిపోయింది అని చెప్తారు కదా,
2: అది డెంగ్యూలో కూడా.
3: ఎస్, అది ప్లేట్లెట్స్ అనమాట. ఇవి కాకుండా సీరం అంటే, సీరంలో మనకి ఏదంటే మనకు అందులో కంప్లీట్గా ప్రోటీన్స్, బ్లడ్లో మిగతా కాంపోనెంట్స్ అన్నీ అందులో ఉంటాయి అన్నమాట. సో ఈ మనకి ఎప్పుడైతే రెటినా ఉంది, కంటి లోపల మన రెటినా ఉంది కదా, కంప్లీట్గా రెటినా మొత్తం బ్లడ్ వెసల్స్తోనే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకు ఈ రక్తంలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు ఆ రక్తం కంపల్సరీగా ఐకి కూడా వస్తుంది కాబట్టి ఐలో కూడా దాని ఎఫెక్ట్ చూపుతుంది. సో ఐలోనే ఫస్ట్ ఎందుకు చూపుతుంది అంటే ఐలో ఉండే రక్తనాళాలు చాలా సన్నంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఐ అనేది చిన్న ఆర్గాన్ కదా, నార్మల్గా మనకు బాడీలో వివిధ ఆర్గాన్స్ చూసుకుంటే ఐ అనేది చాలా చిన్న ఉంటుంది. సో చిన్న ఆర్గాన్కి చిన్న రక్తనాళాలే ఉంటాయి. సో చిన్న రక్తనాళాలు ఉన్నప్పుడు అవి అబ్నార్మాలిటీ వచ్చే ఛాన్స్, తొందరగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఫస్ట్ ఐలో సింప్టమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇట్లాంటి వాళ్ళకి. సో అందుకే మనం ఇప్పుడు అందులో మేజర్గా వచ్చేసి అనీమియా అంటాం మనం. అనీమియా అంటే ఏంటంటే రక్తహీనత. రక్తహీనత అంటే ఏంటి అంటే బ్లడ్లో మనకు హిమోగ్లోబిన్ లెవెల్ లేదా ఆర్బీసీ కౌంట్ నార్మల్ కన్నా తక్కువ ఉండడం, అది అనీమియా అంటాం. రెండోది వచ్చేసి కొంచెం అబ్నార్మల్ స్టేజెస్లో వచ్చే ఏంటంటే ల్యుకేమియాస్ అంటాం, అంటే సింపుల్గా చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్స్ అంటాం కదా అవన్నమాట. అందులో మనకి ఈ డబ్ల్యూబీసీ కౌంట్ అబ్నార్మల్గా పెరిగిపోతుంది ల్యూకేమియాస్లో అవి. మూడోది వచ్చేసి ప్లేట్లెట్ అబ్నార్మాలిటీస్. ప్లేట్లెట్స్ అంటే మనకి ఎప్పుడైతే అవి కరెక్ట్ ఫంక్షన్, బ్లడ్ క్లాటింగ్ మెకానిజం చేయవో అది ప్లేట్లెట్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. సో అట్లాంటివి ఇవాళ తెలుసుకుందాం మనం. సో వీళ్ళలో సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు సింపుల్ సింప్టమ్స్ ఉంటాయి. మనం రెగ్యులర్గా ఇంతకుముందు ఎప్పుడు చెక్ చేస్తే మనం జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ కంటి నీళ్ళ లోవర్ లిన్ ఇట్లా అని కంటి లోపల చూస్తారు.
2: అవును,
3: ఎందుకు చూస్తారు, ఎందుకంటే బ్లడ్ ఎలా ఉంది తెలుసుకోవడానికి. ఈ ఏరియాని కంజంక్టైవ్ అంటాం మనం. కంజంక్టైవాలో మనకు నార్మల్గా రెడ్ కలర్లో కనిపిస్తుంది బ్లడ్ ఎక్కువ ఉన్నప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు. ఎప్పుడైతే అనీమియా ఉంటుందో వాళ్ళకి అది రెడ్ కలర్లో ఉండదు, పేల్గా ఉంటుంది అనమాట. అంటే కొంచెం వైట్గా, ఎల్లోయిష్ వైట్ లాగట్లా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఫిజిషియన్ ఫస్ట్ అది చెక్ చేస్తారనమాట, బ్లడ్ కౌంట్ ఎలా ఉంది, ఓవరాల్గా సిస్టమిక్ హెల్త్ ఎలా ఉందో చూడడానికి అది చెక్ చేస్తారు. ఇది సింపుల్. మనకి ఒక్కోసారి ఏంటంటే మనకి ఏదైనా బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అనుకోండి పేషెంట్కి, అంటే బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ అంటే ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువ కావడం అనమాట. అప్పుడు మనకి కంజంక్టివల్లోనే బ్లీడింగ్స్ వస్తాయి అనమాట, కంజంక్టివల్ హెమరేజ్ వస్తాయి మనకు, సబ్ కంజంక్టివల్ హెమరేజ్.

0: పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న

0: అంటాం వాటిని, అంటే కన్జంక్టివా కింద హెమరేజ్ బ్లీడింగ్ రావడము అట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా ఏంటంటే కొన్నిసార్లు పేషెంట్కి సివియర్గా అయినప్పుడు కంటి లోపల రెటినా మీద కూడా వాటి ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో కంటి లోపల రెటినా మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు కంటి లోపల రెటినాలు బ్లీడింగ్ రావడము, కంటి లోపల స్వెల్లింగ్ రావడము, చూపు తగ్గడము అట్లా కూడా స్టార్ట్ అవుతుంది. సో వీటిని ఏమంటామంటే అనిమిక్ రెటినోపతి అంటాం. అనిమిక్ రెటినోపతి అంటే అనిమియా వల్ల వచ్చే రెటినోపతి అనమాట.
1: అది అంటే రక్తహీనత వల్ల వచ్చే రెటినా
0: ప్రాబ్లం అది. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అనిమియా ఉంది కూడా వాళ్ళకి తెలియదు అనమాట.
1: అవును,
0: ఉన్నా తెలీదు, జస్ట్ రెగ్యులర్గా వాళ్ళు వర్క్ చేసుకుంటారు, వాళ్ళకు ఉంటుంది అలసట ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, పని రెగ్యులర్గా చేసినట్టుగా చేయలేరు, బాడీ అంతా వీక్ అనిపిస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ చూయించుకోకపోతే అది ఎప్పుడైతే కంటి మీద ఎఫెక్ట్ పడుతుందో అప్పుడు విజన్ లాస్ అవుతుంది. అట్లాంటి వాళ్ళు మన దగ్గరకు వస్తారు.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
1: డాక్టర్ గారు, మీరు అంటే నాకు బాగా గుర్తొచ్చింది ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనం ఈ రక్తహీనత అనేటువంటిది స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం.
0: అవునండి.
1: ఈ స్త్రీలు అయితే అసలు చాలామంది పట్టించుకోరు కూడా. అయితే ఈ రక్తహీనత వాళ్ళకి తెలుస్తుంది, మాకు అలసట ఉంది అని చెప్పేసి, ఎప్పుడైతే వీళ్ళు ప్రెగ్నెంట్ అవుతారో అప్పుడు డాక్టర్ గారు మీకు రక్తం చాలా తక్కువ ఉందామంటారు. సో అప్పుడు కానీ వీళ్ళకి ఇది తెలియదు. ఇట్లాంటి వాళ్ళకి కంటిపైన ఎలాంటి సమస్యలు వస్తాయి ఆఫ్టర్ డెలివరీ, బిఫోర్?
0: సో ఆఫ్టర్ డెలివరీ అయినా, ఇన్ ప్రెగ్నెన్సీ టైం అయినా కూడా వీళ్ళకి ఎలా అంటే రెటినా అఫెక్ట్ అవుతుంది. బట్ రెటినా అఫెక్ట్ అయినప్పుడు అందరికీ రెటినా అఫెక్ట్ అయిన వెంటనే చూపేం పోదు. ఎప్పుడైతే సెంట్రల్ పార్ట్ మనకు మ్యాక్లా అంటాం కదా, ఆ మ్యాక్లాలో స్వెల్లింగ్ రావట్లేదో అప్పుడు విజన్ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆప్టిక్ నర్వ్ ఇన్వాల్వ్ కావట్లేదో, ఆప్టిక్ నర్వ్ ఎడిమా రావట్లేదో, నరంలో వాపు రావట్లేదో అప్పుడు చూపు బాగానే ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళని రొటీన్ ఎగ్జామినేషన్ మనం చూసి, ఆ సైన్స్ స్పెసిఫిక్ సైన్స్ ఉంటుంది అనమాట, ఎవ్రీ డిసీజ్కి స్పెసిఫిక్ సైన్స్ ఉంటాయి, అవి చూసి మనం ఇది దీనిలాగా అనిపిస్తుంది, అనిమియాలాగా అని చెప్పి మనం వెంటనే సీబీపీ చేసి చూస్తే వాళ్ళకి హిమోగ్లోబిన్ <5 కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లా కూడా మనకు ఐడెంటిఫై చేస్తాం అట్లాంటి వాళ్ళని కూడా. మళ్ళీ వాళ్ళని వెంటనే ఫిజిషియన్ దగ్గర పంపించి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయించి సప్లిమెంట్స్ ఇప్పిస్తే అప్పుడు రికవర్ అవుతుంది. ఎప్పుడైతే మనం అనిమియాని కరెక్ట్ చేస్తామో అప్పుడు ఈ ఐలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే చేంజెస్ వచ్చాయో బ్లీడింగ్ కూడా వాటంతట అవే తగ్గిపోతాయి. మనం ఐకి సపరేట్గా ట్రీట్మెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆ సిస్టమిక్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేస్తే ఐలో వచ్చిన సింప్టమ్స్ సైన్స్ కూడా తగ్గిపోతాయి. అది అనిమియా రిలేటెడ్ అనమాట. అది కాకుండా కొన్నిసార్లు ఏంటంటే ల్యూకేమియాస్, మనకు ల్యూకేమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్, వాటిలలో కూడా మనకి కంటి లోపల బ్లీడింగ్ రావడము, స్వెల్లింగ్ రావడం వస్తుంటుంది. అండ్ చాలామందికి కూడా మనం ఈవెన్ వాళ్ళకి ల్యూకేమియా ఉందని తెలియకపోయినా జస్ట్ నార్మల్ ఐ చెకప్కి వచ్చిన వాళ్ళలో కూడా మనం చూసి డయాగ్నోస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని ఫిజిషియన్ దగ్గర పంపించి రెగ్యులర్గా చెకప్ చేయించి బోన్ మారో బయాప్సీ చేయించి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఎందుకంటే మనకు ఐ ఫస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది వీటిలలో. ఐలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ సైన్స్ మనం పిక్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ కూడా సేవ్ చేసిన వాళ్ళం మొత్తం మనం. సో ఈ ల్యూకేమియా వల్ల ఇలా ఉంటుంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే కోయగ్లేషన్ డిసార్డర్స్ అంటాం మనం. కోయగ్లేషన్ డిసార్డర్స్ అంటే ఏంటి అంటే, మనకు బ్లడ్లో మనం నాచురల్గా బ్లడ్లో కోయగ్లేషన్ మెకానిజం ఉంటుంది అనమాట, క్లాటింగ్ మెకానిజం. అంటే ఏంటంటే మనకు ఎప్పుడైనా ఇంజురీ అయింది అనుకోండి, బ్లీడింగ్ అలానే కంటిన్యూ కాకుండా బ్లడ్లో సహజంగా క్లాటింగ్ మెకానిజం ఉంటుంది. ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి బ్లడ్లో, ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అక్కడ యాక్షన్ తీసుకుని దానివల్ల క్లాట్ చేస్తే బ్లడ్ని, ఫర్దర్గా బ్లడ్ లాస్ కాకుండా బాడీ నుంచి. సో ఎప్పుడైతే ఈ కోయగ్లేషన్ ప్రాబ్లమ్స్ నార్మల్ వేలో పనిచేయట్లేదో, అంటే అబ్నార్మల్గా పనిచేయడం, అంటే ఎక్కువ కోయగ్లేషన్ అయిపోయింది అనుకోండి, నార్మల్ కన్నా ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు రక్తంలో చిన్న చిన్న గడ్డల్లాగా తయారవుతూ ఉంటాయి. ఆ రక్తం గడ్డలు వచ్చి మన కంటి లోపల నరంలో రెటినాలో అఫెక్ట్ చేసి బ్లాక్ చేసినాయంటే అప్పుడు కంప్లీట్గా విజన్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ అక్లూజన్ వస్తుంది, సెంట్రల్ రెటినల్ ఆర్టరీ అక్లూజన్ వస్తుంది, వాటిలో ఇమీడియట్గా చూపు అన్నది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవే బ్లడ్ క్లాట్స్ మనకు ఒకవేళ మన కంటికి సప్లై చేసే ఆర్టరీ ఉందనుకోండి, కెరోటిడ్ ఆర్టరీ ఉంది, కెరోటిడ్ ఆర్టరీ నుంచి మనకు కంటికి సప్లై చేసే ఆర్టరీస్ ఉంటాయి, వాటిలో ఏమన్నా బ్లాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా నర్వ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. దాన్ని మనం న్యూరోపతి అంటాం. అది యాంటీరియర్ ఇస్కెమిక్ ఆప్టిక్ న్యూరోపతి అంటే మనం, అంటే కంటి లోపల నరం ఏదైతే ఉందో ఆప్టిక్ నర్వ్ అది డ్యామేజ్ అవుతుంది, బ్లడ్ సప్లై సరిగ్గా లేక అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఇవి కాకుండా ఇంకోటి ఏంటంటే మనకు బ్లడ్లో కొన్ని హోమోసిస్టిన్ అనే అమైనో ఆసిడ్స్ ఉంటాయి. హోమోసిస్టిన్ ఏంటంటే నార్మల్గా బ్లడ్లో అది ఎప్పుడైతే ఉంటుందో, నార్మల్గా ఉంటుంది అందరికీ మనకు, అది దాని పని అది మామూలుగా చేస్తుంది. బట్ ఎప్పుడైతే అది

0: అబ్నార్మల్గా ఎక్కువ పెరిగిపోతుందో, హోమోసిస్టిన్ లెవెల్స్ పెరుగుతాయో, అప్పుడు అది ఏం చేస్తుందంటే బ్లడ్ని క్లాట్ చేస్తుంది ఎక్కువగా.
1: అరే
0: దాన్ని మనం థ్రాంబో ఎంబోలిక్ ఫినామినా అంటాం. థ్రాంబో ఎంబోలిక్ అంటే ఏంటంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఆ క్లాట్ ఆ రక్త ప్రవాహంలో కొట్టుకుపోతుంది అన్నమాట. పైప్స్ క్లోజ్డ్ పైప్ సిస్టమ్ కదా, కొట్టుకుంటూ వెళ్ళి ఎప్పుడైతే అది ఒక సన్న రక్తనాళం ఉంటుందో అక్కడ దాన్ని బ్లాక్ చేస్తుంది. నార్మల్గా కంట్లో ఉండే సన్న రక్తనాళాలు కాబట్టి ఇట్లాంటి క్లాట్స్ కానీ కొలెస్ట్రాల్ ప్లాక్స్ కానీ అన్నీ వచ్చి మనకు అటాక్ చేస్తాయి, అక్కడ బ్లాక్ చేస్తాయి రెటినా వెజిల్స్ని. దానివల్ల మనకు ఇమీడియట్గా రెటినాలో ప్రాబ్లం రావడము, విజన్ తగ్గడము, వాళ్ళు మన దగ్గరకు రావడం అంటే జరుగుతుంటుంది. సో ఇట్లాంటివి కూడా మనం రెగ్యులర్గా డయాగ్నోస్ చేసి వాళ్ళకి కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ అందిస్తే ఆ క్లాట్స్ ఇంకా వేరే బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడకుండా మనం ప్రొటెక్ట్ చేయవచ్చు. లేదు అంటే ఇవి ఇంకా ఇలానే మనకు బ్రెయిన్లో కూడా చిన్న రక్తనాళాలే ఉంటాయి, వాటి మీద ఎఫెక్ట్ చేసిందంటే వాళ్ళకి పెరాలసిస్ రావడము, స్ట్రోక్ రావడము ఇటు జరుగుతుంది. అదే హార్ట్లో అటాక్ చేసినప్పుడు హార్ట్ అటాక్స్ రావడము ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. సో అవన్నీ రాకుండా మనం రెగ్యులర్గా చెకప్ చేసి చేస్తే బాగుంటుంది. ఇవి కాకుండా మనకు రేర్గా వచ్చేయకుండా ఉంటాయి అన్నమాట, సికిల్ సెల్ ఎనిమియా అని, తలసీమియాస్ అని, మల్టిపుల్ మైలోమాస్ అని, ఇట్లాంటి డిసీజెస్లు కూడా ఈ అబ్నార్మల్ బ్లడ్ కాంపోనెంట్స్ వల్ల రెటినాలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వీటిని మనం రెగ్యులర్గా కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేసి వీళ్ళని ఫిజిషియన్ దగ్గరికి పంపించినట్లయితే వాళ్ళ సిస్టమిక్ డిసీజ్ కూడా కంట్రోల్లోకి వస్తుంది, తద్వారా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
1: బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, డాక్టర్ గారి సలహాలు ఎట్లా పాటించాలి అంటారు?
0: సో ఇవన్నీ సిస్టమిక్ డిసీజెస్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఐ మీద, కాబట్టి రూట్ కాజ్ ఎక్కడుంది, సిస్టంలో ఉంది, ఐలో లేదు రూట్ కాజ్. సో రూట్ కాజ్ ఎక్కడుందో అక్కడ మనం ట్రీట్మెంట్ చేయాలి ఫస్ట్. సో నేను ఎవ్రీ పేషెంట్కి ఇదే చెప్తాను, ఎప్పుడైతే రెటినా ప్రాబ్లంతో వస్తారో రెటినాలో వచ్చే మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ సిస్టంలో, బాడీలో ఉన్న సిస్టంలో ఏదో ఒక సిస్టంలో ప్రాబ్లం వల్ల వస్తుంటుంది. సో దాన్ని రూట్ కాజ్ని మనము ట్రీట్ చేయాలి. రూట్ కాజ్ని ట్రీట్ చేస్తూ ఐలో ఏదిందో ప్రాబ్లమ్ దానికి సరిపడా ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. సపోజ్ ఇప్పుడు ఈ అనిమిక్ రెటినోపతి ఉంది, అందులో ఎర్లీ స్టేజెస్లో సిమ్టమ్స్ వస్తాయి, బట్ విజన్ నార్మల్గా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఐకి ట్రీట్మెంట్ ఏం అవసరం ఉండదు.
1: అంతే,
0: జస్ట్ మనం అనిమియా కంట్రోల్ చేసుకుంటే ఆ సిమ్టమ్స్ ఏవైతే సైన్స్ వచ్చాయో, సైన్స్ అంటే మనకు ఎగ్జామినేషన్లో కనబడే ఫైండింగ్స్, అవన్నీ కూడా మెల్లిమెల్లిగా అబ్నార్మల్ ఉన్నాయని నార్మల్ అయిపోతాయి ట్రీట్మెంట్తోనే. అలా చేయొచ్చు. ఎప్పుడైతే వాప్ ఎక్కువ ఉంది, లేదంటే కంటి లోపల ఆల్రెడీ బ్లీడింగ్ అయింది, లేదంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అంటే మనం వాళ్ళకి లేజర్ చేయాల్సి వస్తుంది రెటినాకి. దాన్ని ప్యాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్ అంటాము. ఆ లేజర్ చేసి ఆ రెటినాని స్టెబిలైజ్ చేస్తాం అన్నమాట. లేజర్ ఏంటంటే ఉన్న డ్యామేజ్ పెరగకుండా అక్కడనే ఉండేలాగా కాపాడుతుంది అది. లేదు ఆల్రెడీ పేషెంట్ మన దగ్గరికి వచ్చేసరికి అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది, బ్లీడింగ్ అయిపోయింది, రెటినా కూడా కంప్లీట్గా డిటాచ్ అయిపోయింది, ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ ఫామ్ అయింది అంటే అప్పుడు రెటినా సర్జరీ చేయాల్సి వస్తుంది. విట్రెక్టమీ సర్జరీ, విట్రెక్టమీ సర్జరీ చేసి రెటినాని సెట్ చేయాలి. సెట్ చేసి దాని ప్లేస్లో మళ్ళీ దాంట్లో కంటి లోపల మనము ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఫిల్ చేయాల్సి వస్తుంది. అది మనం విట్రో రెటినల్ సర్జరీ. అండ్ ఈ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి యూజువల్గా విజన్ ఎంత రికవర్ అవుతుందో గ్యారంటీగా చెప్పలేము మనం, ఎందుకంటే ఆల్రెడీ రెటినా డ్యామేజ్
1: అయిపోయింది.
0: రెటినా అనేది న్యూరోనల్ టిష్యూ, అది నార్మల్ గా మన క్యాట్రాక్ట్ లాగా, క్యాట్రాక్ట్ అంటే 100% వచ్చినా కూడా అది తీసి మనం ఇంకో లెన్స్ పెడితే సరిపోతుంది. రెటినాకి అట్లా ఆప్షన్ లేదు. ఎంత డ్యామేజ్ అయినా మనం ఉన్న దాంతోనే రిపేర్ చేసుకుని దాంతోనే సర్వైవ్ కావాలి. 90% డ్యామేజ్ అయిందంటే 10% ఏదైతే ఉందో దాంతోనే మనము విజన్ చూడగలగాలి అంతే. అంతకుమించి దానికి వేరే ఆప్షన్ ఏమి ఉండదు, ఉన్నదాన్ని రిపేర్ చేయాలంతే. సో ఇలాంటివి చేయాల్సి వస్తుంది. రెగ్యులర్గా వీళ్ళు రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఐ చెకప్ కూడా చేసుకుంటూ ఉంటే ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళైనా, ఐ ప్రాబ్లం రాకపోయినా, ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఐ చెకప్ చేసుకుంటే ఐ మీద కూడా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఐ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటే మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాము, ఫిజిషియన్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాము, వాళ్ళు దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి క్యూర్ అవుతుంది అన్నమాట.
1: బాగుంది డాక్టర్ గారు, ఈరోజు మీరు చక్కగా అంటే రక్త ప్రసరణ అండ్ రక్తంలో ఉండేటువంటి క్వాలిటీ, అంటే మీరు రక్తహీనతతో బాధపడడం కానీ, ఇలా బ్లడ్ క్యాన్సర్ కానీ ఇట్లాంటి ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా కంటి మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది, దాన్ని ఎట్లా మనం తగ్గించుకోవచ్చు, ఎట్లా మనం దాన్ని ప్రివెంట్ చేయవచ్చు అనే విషయాన్ని మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
2: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
2: ఫోన్ 08462223111.
3: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు. బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: శ్రోతలకు ఒక గమనిక. ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్యస్థానాల్లోనే అందుబాటులో ఉండాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం ఆయన అదనపు అలెక్టర్ భుజంగరావుతో కలిసి జిల్లాలో భారీ వర్షాల వల్ల నెలకొని ఉన్న పరిస్థితుల గురించి అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడైనా వర్షాల వల్ల ఆటంకాలు ఏర్పడితే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08462220183కు నెంబర్ మరొకసారి 08462220183కు ఫోన్ చేసి సమాచారం తెలపాలని ప్రజలకు సూచించారు. చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్ద పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని హితవు పలికారు. విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని, తాగునీటి సరఫరాకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న ప్రాంతాల మీదుగా రాకపోకలను ఇతర ప్రాంతాల మీదుగా దారి మళ్లించాలన్నారు. ఇదిలా ఉండగా భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను జిల్లాలో పక్కాగా నిర్వహించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి గల్లంతు కాకుండా సమగ్ర పరిశీలన చేయాలని అన్నారు. అదే సమయంలో డబుల్ ఓట్లు, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు జాబితాలో లేకుండా చూడాలని అన్నారు. సమీక్షా సమావేశంలో డిఆర్ఓ గీత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడమైనది. శ్రోతలు గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేవి సినిమా నుండి. సినిమా కోసం బాలసుబ్రహ్మణ్యం గారు, అనురాధ శ్రీరామ్ గారు పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాది వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం సాగర సంగమం. సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ఎస్ జానకి గారు పాడిన ఈ పాటను విందాం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండె దడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అల్లుడు గారు. సినిమా కోసం కేజే యేసుదాస్ మరియు చిత్ర గారు పాడిన ఈ పాటను విందాం.

శ్రోతల గమనిక, ఆగస్టు నెల 2వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రుద్రవీణ సినిమా నుండి ఈ పాటను.

మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఆషాఢం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది తెలంగాణ రాష్ట్ర పండుగ, అదే బోనాల పండుగ. ధనుర్మాసంలో విష్ణుమూర్తికి సమర్పించే నైవేద్యాన్ని భోగం అంటే, ఆషాఢంలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు. బోనాలు అంటే ఒకరోజు పండుగ కాదు, నెల రోజులు చేసుకునే సాంప్రదాయం.

0: సంబరం. పేద ధనిక తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి అమ్మవారిని పూజించడం విశేషం. కార్యక్రమంలో ఇప్పుడు బోనాల పండుగ గురించి శ్రీమతి గిరిజా గాయత్రి గారి ప్రసంగం వింటారు.
1: ఆషాఢమాసం ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, వాతావరణ పరంగా ఎంతో ప్రత్యేకత, విశిష్టతను కలిగి ఉంది. ఆషాఢమాసం తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగతో ఎంతో వైభవంగా పండుగ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. గోల్కొండ మహంకాళి అమ్మవారి పూజతో ప్రారంభమై సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి పాత బస్తీలాల్ దర్వాజా వరకు నెల రోజులు తెలంగాణ బోనాల జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది. బోనాల పండుగ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. బోనం అనే పదం భోజనం అనే సంస్కృత పదం నుండి వచ్చింది. కొత్త కుండకు పసుపు కుంకుమలను అద్ది వేప ఆకులతో అలంకరిస్తారు. అందులో కొత్త బియ్యం, బెల్లం, పాలు, నెయ్యితో వండిన పరమాన్నాన్ని ఉంచుతారు. కూడా ఉల్లిపాయ ముక్కలు కలిపిన అన్నం కొన్ని చోట్ల ఉంచుతారు. ఈ కుండపై వెలిగించిన దీపాన్ని ఉంచి మహిళలు భక్తితో నెత్తిని ఎత్తుకుని మంగళ వాయిద్యాల నడుమ గుడికి వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. అసలు ఈ బోనం పండుగ వెనుక ఉన్న చరిత్రను తెలుసుకుందాం. 1813 ప్రాంతంలో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్లేగు వ్యాధి తీవ్రంగా వ్యాపించి వేలాది మంది చనిపోయారు. ఆ సమయంలో ఉజ్జయినిలో ఉన్న మిలిటరీ బెటాలియన్ సభ్యులు అక్కడి మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారు. తమ నగరాన్ని ఈ మహమ్మారి నుండి కాపాడితే ప్రతి ఏటా ఘనంగా బోనాలు సమర్పిస్తాం అని. ఆ తర్వాత వ్యాధి అదుపులోకి రావడంతో ప్రజలు అమ్మవారికి కృతజ్ఞతగా బోనాలు సమర్పించడం ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు ఇది ఒక సంప్రదాయంగా వస్తుంది. అయితే పండుగ నిర్వహణలో ఈ విధమైన ఘట్టాలు ఉంటాయి. తోటం పండుగ మరియు ఘటాల ఊరేగింపు. ఆషాఢమాసం మొదటి ఆదివారం గోల్కొండ జగదాంబిక అమ్మవారి పూజతో ఈ ఉత్సవాలు మొదలవుతాయి. అమ్మవారి రూపంగా భావించే ఘటాన్ని అలంకరించి ఊరేగిస్తారు. ఇక పోతురాజుల నృత్యాలు. అమ్మవారి తమ్ముడిగా భావించే పోతురాజు వేషధారణ ఈ పండుగకే ప్రత్యేక ఆకర్షణ. ఒంటికి పసుపు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, చేతిలో కొరడాతో డప్పు దరువులకు అనుగుణంగా పోతురాజులు చేసే నృత్యాలు భక్తులలో పూనకాన్ని తెప్పిస్తాయి. పండుగ మరుసటి రోజు ఉదయం ఒక మహిళ పచ్చి మట్టికుండపై నిలబడి పూనకంతో భవిష్యత్తును చెబుతుంది. వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి, ప్రజల కష్టాలు ఎలా తీరుతాయి వంటి విషయాలపై అమ్మవారి సాక్షిగా జ్యోతిష్యం చెప్పడాన్ని రంగం అంటారు. ఇక ఫలహారం బండ్లు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రంగురంగుల కాగితాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించిన బండ్లను అమ్మవారి ఆలయాల చుట్టూ ఊరేగిస్తారు. బోనాల పండుగలో ప్రకృతి ఆరాధనతో పాటు సామాజిక ప్రాధాన్యత దాగి ఉంది. బోనంలో ఉపయోగించే వేప ఆకులు, పసుపు, కుంకుమలు గొప్ప క్రిమినాశకాలు అని మనకు తెలుసు. వర్షాకాలం ప్రారంభంలో వచ్చే అంటువ్యాధులు ప్రబలకుండా ఇవి దోహదం చేస్తాయి. శాస్త్రీయ కోణంలో చూస్తే ఇది ఒక ఆరోగ్య సూత్రం. ఇంకా ఈ పండుగలో ఆత్మీయత, సమానత్వం కనబడుతుంది. కులమతాలకు అతీతంగా ఊరి ప్రజలంతా కలిసి జరుపుకునే పండుగ ఇది. ఆడబిడ్డలను పుట్టింటికి పిలిచి కొత్త బట్టలు పెట్టి బోనం ఎత్తించడం వెనుక ఉన్న కుటుంబ అనుబంధం ఎంతో గొప్పది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో జరిగే బోనాల ఉత్సవాలన్నింటిలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. దీనినే ప్రజలు భక్తితో లష్కర్ బోనాలు అని పిలుస్తారు. బ్రిటిష్ కాలంలో సికింద్రాబాద్ ప్రాంతాన్ని సైనిక విడిదిగా మార్చినప్పుడు దీనికి లష్కర్ అంటే సైన్యం ఉండే చోటు అని పేరు వచ్చింది. అందుకే ఇక్కడ జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటారు. లష్కర్ బోనాలు ఎందుకంత ప్రత్యేకం అంటే తెలుసుకుందాం. గోల్కొండ బోనాలతో ఆషాఢ ఉత్సవాలు ప్రారంభమైనప్పటికీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగే బోనాలతోనే ఈ పండుగ జన ఉత్సవంగా మారుతుంది. లక్షలాది మంది భక్తులు, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్త జన సందోహంతో సికింద్రాబాద్ వీధులన్నీ

0: విరిసిపోతాయి. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. లష్కర్ బోనాలు ప్రధానంగా 2 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. అందులో ముఖ్యమైన విశేషాలు ఏమిటంటే బంగారు బోనం సమర్పణ. సాధారణంగా కుండలపై బోనం తీసుకువెళ్తారు, కానీ ఈ ఆలయంలో అమ్మవారికి ఎంతో భక్తితో బంగారు బోనం, వెండి బోనం సమర్పిస్తారు. ముత్యాల ఘటాల ఊరేగింపు ఇక్కడ కన్నుల పండుగగా సాగుతుంది. లష్కర్ బోనాల మరుసటి రోజు ఉదయం జరిగే రంగం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా రంగం చెప్తారు. పచ్చి మట్టికుండపై నిలబడి పూనకంతో అమ్మవారినే తనలో ఆవాహన చేసుకుని భవిష్యవాణి వినిపిస్తారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు అమ్మవారి రూపంలో సమాధానాలు ఇస్తూ నగర రక్షణకు అండగా ఉంటానని అభయమిస్తారు. ముగ్గులతో అలంకరిస్తారు. గ్రామదేవతల ఆరాధన పల్లెల్లో కేవలం ఒకే మహంకాళి అమ్మవారికే కాకుండా ఊరిని కాపాడి వివిధ గ్రామదేవతలకు బోనాలను సమర్పిస్తారు. పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, బాలమ్మ వంటి దేవతల గుడులను శుభ్రం చేసి ముస్తాబు చేస్తారు. పొలాల్లో ఉండే కట్టమైసమ్మ అంటే చెరువు కట్టలపై ఉండే దేవత ప్రత్యేక పూజలు చేస్తారు. వర్షాలు బాగా పడి చెరువులు నిండాలని, పంటలు బాగా పండాలని మొక్కుకుంటారు. పల్లెల్లో బోనం కుండలను మట్టితో చేసిన కొత్త కుండలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఖచ్చితంగా వేప ఆకులను దారంతో చుడతారు. ఈ వేప ఆకులు పల్లెటూరి వాతావరణంలో అంటువ్యాధులు రాకుండా చూసే సహజ సిద్ధమైన ఔషధం. కుండలో కొత్త బియ్యం, పాలు, బెల్లంతో వండిన పరమాన్నాన్ని ఉంచి పైన వేప ఆకులతో కూడిన జ్యోతిని వెలిగిస్తారు. గ్రామాల్లో మహిళలందరూ ఒకే చోట చేరి నెత్తిని బోనాలు పెట్టుకుని సామూహికంగా పాటలు పాడుకుంటూ పల్లె వీధుల గుండా నడుస్తుంటే ఆ దృశ్యమే ఎంతో అందంగా ఉంటుంది. రంగుల కాగితాలతో చేసిన తొట్టెలను, అంటే చిన్న గోపురం లాంటి నిర్మాణం గల తొట్టెలను మొక్కుబడిగా అమ్మవారికి సమర్పించడానికి యువకులు మోసుకెళ్తారు. దారి పొడవున డప్పు చప్పుళ్ళు, పల్లె పదాల జానపద గేయాలు మారుమోగుతాయి. ఊరి పొలిమేరల వరకు లేదా గుడి వరకు వెళ్లే దారిలో ప్రతి ఇంటి ముందు మహిళలు అమ్మవారికి సాక, అంటే పాలు, నీళ్లు, పసుపు కలిపిన మిశ్రమం లేదా కళ్ళు పోస్తూ నడుస్తారు. దుష్టశక్తులు ఊరిలోకి రాకుండా, పంటలకు కీటకాలు ఆశించకుండా ఉండాలని ఈ ఆచారం పాటిస్తారు. పల్లెటూరి బోనాలలో శివసత్తుల పాత్ర చాలా పెద్దది. వేప మండలు చేతబూని జుట్టు విరబోసుకుని డప్పు తరువులకు ఊగుతూ వారు నడుస్తుంటే భక్తులు వారి పాదాలపై నీళ్లు చల్లి మొక్కుతారు. ఊరిలోని యువకులే పోతురాజుల వేషాలు కట్టి ఒళ్లంతా పసుపు పూసుకుని కాళ్లకు గజ్జెలు కట్టి వీర నృత్యాలు చేస్తారు. గావు పట్టడం మరియు బలి ఇచ్చుట జరుగుతుంది. గ్రామాల్లో పండుగ ముగింపు ఘట్టంలో గావు పట్టడం అనే ఒక ఉద్వేగభరితమైన ఆచారం ఉంటుంది. పోతురాజుల వేషంలో ఉన్న వ్యక్తి భక్తి పతాక స్థాయికి చేరినప్పుడు ఊరి పొలిమేర వద్ద మేకపోతును లేదా కోడిని నోటితో కొరికి బలి ఇస్తాడు. ఊరిని ఎలాంటి ఈతి బాధలు, అంటే కష్టాలు దరిచేరకుండా రక్షించడానికి ఈ బలి ఇస్తారని గ్రామస్తుల నమ్మకం. ప్రస్తుతం చాలా చోట్ల దీనికి బదులుగా గుమ్మడికాయలు, నిమ్మకాయలు కోస్తున్నారు. ఆషాఢమాసంలో వర్షాలు ప్రారంభమై వాతావరణంలో తేమ పెరుగుతుంది. ఈ సమయంలో నీరు, గాలి కలుషితమై మశూచి, కలరా, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా బారిని పడకుండా ఉండటానికే ఈ పండుగను ఆషాఢంలో నిర్వహిస్తారు. బోనం కుండలను, ఘటాలను వేప మండలతో అలంకరిస్తారు కదా. వేపలో ఉండే యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు గాలిలోని సూక్ష్మ క్రిములను నశింపజేస్తాయి. వేప మండలను ఇళ్ల ముందర వీధులలో కట్టడం వలన వర్షాకాలంలో వచ్చే దోమలు, ఈగలు మరియు కీటకాలు ఇంట్లోకి రాకుండా దూరంగా ఉంటాయి. ఇక అమ్మవారికి సాక పెట్టేటప్పుడు మరియు వీధుల్లో పసుపు కలిపిన నీళ్లను చల్లుతారు. పసుపు అత్యంత శక్తివంతమైన క్రిమి సంహారిణి. పసుపు నీళ్లను చల్లడం వలన వీధుల్లో ఉన్న వ్యాధికారక బ్యాక్టీరియా నశించి పరిసరాలు శుద్ధి అవుతాయి. అన్నం, పాలు, బెల్లం, పెరుగుతో కూడిన బోనం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది. పెరుగు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లం శరీరానికి అవసరమైన ఇనుమును అందించి నీరసాన్ని తగ్గిస్తుంది. చలిమిడి, వడపప్పు, పానకం ఇవి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచి వర్షాకాలపు వేడి అంటే పిత్త దోషాలను నివారిస్తాయి. పండుగకు ముందు ఇళ్లను పరిసరాలను పూర్తిగా శుభ్రం చేసి సున్నం వేస్తారు. సున్నం క్రిమి సంహారకంగా పనిచేసి తేమ వల్ల చేరే బూజు క్రిములు పట్టకుండా చేస్తుంది. సమాజమంతా కలిసి ఇళ్లను వీధులను శుభ్రం చేసుకుంటూ పసుపు వేప వంటి ప్రకృతి సిద్ధమైన ఔషధాలతో పరిసరాలను క్రిమిరహితం చేసుకోవడమే బోనాల పండుగ వెనుక ఉన్న అసలైన ఆరోగ్య సూత్రం.
1: మీరింతవరకు బోనాల పండుగ గురించి శ్రీమతి టి గిరిజా గాయత్రి గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి ఎస్ పంకజ గారు ఆలపించిన ఈ లలిత గేయం వినండి.

చూస్తిరా వదిలిపోలేరు, ఊరి మధ్యకు వెళ్ళకోనేరు, ఒకసారి చూస్తిరా.

పంట చేల గట్ల మీద తిరగాలి, ఊహలై మొరెక్కలొచ్చి అగరా.

పచ్చని పచ్చిక పైన నేను ఆడాలి, పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి. పచ్చని పచ్చిక పైన నేను

0: లలితగేయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: తన మనసులోని భావాలను కవితల రూపంలో మనకందిస్తున్నారు శ్రీమతి చాపరాల రమణి గారు. విందామా
2: కవితా శీర్షిక లోకబాంధవుడు. తొలిపొద్దు పొడుపున ఆకాశమనే చిత్రపటంపై దినమునకొక్క క్రొంగొత్త అద్భుత తైలవర్ణ చిత్రం. ఉదయమనే కొండనెక్కి నవ్వెను సూర్యుడు. పుడమిపై పగలనే వెలుగుపూలు పూయ. కొలనులోని తామరలను ముద్దాడెను సూర్యుడు. వలచిన భామల మనసున సంతసము విరియ. చిమ్మ చీకట్ల కాలాన్ని తరిమికొట్టెను సూర్యుడు. గుండె లోతుల్లోని నీలినీడలు మాయ. కనురెప్పల దుప్పట్లను లాగిన సూర్యుడు. వెలుగులోకాల తలుపులను తీయ. అవనిని పులకింపజేసెను సూర్యుడు. లేలేత కిరణాల బంగారు వన్నెలు పరియ. నల్లని మేఘమాలికలను పెంచి పోషించెను సూర్యుడు. అవనిపై ముత్యాల నీరమును కురియ. జగతినుద్ధరించుటకు అలుపెరగక పరిగిడు సూర్యుడు. అటూ ఇటు పంచెను పగలు రాత్రులుగా ప్రకృతి మురియ. సకల జీవరాశులకు ఆనంద ఆరోగ్యములనిచ్చు వైద్యుడు సూర్యుడు. అట్టి ఆపద్భాంధవునికి అనునిత్యం అంజలి ఘటింతు మనసు నిండుగా. కవితా శీర్షిక మలయ సమీరం. నాతో పాటు ఎప్పుడూ నువ్వున్నావు. నాలో కొత్త ఉత్సాహాన్ని నింపావు. భూమిపై నేను అడుగిడినప్పటి నుండి నా ఊపిరిలో ఊపిరివై నా ప్రాణంలో ప్రాణమై తనువంతా ఆవరించి ఉన్నావు. నీవు లేక నేను లేను. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలే నీవు. నా హృదిలో నీవే కదిలావు. నీ కనుసన్నలలో నేనే మెదిలాను. నాతో పాటు ఎప్పుడూ నువ్వున్నావు. నాలో కొత్త ఉత్సాహాన్ని నింపావు. నీవు ఎన్నెన్ని ఆనందాలను తెచ్చిచ్చావు. గ్రీష్మ వడగాడుపుల నుండి చల్లదనాన్నిచ్చావు. నా తనువంతా పులకింపజేశావు. వర్షాకాలపు మేఘాల డోలికలను తెచ్చి నాపై చిరుజల్లులు కురిపించావు. పురివిప్పిన నెమలిని నాట్యమాడించి నన్ను ఆనందసాగరంలో ముంచెత్తావు. నాతో పాటు ఎప్పుడూ నువ్వున్నావు. నాలో కొత్త ఉత్సాహాన్ని నింపావు. అల్లిబిల్లిగా నా మేని నల్లుకొని నా మనసంతా గిలిగిందలు పెట్టావు. ఒక్క క్షణం నా స్పర్శ లేకపోతే నా కోసం తహతహలాడుతూ తపించిపోయావు. శరదృతువులోని పున్నమి జాబిలి వెన్నెలకు తోడై నా చెంత నీవుండి మైమరిపించావు. నాతో పాటు ఎప్పుడూ నువ్వున్నావు. నాలో కొత్త ఉత్సాహాన్ని నింపావు. ఆమనిలో సుమసుగంధ పరిమళాలను తెచ్చి నా మనస్సుకు ఆహ్లాదాన్నిచ్చావు. హేమంతంలోని మంచును ముత్యపు జల్లు కురిపించి నా హృదిని ఆనందడోలికల్లో తేలియాడించావు. శిశిరంలోని సువర్ణ పత్రాలను నాపై జల్లు కురిపించి

అమయత్వాన్నిచ్చావు. అందుకే నీవు లేని నేను లేను, నాకు మనుగడే లేదు. నాతో పాటు ఎప్పుడూ నువ్వున్నావు, నాలో కొత్త ఉత్సాహాన్ని నింపావు. కవిత శీర్షిక అడవి తల్లి. పుడమి తల్లి తులకరి చినుకుకు పులకరించి పురుడు పోసుకున్నది బీజాలు మొలకలెత్తి. ఆశలు మొసులెత్తగా లేలేత పచ్చని మొలకలు దినదిన ప్రవర్ధమానమై మొక్కలు వృక్షాలై అడవి తల్లి హరిత శోభను సంతరించే వనమంతా చల్లని నీడయై జంతుజాలానికి ఆవాసమయ్యే చల్లని పిల్లగాలులతో పిచ్చుకల కిచకిచలతో పూతీవెల పొదరిళ్లలో పక్షిగూళ్ళు ఊయలలోగగా పిట్టలు కిలకిలారావలతో వనమంతా సందడి చేసే వృక్షాలపై జుంటీగల తేనెపట్టు నోరూరించగా రామచిలుకలు పలుకులు రసరమ్యముగా కోయిల గొంతున పాటలు వినసొంపుగా మరాళ నృత్యం కనువిందుగా చేసి అడవి తల్లి మనసు దోచే కొమ్మనున్న గుడ్లగూబ కళ్ళప్పగించే గబ్బిలమ్మ వ్రేలాడుతూ మైమరచిపోయే లేళ్లు గెంతులు వేయగా కుందేళ్ల పరుగులతో వానరాల కుప్పిగంతులతో చెట్టు తొర్రల్లో ఉడతల సందడితో వనమంతా మురిసిపోయే పండ్లు ఫలాలతో వనమంతా నిండుకుండ అడవిజాజి పారిజాతం సుమసౌరభాలు వెదజల్లే కాశీరత్నాలు పూసే పొదరిల్లు నల్లుకొని కెంపుల సోయగాలతో తీగ తంగేడులు వేలాడే అడవి తల్లి పాదాలకు పసుపుగా మోదుగపూలు విరబూసే నుదుటి కుంకుమగా దేవకాంచన విరులు పూచే అడవి తల్లి సిగలో టేకుపూలే ముత్యాల హారాలై అమరే అడవి తల్లి మెడలో నిండు ముత్తైదువుగా అలరారే అడవి తల్లి తుమ్మెదల ఝంకారం వనమంతా సంగీతం రంగురంగుల సీతాకోక చిలుకల విన్యాసం తూనీగల విహారం పువ్వు పువ్వును పలకరించే తేనెటీగల వయ్యారం వన్యప్రాణులెన్నింటినో ఒడిలో పొదవుకొని అడవి తల్లి ఎన్నెన్ని సొగసు సోయగాలతో కనుల పండుగగా అలరారుతుంది చూడు నిండుకుండగా సంతాన లక్ష్మిగా. కవితా శీర్షిక తీపి గుర్తులు. సాయంకాలం వాకిలంతా చల్లని నీళ్ల చిలకరింత. నవారు మంచం, మడత మంచం, నులక మంచం, బొంతలు, దుప్పట్లు, తలగడలు రెడీ రెడీ. వెన్నెల వెలుగులో దాగుడు మూతలు, పిల్లకాలువలో ఈతలు, ఎద్దుల బండిలో సినిమాలు, పొలం గట్ల వెంట షికార్లు. పిల్లలందరమూ చేరి ఇంకా ఇంకా అంటూ నాయనమ్మ చేతి గోరుముద్దలు తింటూ చల్లగాలిలో చుక్కలు చూస్తూ తాతయ్య చెప్పే కథలు వింటూ గాలి స్తంభించిన సమయాన తాతయ్య ఉత్తరీయంతో గాలి విసిరిన రోజులు ఎన్నెన్ని తీపి గుర్తులు, తరగని ప్రేమ గుర్తులు. వానజల్లు పడగానే పక్క బట్టలతో లోనికి పరుగులు, కమ్మటి మట్టి వాసన, తినాలనిపించే వాసన మళ్ళీ మళ్ళీ పీలుస్తూ వేకువజామున పక్షుల కిలకిలలు, కొక్కొరకోకో కోడికూతల మేలుకొలుపులు, పేడనీళ్ల కల్లాపి వాసనలు, ఇంటివాకిట చుక్కల ముగ్గుల అందాలు, గోమాత అంబారవాలు, ఘల్లు ఘల్లు మువ్వల తువ్వాయి గెంతులు, అమ్మ మజ్జిగ చిలుకుతున్న కవ్వం తైతక్కలు, అరచేతిలోని వెన్నముద్దల రుచులు, తాతయ్య ఉదయాన్నే పాడే వెంకటేశ్వర సుప్రభాతం, రామదాసు కీర్తనలు చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఇంకా ఇంకా అందమైన గతాలు, తీపి గుర్తులు, తిరిగిరాని రోజులు. చెక్క పలక బలపం, భుజానికి కాగితపు సంచి, బడికెళ్లే దారిలో ఎన్నెన్ని మజిలీలో ముందుగా పెద్దవాగు, ఆపై చిన్నవాగు, వాగు చుట్టూ ఈతలు, వాగులో గేదెల ఈతలు, చాకలి రంగి బండకేసి బాదుతున్న బట్టల మూతలు, దారి పొడుగునా పంట పొలాలు, కంది పెసర శనగా చెరుకు, పల్లి ఈతకాయలు, రేగిపళ్ళు, చీమచింత, పుల్లరేగు, ఏదైతేనేం అన్నీ మావే, మాకోసమే. సాయంకాలం కళ్ళుకుండలకు రాళ్లేసి కొట్టిన చిలిపితనం, తెల్లారి మాకోసం కాపలాకాసి బెదిరించిన వైనం, అందమైన గతాలు, తీపి గుర్తులు, తిరిగిరాని రోజులు. దీపం బుడ్డి ముందు తలవంచి చదివితే జుట్టుకాలిన వాసన, కానీ జీవితం వెలుగులతో సుగంధ పరిమళాలు నిండిన వాసన.
అమ్మ నాన్న, తాత నాయనమ్మ, పెదనాన్న పెద్దమ్మ, బాబాయ్ పిన్ని, అత్త మామ,

0: అన్ని బాంధవ్యాలతోనూ అల్లుకున్నా మా ప్రేమ పొదరింట్లో కట్టుబొట్టు మాటామంతి మంచి చెడు వావి వరస తెలుసుకుంటూ పెరిగిన అందమైన గతాలు తీపి గుర్తులు చెరగని ప్రేమ గుర్తులు మరచిపోలేని తిరిగిరాని మధురమైన రోజులు ఆ రోజులు రమ్మన్నా రావు ఈ రోజుల్లో ఆత్మీయతలు కానరావు. కవితా శీర్షిక ప్రకృతి కాంతకు వందనం. ఓ ప్రకృతి కాంతా నీకు వందనం. ఇంద్రధనుస్సుల కనుబొమలతో సూర్యచంద్రులు నీ వాలుకనులుగా మనోజ్ఞమైన మంచుకొండలే మనోహరమైన నీ నాసికాగ్రముగా చెంగలువ కెందామరలే నీ ముద్దులొలికే అధరాలుగా మలయ వింధ్య పర్వతాలే నీ ఎత్తైన పయ్యదగా బంతి చేమంతి గులాబీ గన్నేరు మందార కనకాంబర కుసుమసోయగాలు నీ మేని సొగసులుగా మల్లెజాజి మాలతీ సంపెంగ పారిజాత సుమసౌగంధికాలు నీ మేని పరిమళములుగా ఏళ్ళు సెలయేళ్ళు జలపాత సంధ్రాలే నీ మేని వంపు సొంపులుగా నిషీధుల్లోని నల్లని చీకట్లే నీ ఒత్తైన కురులుగా వినీలాకాశంలోని నక్షత్రాలే నీ సిగలో తురిమిన చేమంతులుగా పచ్చపచ్చని పైరు పంటలే నీ సొంపైన రంగుకోకలుగా నవవసంతపు చిగురుటాకులే నీ భావామృతపు జల్లులుగా ఓ వెచ్చని చూపుతో పాలిస్తూ ఓ చల్లని చూపుతో లాలిస్తూ నిత్య యవ్వన సౌందర్యం ఒలకబోస్తూ మము మురిపించేవు మైమరిపించేవు చలిగాలులతో గిలిగింతలు పెట్టేవు వడగాల్పులతో కోపతాపాలు చూపేవు చిరుజల్లులతో మమకారం పంచేవు నిలువెచ్చని కిరణాలతో ప్రేమగా తడిమేవు పున్నమి వెన్నెలతో పులకింపజేసేవు చిరుగాలులతో మము సేద తీర్చేవు. అందుకే ఓ ప్రకృతి కాంత నీకు వందనం. కవితా శీర్షిక వానచినుకులు. వినీలాకాశంలో నల్లనల్లని మేఘమాలికలు చిటపట చినుకుల తొలకరి జల్లులు రైతు మోమున ఆనందపు సిరులు మోడువారిన వృక్షాల ఆశల చిగురులు బీడులు వారిన భూముల క్రొంగొత్త మొలకలు పచ్చపచ్చని చెట్లతో అడవితల్లి అందాలు విరితీవల పరిమళాల గుబాళింపులు చల్లచల్లని పిల్లగాలులతో కొమ్మల ఆనందడోలికలు పక్షి జంటల కువకువ ప్రేమరాగాలు రంగురంగుల సీతాకోక చిలుకల విన్యాసాలు జుంటీగ తూనీగల ఆనంద విహారాలు జంతుజాలమంతా సందడి సందడి గెంతులు నల్లని మేఘాల ఉరుములతో మెరుపుతీగలు పురువిప్పి ఆడిన మయూరాల ఆనంద నాట్యాలు నీళ్లన్నీ కుమ్మరించేసి పరిగెడుతున్న మేఘమాలికలు ఆకాశంలో విరిసిన ఇంద్రధనస్సులోని సప్తవర్ణాలు ప్రకృతి కాన్వాసుపై అందమైన చిత్రాలు జీవజాతికంతటికీ గ్రీష్మతాపం తీర్చి హాయిని సంతోషాన్ని ఇచ్చేవే కదా ఈ వానచినుకులు.
1: మీరింతవరకు శ్రీమతి చాపరాల రమణి గారి స్వీయ కవితలు విన్నారు. ఇది ఈనాటి మహిళావాణి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 9 గంటలు. హృదయ రాగాలు. శ్రోతలకు నచ్చిన పాటలను వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరుకునే కార్యక్రమం.

హృదయ రాగాలు కార్యక్రమంలో డాడీ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోత.

కామారెడ్డి నుండి పృథ్వీరాజ్, నిషా, సనా, సమన్వి, మోహన్. అదేవిధంగా ఇదే పాటను వినిపించమని కోరుతున్న మరికొందరు శ్రోతలు నిజామాబాద్ జిల్లా గుమస్తా కాలనీ నుండి సంగవి, శ్రీనివాస్, లావణ్య, హేమ, చంద్ర, లతిక. వీరందరి కోసం మనం ముందుగా డాడీ సినిమా నుండి ఈ పాటను విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. ఆధ్యాత్మిక, చారిత్రక, పురాణ ప్రాశస్త్యం కలిగిన నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత వినే పాట రాజా. సినిమా కోసం మనో చిత్రగారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఆర్మూర్ నుండి రాధా, స్వామి, రేయాన్ష్, సహస్ర, వీరికోసం మనం ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
5: బ్రో, ఇది చిరిగింది.
4: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
6: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
5: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
4: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
6: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: హృదయ రాగాలు వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ఆగస్టు 13, 2026 వరకు కొనసాగుతుంది. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశం పొందదలిచిన విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.pjtau.edu.in సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. శ్రోతలు గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినే పాట భక్త కన్నప్ప. సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి నుండి కొండ రాజేష్, రాకేష్, మోర పవన్, రమ్య వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆగస్టు 2 ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరొక గమనిక. ఏకదాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్యస్థానాల్లోనే అందుబాటులో ఉండాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి సూచించారు. సమీకృత

డైరెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08462220183. నెంబర్ మరొకసారి 08462220183కు ఫోన్ చేసి సమాచారం తెలపాలని ప్రజలకు సూచించారు. చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్ద పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను సూచించారు. జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని హితవు పలికారు. విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తాగునీటి సరఫరాకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న ప్రాంతాల మీదుగా, రాకపోకలను ఇతర ప్రాంతాల మీదుగా దారి మళ్లించాలన్నారు. ఇదిలా ఉండగా భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను జిల్లాలో పక్కాగా నిర్వహించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుండి గల్లంతు కాకుండా సమగ్ర పరిశీలన చేయాలని అన్నారు. అదే సమయంలో డబుల్ ఓట్లు, చనిపోయినా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు జాబితాలో లేకుండా చూడాలన్నారు. సమీక్షా సమావేశంలో డిఆర్ఓ గీత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడమైనది. శ్రోతలు గమనిక విన్నారు. హృదయ రాగాలలో తర్వాత వినే పాట ప్రాణ స్నేహితులు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ హుజూరాబాద్ నుండి గట్టన్న బుచ్చన్న, మధుకర్, కోమల, వంశీ వీరందరూ కోరుతున్నారు. ప్రాణ స్నేహితులు సినిమా నుండి ఈ పాటను విందాం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత వినే పాట చదువుకున్న అమ్మాయిలు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల, ప్రకాష్, అశ్విని వీరి కోసం మనం ఈ పాట విందాం.

0: చేసుకుంటాను.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆగస్టు నెల 3వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటిస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట మజ్ను సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల్ గాదెపల్లి గ్రామం నుండి శ్రీపాల్, లక్ష్మి, ధనుష్, శ్రీదేవి, నరేష్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: నిర్ణయం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఆ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి వంశీ, స్వరూప, నిహల్, సాయినీత్, సుచిత్ర వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: విశేషం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలకు గమనిక, ఆగస్టు 3 సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాది వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సుఖ దుఃఖాలు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్నా. మనకు వాట్సాప్ మెసేజ్ ద్వారా సందేశం పంపించిన వారు నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి జి రవి, ఎంఎస్వి ప్రసాద్, చక్రాధర్, నరేష్, నవీన్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతలు, ఇంతవరకు హృదయ రాగాలు శ్రోతలకు నచ్చిన పాటలను వాట్సాప్ ద్వారా సందేశం పంపించే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి ఆకాశవాణి నిజామ పది కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కేబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ సమావేశంలో సమీక్షించారు. పౌరుల ప్రయోజనాలు పరిరక్షించే చర్యలు వేగంగా అమలు చేసేందుకు, అన్ని పరిణామాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక ఏకీకృత సమన్వయ యంత్రాంగం ఏర్పాటు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని థలసేమియా, సికిల్సెల్ ఎనిమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి ఆగస్టు 15వ తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖపై మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రహదారులు, వంతెనల పరిస్థితిపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, కోతకు గురైన రోడ్లు, కల్వర్ట్లు, లో కాజువే వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి రెవెన్యూ, పోలీస్, విద్యుత్, నీటిపారుదల శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నకిలీ, నాసిరకం డీఏపీ ఎరువుల విక్రయాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ సూచించింది. రంగారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్, నాగర్ కర్నూలు, వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఘటనలపై కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలియజేసింది. రైతులు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన ఎరువుల డీలర్ల వద్ద నుంచి ఎరువులు కొనుగోలు చేసి బిల్లు తీసుకోవాలని సూచించింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోర్లో సిపాయి జనరల్ డ్యూటీ, సిపాయి క్లర్క్ ఎస్డీ పోస్టుల భర్తీకి పదవీ విరమణ పొందిన ఈఎంఈ కోర్ మాజీ సైనికుల కోసం ప్రత్యేక రీ ఎన్రోల్మెంట్ ర్యాలీ రేపటి నుంచి సికింద్రాబాద్లోని వన్ ఈఎంఈ సెంటర్లో నిర్వహిస్తారు. పదవీ విరమణ పొందిన 2 ఏళ్లలోపు దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు చెప్పారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించనున్నట్లు టాస్క్ డైరెక్టర్ ప్రకటించారు. పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ రేపు ప్రారంభమవుతుంది. అపరాధ రుసుము లేకుండా ఆగస్టు 17వ తేదీ వరకు, ఆ తర్వాత దశల వారీగా అపరాధ రుసుముతో ఆగస్టు 29వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. తత్కాల విధానంలో సెప్టెంబర్ 2వ తేదీ వరకు అవకాశం కల్పించారు. రాబోయే 158 గంటల్లో గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తీవ్రమైన వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.
1: ఆకాశవాణి నిలయంలో సమయం 10:03 దాటి 30 సెకండ్లైంది. ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం, ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఇప్పుడు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి శ్రీ అశోక్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మా శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్లు, దూర ప్రాంతాల వారైతే ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324-0852, 2324-0853, 2955-09-23 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు.
2: శ్రోతలకు నమస్కారం. నీరు ప్రకృతి ప్రసాదించే అద్భుతమైన వరం. ప్రతి నీటి బొట్టు భావితరాల భవిష్యత్తుకు పునాది. మరి ఆ నీటిని మనం సక్రమంగా వినియోగించుకుంటున్నామా? ప్రతి వర్షపు నీటిని మనం ఒడిసిపడుతున్నామా? జల సంరక్షణ కోసం మన బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం? భూగర్భ జలాలను పెంచుకునేందుకు మన కర్తవ్యం ఏమిటి? ఆల్రెడీ ప్రస్తుతం మనం చూస్తున్నాం, సూపర్ ఎల్నినో కారణంగా వర్షం కోసం కళ్ళు కాయలు కాచేటట్లు దేశమంతా ఎదురు చూస్తుంది. అయినా వర్షాలు ఆశించిన స్థాయిలో లేవు. మరి ఇందుకోసమే ప్రభుత్వాలు నీటి కొరతను నివారించేందుకు ప్రతి ఇంటా వర్షపు నీటి సంరక్షణ కోసం ఒక ఇంకుడు గుంతను తవ్వండి అని అంటున్నాయి. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సైతం క్యాచ్ ద రెయిన్, వర్షపు నీటిని ఒడిసిపట్టండి అనే నినాదాన్ని ఇచ్చారు. మరి ఇంకుడు గుంతల యొక్క ప్రాధాన్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మన హైదరాబాద్ జలమండలి వారు కూడా వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల ప్రాముఖ్యత గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. మరి ఈ సందర్భంగా వర్షపు నీటిని ఒడిసిపడదాం, ఇంకుడు గుంతను తువ్వుదాం, భూగర్భ జలాలను పెంచుకుందాం అనే అంశం గురించి మనతో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి కె అశోక్ రెడ్డి గారు ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 9553240853 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి ఇంకుడు గుంతల గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. నమస్తే సార్, వెల్కమ్ టు ఆకాశవాణి స్టూడియోస్.
3: నమస్తే అమ్మా.
2: సార్, వర్షపు నీటిని వృధా కాకుండా ఒడిసి పట్టడం ఎందుకు అవసరం సార్?
3: దీనికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, మానవ నాగరికత మొత్తం నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పడ్డది, అది చారిత్రకంగా మనం అందరికీ తెలుసు. అట్లాగే హైదరాబాద్ నగరం అనేది కూడా మూసి నది ఒడ్డున ఏర్పాటు చేయబడింది. హైదరాబాద్కి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, హైదరాబాద్కి సముద్ర మట్టానికి హైదరాబాద్ ఒక 400 మీటర్ల హైట్లో ఉంటుంది. అంటే మనకి మూసి నది ఒక ప్రవాహం తప్పితే మిగతా నదులు ఏవి ఉండవు. అది కూడా చాలా చిన్న రివర్, 100, 200, 300, 400 సంవత్సరాలుగా ఆ ఓల్డ్ సిటీ కోర్ సిటీకి క్యాటర్ చేసే అంత ఉండేది. కాలక్రమేణా నగరం పెరగడం, పట్టణీకరణతోటి మూసి అనేది డ్రింకింగ్ వాటర్ సోర్స్ నుంచి మనకి పొల్యూషన్ కావడం, రెండవది 130,00,000 జనాభా

0: జనాభాకి పెరిగిపోయింది ఇప్పుడు హైదరాబాద్. ఒక రకంగా ఆ రివర్ అనేది పరినీల్ రివర్ కాకుండా మూసి పొల్యూషన్ కావడం, రెండవది సిటీ ఎక్స్పాండ్ కావడం, పాపులేషన్ పెరగడం, తర్వాత మనం 200-150 కిలోమీటర్ల దూరంలో మనకి డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఉన్నాయి నదులు, అక్కడి నుంచి మనము సముద్ర మట్టానికి 400 మీటర్లు పంపింగ్ చేస్తూ తీసుకొస్తున్నాం. సో ఇది హైదరాబాద్ ప్రత్యేకత. కాబట్టి డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కి మనం సఫిషియెంట్ కావాలంటే ఎన్ని ప్రాజెక్టులు చేసినా సరిపోదు. ఒక్కటే ఒకటి, మనం ప్రకృతి ఇచ్చే వర్షపు నీటిని సంరక్షిస్తే తప్పితే కొత్తగా ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినా మనకి సఫిషియెంట్ వాటర్ని ఇవ్వడం అనేది సాధ్యం కాదు.
1: సో ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత అనేది మీరు చెప్పిన దాని ప్రకారం చాలా అవసరం. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడండి.
2: వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు అంటే మామూలుగా ఇంట్లో చూసుకుంటాం కదా, కొన్ని గ్రామాలలో ఇంకుడు ఇలా రోడ్ పై గుంటల్లో గుండ్రంగా ఇలా నీళ్లు ఉంటాయి కదా, ఆ గుంటలు ఎందుకు అంటే ఆ ఇంకుడు గుంటలకు ఉపయోగం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నా.
0: అంటే మీరు చెప్తున్నది రూరల్ కు సంబంధించి చెప్తున్నారు. ఇంకుడు గుంత అనేది రూరల్ అయినా అర్బన్ అయినా తర్వాత ఎనీ ప్లేస్లో ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, మనకి సంవత్సరంలో అట్లీస్ట్ వాటర్ అంటే రెయిన్ నుంచి వాటర్ వచ్చే రోజులు 50-60 రోజులు 70 రోజులు ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. మిగతా 300 రోజులు కూడా మనము నీటిని గ్రౌండ్ నుంచి డ్రా చేస్తూ ఉంటాం, అంటే గ్రౌండ్ వాటర్ని బోర్ల ద్వారా తీసుకుంటూ ఉంటాం. వర్షపు నీరు భూమి లోపలికి వెళ్తే మాత్రమే మనం మళ్ళీ 300 రోజులు భూమి నుంచి తీసుకొని వాడుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితులలో వర్షపు నీరు భూమి లోపలికి వెళ్ళాలి, గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ కావాలంటే చాలా దిక్కుల సిమెంట్ రోడ్లు, తర్వాత అర్బన్లో అయితే సిమెంట్ రోడ్లు, అసలు ప్లేస్ లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. అలాంటి సందర్భంలో ఇలాంటి వెల్స్ ఏదైతే మనం చేస్తామో దాని నుంచి గ్రౌండ్ వాటర్ తొందరగా రీఛార్జ్ అవుతుంది. సో వర్షపు నీరు రాగానే నార్మల్గా అయితే 10% అవుతుంది, మనము ఈ ఇంకుడు గుంతలు కనుక చేస్తే 90% మనకి భూమి లోపలికి వెళ్ళి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే మనము ఇంకుడు గుంతలు అనేది కంపల్సరీ.
1: సార్ అసలు ఇంకుడు గుంత ఏంటి అండి సార్? అసలు అది ఎలా తవ్వాలి, దానికి ఉన్న ప్రొసీజర్ ఏంటి, అది మనకి ఎలా యూజ్ అవుతుంది?
0: యా, సో ఇంకుడు గుంత అనే దానికి యాక్చువల్గా ఒక స్పెసిఫిక్ డైమెన్షన్ ఏం లేదండి. మనకున్న ఏరియాని బట్టి అర్బన్లో అయితే 200 స్క్వేర్ మీటర్స్ ఉన్న దగ్గర వాళ్ళకు బోర్వెల్ ఉంటుంది. ఆ బోర్వెల్కి మనం ఇల్లు కట్టేది 200 మీటర్లలో 200 మీటర్లు ఇల్లు కడతాం. యాక్చువల్గా ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్లు వదిలేయం. ఒకవేళ సెట్ బ్యాక్ వదిలేసినా కానీ అక్కడ కూడా సిమెంట్ తోటి మంచిగా ఒక్క గడ్డి మొలక కూడా రావద్దని సిమెంట్ తోటి మొత్తం క్లోజ్ చేస్తాం. ఎప్పుడైతే వర్షం వస్తుందో ఆ వర్షం నీళ్ళు మొత్తం కూడా టోటల్గా బిల్డింగ్ మీద పడతాయి, లేదంటే బిల్డింగ్ చుట్టుపక్కల పడ్డాయి కూడా రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద నుంచి మళ్ళీ డ్రైనేజీలోకి వెళ్ళి మూసీలోకి వెళ్ళిపోతున్నాయి హైదరాబాద్ అయితే. సో ఎక్కడ కూడా ఒక చుక్క కూడా భూమి లోపలికి ఇంకే పరిస్థితి లేదు. మన బోర్వెల్ చుట్టూ కూడా మనం మంచిగా ప్లాస్టరింగ్ చేసేసి అసలు ఏమి పోకుండా చేస్తాం. ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేసేది అంటే ఇంటి లోపల 200 గజాల వల్ల బోర్వెల్ చుట్టుపక్కన 1 మీటర్ డయాతోటి కనుక వెడల్పు చేసేసి 4-5 మీటర్ల లోతుకి బోర్వెల్ పక్కన తీసి కంకర ఇసుక అంటే కొంత మడ్ కనుక లోపలికి వెళ్లకుండా పొల్యూషన్ కాకుండా టెక్నికల్గా పెద్ద కంకర చిన్న కంకర దొడ్డు ఇసుక వేసి కనుక చేసి బిల్డింగ్ పైన పడిన వాటర్ అంతా కూడా ఒక పైపు ద్వారా తీసుకొచ్చి అక్కడ కనెక్ట్ చేయగలిగితే అది కూడా ఫ్రెష్ వాటరే. వర్షపు నీరు బిల్డింగ్ మీద నుంచి పడి వచ్చేదంతా కూడా ఫ్రెష్ వాటరే. అదంతా వచ్చేసి బోర్వెల్ ద్వారా భూగర్భంలోకి వెళ్తుంది, 90% లోపలికి వెళ్తుంది. సో దానివల్ల ఏంటి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యి నెక్స్ట్ 300 రోజులకు సరిపడేంత వాటర్ స్టోరేజ్ గ్రౌండ్లో ఉంటుంది. ఇది ఒకటి చిన్న ఇళ్ళకి సంబంధించి. అట్లాగే మీరు అన్నట్టుగా పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి, పెద్ద హౌసెస్ ఉంటాయి, అక్కడ పెద్ద పెద్ద వెల్స్ను కూడా మనం తవ్వి వీటిని ఏర్పాటు చేయవచ్చు.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మా పేరు రవిశంకర్, నేను మలక్పేట హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి.
2: నమస్తే అండి.
1: చెప్పండి.
0: నమస్తే అండి, చెప్పండి.
2: ఇది యాక్చువల్గా ఇంకుడు గుంట అంటే కొంచెం ఎక్స్పర్టైజ్ కావాలి కదా కన్స్ట్రక్షన్కి, అంటే కొన్ని లేయర్స్ లేయర్స్ కింద వేయాలని నేను చదివాను. హలో.
0: ఎస్ ఎస్ కరెక్ట్ అండి.
2: అది అంటే మన వాటర్ వర్క్స్ నుంచి ఏమన్నా మనకు సపోర్ట్ ఉంటుందా, అంటే మీ ఎక్స్పర్టైజ్ అంటే యూ కెన్
0: తప్పకుండా అండి. యాక్చువల్గా మేము వాటర్ బోర్డ్ నుంచి మాకు ఒక స్పెషల్ వింగ్ ఉంది గ్రౌండ్ వాటర్.

0: రీఛార్జ్కి సంబంధించి మాకు దగ్గర ఒక ఓఎస్డి సత్యనారాయణ గారు అని ఉంటారు, ఆయన పేరు కూడా జల సత్యనారాయణ అని మీరు విని ఉంటారు. అది కాకుండా మేము ఒక 18 ఎన్జిఓస్ని కూడా ఏరియా వైజ్ను ఎంగేజ్ చేశాము. సో ఈ ఎన్జిఓస్ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మాతో కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ స్టాఫ్ ఎన్జిఓల దగ్గర ఉంది, అంటే మా డిపార్ట్మెంటు సపోర్ట్తో పాటు 18 ఎన్జిఓలు కూడా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మా వాటర్ బోర్డు వెబ్సైట్లో రెగ్యులర్గా ఉంది, రెగ్యులర్గా కూడా మేము కూడా ప్రచారం చేస్తున్నాం. డెఫినెట్గా ఉన్నాయండి. రెండవది టెక్నికల్గా గైడెన్స్ మీరు అన్నారు, అది మరీ టూ మచ్ టెక్నికల్ ఏం కాదండి. గుంత తీయడము, దాని లోపల దొడ్డు కంకర ఎంత వేయాలి, సన్న కంకర ఎంత వేయాలి, దొడ్డు ఇసుక ఎంత వేయాలి, సన్న ఇసుకేసి పైన ఒక చిన్న క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ వేయాలి. ఇది జనరల్గా చేసేది. ఇప్పుడు మనం రూరల్ అయితే ఏం చేస్తాం, పెద్ద పెద్ద వెల్స్ తవ్వుతాము, అందులో వాటర్ స్టోర్ చేస్తాము వర్షాకాలము, మిగతా అది గ్రౌండ్ వాటర్లకు వెళ్తుంది, తర్వాత మనకి రీఛార్జ్ అవుతుంది. ఇవేమో ఇంటి లోపల అయితే కొద్దిగా వాటర్ పొల్యూషన్ కాకుండా కొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం అంతే, ఎందుకంటే మనం డ్రింకింగ్ వాటర్ వాడతాం కాబట్టి. సో ఇది మరీ టూ మచ్ టెక్నికల్గా ఏం లేదండి. దీనికి సంబంధించి మేము మీకు అందరు కూడా పాంప్లెంట్స్ ప్రింట్ చేస్తున్నాము, దీనికి సంబంధించిన క్యాష్ ద రెయిన్ అని చెప్పేసి అవన్నీ కూడా మేము ప్రతి ఇంటికి కూడా మెసేజెస్ రూపంలో పంపిస్తాము, అవసరమైతే ఈ పాంప్లెంట్స్ కూడా చేసి పంపిస్తాము. ఇది మీరు చదువుకుంటే అర్థమవుతుంది, మామూలు మేస్త్రి కూడా ఇది చేస్తారు ఇంట్లో. సో మా ఎన్జిఓలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు.
1: ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు మన సిటీలో కొన్ని చోట్ల వాటర్ లాగింగ్ అయిపోతుంటాయి రోడ్స్ మీద.
0: అవునండి.
1: అయితే నేను ఐ రెడ్ సమ్ వేర్ సమ్ ఆర్టికల్, ఇంజెక్షన్ బోర్ వెల్స్ అని ఏదో చేస్తారట, సో దట్ దే విల్ అలౌ ద వాటర్ టు గో ఇన్ టు ద డెప్త్.
0: అవునండి. మీరన్నట్టుగా ఒకటి, మనం ఇంటి ఆవరణలో మొత్తం సిమెంట్ చేశాం కాబట్టి రోడ్డు మీదకి నీళ్ళు వస్తున్నాయి. రోడ్డు మీదకి వచ్చిన నీళ్ళు స్ట్రీట్లకు వచ్చేసి స్ట్రీట్లో మొత్తం టోటల్గా మనకి ఇన్నండేషన్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాల కింద ఈ ఎక్కడైతే ట్రాఫిక్ అంతరాయం కలిగి వాటర్ ఎక్కువ అవుతుందో ఆ చౌరస్తాలో, అది మనకి ఒక 146 ప్లేసెస్ని ఐడెంటిఫై చేశాం సిటీలో. ఈ 146 ప్లేసెస్లో కొద్దిగా వాటర్ వచ్చినా కానీ సడన్గా వాటర్ వచ్చి అక్కడ ఆగుతుంది, ట్రాఫిక్ అంతా అంతరాయం కలుగుతుంది. సో ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ప్రయోగాత్మకంగా ఒక 4-5 ప్లేసెస్లో ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. వర్షం రాగానే ఒక పెద్ద ఒక 20 లక్షలు 50 లక్షలు లీటర్లకు సంబంధించిన పెద్ద వెల్స్ తవ్వేసి అండర్ గ్రౌండ్లో, పైన కావాలంటే మీరు మళ్ళీ స్లాబ్ వేయండి, దాని మీద ఒక గార్డెన్ పెట్టండి అని చెప్పారు. దాని మూలంగా మనము రాజ్భవన్ రోడ్లో ఒకటి, అట్లాగే ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా తాజ్ కృష్ణ డౌన్లో ఒకటి, సెక్రటరేట్ ఎదురుగా ఇట్లా ఒక 10 నుంచి 12 పెద్ద ఈ వెల్స్ చేశాం. జిహెచ్ఎంసి చాలా చక్కగా చేశారు. మనకి కొద్దిగా వాటర్ రాగానే ఇమీడియట్గా ఈ ప్రాబ్లం రాకుండా అవన్నీ డైరెక్ట్ ఆ వెల్లోకి వెళ్తున్నాయి. ఓవర్ ఏ పీరియడ్ ఏమవుతుందంటే అవి లోపలి గ్రౌండ్ వాటర్లోకి వెళ్తాయి, లేదంటే తర్వాత పంపింగ్ చేసేసి మళ్ళీ డ్రైనేజ్లోకి లేటర్గా చేయడానికి చేస్తున్నాం. ఇది ఒక పద్ధతి. సో మిగతా 146 ప్లేసెస్లో కూడా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు సీఎం గారు. అది జిహెచ్ఎంసి అమలు చేస్తుంది మీరు అన్నది. దానివల్ల 2 లాభాలు, ఒకటి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది, రెండవది ఏంటంటే ఇమీడియట్గా ట్రాఫిక్ అనేది ఆగకుండా అవుతుంది. సో ఈ రెండింటి గురించి ప్రయోగాత్మకంగా అమలు చేశాము, దానివల్ల సత్ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మిగతాయి కూడా చేయడానికి జిహెచ్ఎంసి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా దీని మీద ఫోకస్ చేసి రివ్యూ చేస్తున్నారు.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు శ్రీనివాస్ అండి, కరీంనగర్ ఆనంద్ నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్తే అండి శ్రీనివాస్ గారు.
3: నమస్తే సార్. సార్, మా బోర్ చుట్టూ హార్వెస్టింగ్ పిట్ చేసుకోవచ్చా అండి?
0: అదే అండి, 100% మనము ఇప్పుడు, మీరు ఒక డేటా చెప్తాను మీకు. గత సంవత్సరంలో, గత ముందు సంవత్సరంలో చూస్తే 40,000 మంది మాత్రము బోర్వెల్ డ్రై అయిన తర్వాత ట్యాంకర్స్ బుక్ చేసేవాళ్ళు మొత్తం సిటీలో. ఈ సంవత్సరము అది ఇంకా పెరిగి గ్రౌండ్ వాటర్ తగ్గి 1,02,000 మంది అట్లీస్ట్ 1-2 సార్లు ట్యాంకర్ బుక్ చేశారు. అంటే వాళ్ళ గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయ్యి బోర్ డ్రై అయింది. మీరు అన్నట్టుగా ఈ 10 లక్షల ఇళ్లలో ప్రతి ఇంటికి బోర్వెల్ పక్కన గనక ఒక సివేజ్ మన వాటర్ హార్వెస్టింగ్ చేసి మీ బిల్డింగ్ పైన నుంచి వచ్చే వాటర్ని దాని గనక కనెక్ట్ చేయగలిగితే అసలు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమే రాదు. ఒక 2 సంవత్సరాలు గనక మనం ఇది గనక చేస్తే అసలు ట్యాంకర్ బుకింగ్ అనేది హైదరాబాద్ ట్యాంకర్ ఫ్రీ సిటీ అవుతుందండి 100%. ఎందుకంటే మన దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. మా దగ్గరికి రెగ్యులర్గా వచ్చేసి 2 సంవత్సరాల కింద మేము 100 ట్యాంకర్లు బుక్ చేశాము సార్. లాస్ట్ ఇయర్ మేము 50 చేసాము వాటర్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత, ఈ సంవత్సరం 30 చేసాం.

0: ఉదాహరణకి మీకు కావల్ కుమార్ వెంకటగిరి యూసుఫ్ గుడలో ఒకటి చేశారు, అద్భుతంగా మాకు ప్రయోగం అయింది సార్, ఈ సంవత్సరం మేము ట్యాంకరే బుక్ చేయలేదని. పవన్ కుమార్ అని క్లాసిక్ అపార్ట్మెంట్ బాచిపల్లి, కరుణాకర్ రెడ్డి అనుహార్ అపార్ట్మెంట్ మణికొండ, రవీందర్ రెడ్డి ఏఎస్ రత్న పిర్ల అపార్ట్మెంట్ రాక్ టౌన్ కాలనీ, రంగారావు బొమ్మరిల్లు రెసిడెన్సీ, ఇవన్నీ మా దగ్గర డేటా ఉంది. అంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చి మేము 2 ఏళ్ల కింద సఫర్ అయ్యే వాళ్ళమండి, మీరు చెప్పిన తర్వాత మేము వాటర్ హార్వెస్టింగ్ చేసాము, ఈ సంవత్సరం మేము ట్యాంకర్ బుకింగ్ 90% మాకు తగ్గింది, మా ఖర్చు కూడా తగ్గింది అని వారు చెప్తున్నారు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ప్రతి ఇంట్లో బోర్వెల్కి వాటర్ హార్వెస్టింగ్ అనేది కంపల్సరీ కనుక చేసుకోగలిగితే మీతో పాటు మీ ఇంటి పక్క వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. దానికి కావాల్సిన మీకు సపోర్ట్ మేము పంపిస్తాం టెక్నికల్.
1: మంచి రిఫరెన్సెస్ ఇచ్చారు సార్. ఇంకో చిన్న డౌట్
0: చెప్పండి
1: సార్, ఇది ఇప్పుడు బోర్ పాయింట్ చుట్టూ చేస్తే లూస్ ఆయిల్ ఏమన్నా అది జారి లోపల పడిపోయి?
0: లేదండి, అంటే మనము సాయిల్ ని బట్టి దానికి ఏ విధంగా ట్రీట్ చేయాలనేది మన దగ్గర టెక్నికల్ ఉంది. మనం ఏం చేస్తామంటే అందులో తీసిన తర్వాత దొడ్డు కంకర వేస్తాము, దొడ్డు కంకర తర్వాత సన్న కంకర ఉంటుంది, తర్వాత దొడ్డు ఇసుక ఉంటుంది. ఆ టెక్నికల్ గా మీకు ఉంటాయి. మీరు బిల్డింగ్ పైన వచ్చే వాటర్ అది ఫ్రెష్ వాటరే కదండి, మన బిల్డింగ్ మీద నుంచి వచ్చేది పైప్ ద్వారా వచ్చేసి అక్కడికి వస్తుంది, అది స్ట్రీట్ నుంచి పోయే వాటర్ కాదు కదా, కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, బోర్వెల్ కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఓకే,
2: మీరు వింటున్నారు ఇంగుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జలరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్ లో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955093 ఈ నంబర్లకు కాల్ చేసి ఇంకుడు గుంతకు అలాగే ఇంజెక్షన్ బోర్స్ ఇంకా బోర్ రీఛార్జ్ గురించి మీకు ఏమైనా సందేహాలుంటే జలమండలి ఎండి అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి మీరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
3: హలో,
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం అండి,
0: శ్యామ్ సుందర్ గారు చెప్పండి
3: సార్. ఈ బోర్కు వాటర్ బోర్కు ఈ ఇంకొక అంతకు ఎంత డిస్టెన్స్ ఉండాలి సార్? ఇది
0: డిస్టెన్స్ ఏం లేదండి, మినిమం డిస్టెన్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు బోర్ చుట్టూ కూడా మనము తీసేయచ్చు. డిఫంక్ట్ బోర్ వెల్స్ అయితే మనం బోర్ చుట్టూ చేసి చేస్తాము. మన డ్రింకింగ్ వాటర్కు సంబంధించింది అయితే నియర్ బై అంటే 1 మీటర్ దూరంలో కనుక మనం చేసుకోగలిగితే సరిపోతుంది. సో దానివల్ల ప్రమాదం ఏం లేదు. అంటే మీరు ఇందాక అన్నట్టుగా బోర్వెల్ ఏమన్నా వాటర్ ఎక్కువైపోయి కొలాప్స్ అవుతుందేమన్నా భయం, లూజ్ సాయిల్ ఉన్న దగ్గర కొద్దిగా దూరం పెట్టుకోవాలి, ఆ హార్డ్ సాయిల్ రాక్ సాయిల్ అట్లాంటి ఉన్న దగ్గర కొద్దిగా నియర్ బై అయినా కానీ మనకు ప్రమాదం ఏం లేదు. మినిమం 1 మీటర్ దూరం అయితే సరిపోతుందండి, 1 మీటర్ 2 మీటర్ దూరంలో. అంటే అది సైజును బట్టి, మీ ప్లాట్ సైజు కనుక పెద్దగా ఉంది, ఏరియా ఎక్కువ ఉంది అంటే కొద్దిగా వాటర్ పైనుంచి ఎక్కువ వస్తుంది అనుకుంటే పెద్ద సైజ్ చేసుకోవాలి. మీరు 2 మీటర్ x 2 మీటర్ సైజ్ కనుక చేసుకోగలిగితే చాలా వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది. చిన్న సైజ్ ఉంటే, పెద్ద సైజ్ ఉంటే 4x4 మీటర్ అయితే ఇంకా మొత్తం టోటల్ వాటర్ కూడా 90% మనకి భూమిలోకి వెళ్ళిపోతుంది.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం అండి, శ్రీకాంత్ రెడ్డి అండి, బాచిపల్లి నుంచి.
0: శ్రీకాంత్ రెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి
4: సార్. నమస్తే సార్. సార్ అది మాది బాచిపల్లిలో ఒకటి 90 ఫ్లాట్స్ ఉన్న సెమిగేటెడ్ అపార్ట్మెంట్ సార్.
0: ఓకే అండి.
4: సో అప్పుడు మాకు బిల్డర్ ఇచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ ఏదో చిన్నగా బోర్ పక్కన చిన్న ఇంకుడు కొంత మాదిరి ఇచ్చారు, కానీ అది అంత వర్కౌట్ అవ్వట్లేదు అనమాట మాకు. సో రీసెంట్ గా ఏం చేసామంటే మీరు ఇందాక ఒక రిఫరెన్స్ ఇచ్చారు బాచిపల్లి పవన్ గారు అని. సో మాకు మన సత్యనారాయణ గారిని కలిసాం అనమాట,
0: సిఎస్ఆర్ క్లాసిక్ అపార్ట్మెంట్.
4: సారు వచ్చి మాకు కావాల్సిన టెక్నికల్ గా అన్ని డీటెయిల్స్ అని ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసాం మేము ఇంకుడు గుంత అంటే మాకు బోర్డ్ పక్కన ఇంజక్షన్ బోర్డ్ కదా అని చెప్పారు సార్. సో దాని ప్రకారం మరి స్టార్ట్ చేసాం. ఇంకొకటి మాకు ఒక కాల్ ఒక ఎంటీ స్పేస్ ఉంది సార్, అక్కడ ఒక 10x5 వాటర్ అంతా కూడా అందులో స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి అది కూడా సార్ ట్రై చేశారు, అది కూడా చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ దాని రిజల్ట్ ఇంకో నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ మేము కూడా
0: ఏంటంటే గతంలో మనము కంపల్సరీ ఇంకుడు గుంత అనేది మనము యాక్ట్ లో పెట్టేశాము. జిహెచ్ఎంసీ ప్రకారం ఏంటంటే ఇంకుడు గుంత ఉంటేనే మీకు అక్యుపెన్స్ సర్టిఫికెట్ ఇస్తామని మనం చట్టం చేసాం, రూల్స్ ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తున్నారు, చిన్న గుంత తీసేసి ఓ ఫోటో తీసేసి ఓసీ తీసుకుంటున్నారు, అంటే మా కోసం తీసుకుంటున్నారు. అంటే అది

0: మీకు పనికొస్తుంది మన అపార్ట్మెంట్కి అనే బాధ్యత లేకుండా ఊరికే ఒక చిన్న సర్టిఫికెట్ కోసం తీసుకుంటున్నాము, మా పని అయిపోయింది అని అనుకుంటున్నాము. దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఓసీ అనేది ఓన్లీ చట్టం ప్రకారం మీరు ఒక తీసుకోవాల్సింది. అలా కానీ 90% వాటర్ మీ గ్రౌండ్ వాటర్లకు వెళ్ళాలి అంటే మీరు ఒకటి కాదు, అవసరమైతే ఏరియాని బట్టి 4 నుంచి 5 వాటర్ హార్వెస్టింగ్ని చేయాలి. అపార్ట్మెంట్లు అయితే 4-5, అంటే మీరు చుట్టుపక్కల ఏదైతే సెట్ బ్యాక్ ఉందో వాటన్నింటిలో కనుక చేసి ఇంజెక్షన్ బోర్వెల్సా లేకపోతే వాటిని ఒక 5-6 కనుక చేసుకోగలిగి బిల్డింగ్ మీద ఉన్న వాటర్ అంతా వాటికి కనెక్ట్ చేయగలిగితే, ఇవాళ రేపు ఏముంది మనం పైన స్లాబ్ కూడా వేసుకోవచ్చు మొత్తం వాటర్ని లోపలికి పంపించేసి. సో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఎందుకంటే చాలామంది 2 ఇయర్స్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కదా, 90% మా ట్యాంకర్స్ తగ్గించారు, 2 లక్షలు మాకు మిగిలింది, 1 లక్ష మిగిలిందని. సో థ్యాంక్ యూ అండి, మీరు కోఆపరేట్ చేస్తున్నందుకు.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపేట, రాజేంద్ర నగర్.
0: నమస్తే అండి నరసింహారెడ్డి గారు,
2: చెప్పండి. నమస్కారం సార్. సార్ ఇప్పుడు మనం కొత్త ఇల్లు కడతాం కదా సార్,
0: అవునండి,
2: దీనికి ఏమన్నా నిబంధనలు సార్? ఇంకొకటి కంపల్సరీ ఉండాలని చెప్పేసి
0: 100% ఉందండి. అది ఉంటేనే మీకు అక్యుపెన్స్ సర్టిఫికేట్ వస్తుంది. అక్యుపెన్స్ సర్టిఫికేట్ కనుక రాకపోతే మీకు వాటర్ ఛార్జ్, ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అవన్నీ కూడా 3 రెట్లు ఛార్జ్ అవుతా ఉంటాయి. మేము ఫ్యూచర్ లో అదే మేము ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఇంకుడు గుంత లేని వాళ్ళకి ట్యాంకర్ బుక్ చేస్తే అవసరమైతే 2 రెట్లు అంటే 3 టైమ్స్ మీరు ట్యాంకర్ ఛార్జెస్ పెంచండి అని కూడా చెప్పారు. అది మేము కొద్దిగా ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, సపోర్ట్ చేస్తున్నాము. ఫ్యూచర్ లో కనుక ఇది ఇంప్లిమెంట్ కాకపోతే వాటర్ ట్యాంకర్ ను కూడా 2 ఇంతలు చేయడానికి మేము ఆలోచిస్తున్నాము.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు వింటున్నారు ఇంకుడు గుంత నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పెడదాం, జలరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జల మండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్ లో సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి ఇంకుడు గుంతల మీద మీకేమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్ ఇప్పుడు ఒక కాలర్ అడిగారు, అంటే 100 ఫ్లాట్స్ ఉన్నాయని, అంటే డిపెండ్స్ ఆన్ దట్ ఫ్లాట్స్ అండ్ ఏరియా సైజ్ను బట్టి ఇంకుడు గుంత నిర్మాణం ఉంటుందా?
0: ఉంటుందండి. మేము లాస్ట్ 2-3 సంవత్సరాలుగా ట్యాంకర్స్ ఎవరు ఎన్ని బుక్ చేస్తున్నారు అనేది ఒక డేటా తీసాం. హైయెస్ట్ ట్యాంకర్స్ బుక్ చేసిన ఆ అద్భుతమైన ఇల్లు ఏంటి అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. సో నేను మా డేటాబేస్ అంతా చూసి మా ఏఐని ఉపయోగించి మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాబేస్ లో హూ ఇస్ దట్ గ్రేట్ పర్సన్ హైయెస్ట్ ట్యాంకర్స్ బుక్ అనగానే ఒక నెంబర్ వచ్చేసింది. అది 630 ట్యాంకర్లు బుక్ చేశారు 1 ఇయర్లో. అసలు ఎందుకు 630 ట్యాంకర్లు బుక్ చేశారు అనేది తెలుసుకోవాలని నేను ప్రత్యక్షంగా వారి ఇంటికి వెళ్ళిపోయాను. నేనే వెళ్ళిపోయాను, ప్రగతి నగర్ ఆ ఏరియాలో ఉంటుంది అది, కుక్కటిపల్లి దాటిన తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ 48 ఫ్లాట్స్ ఉన్నాయి, మొత్తం రాక్ మీద కన్స్ట్రక్షన్ చేశారు. సో అంతకుముందు వేసిన 4 బోర్వెల్స్ కూడా డ్రై అయినాయి అని వాటి మీద కూడా సిమెంట్ తోటి క్లోజ్ చేసేసారు. సో ఆ పక్కకి రాక్ మధ్య నుంచి కూడా వాటర్ వస్తుంది, కొంత రాక్ మధ్య నుంచి కూడా వాటర్ వస్తుంది, అది కూడా డ్రైనేజ్కి వెళ్తుంది. సో అది చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే వాళ్ళు టోటల్గా గ్రౌండ్ వాటర్ 0 ఉంది కాబట్టి మేము రెగ్యులర్గా ఇచ్చే వాటర్తో పాటు 600 ట్యాంకర్లు ఎవ్రీడే 2 బుక్ చేస్తున్నారు. అప్పుడు మేము వారికి కూర్చునబెట్టేసి చెప్పాము, మీరు కనుక మీ పాత డ్రై అయిన బోర్వెల్స్ను ఓపెన్ చేయండి, బిల్డింగ్ మీద వచ్చిన వాటర్ దాన్ని కనెక్ట్ చేయండి, ఇంజెక్షన్ బోర్వెల్స్ ఇంకా ఎక్స్ట్రా చేసి మీరు కనుక చేయకపోతే మీరు సంవత్సరాల తరబడి వాటర్ బోర్డు మీద ట్యాంకర్ల మీద ఆధారపడలేరు. సో లాస్ట్ ఇయర్ మేము అవేర్నెస్ చేశాము. అట్లా 500 ట్యాంకర్లు 400 ట్యాంకర్లు బుక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 5000 అపార్ట్మెంట్లు లాస్ట్ ఇయర్ రెగ్యులర్గా ట్యాంకర్ బుక్ చేసేది, ఈ సంవత్సరం 12000 అపార్ట్మెంట్లు డ్రై అయినాయి. వాళ్ళందరికీ కూడా మేము నోటీసెస్ ఇస్తున్నాం, మీరు కంపల్సరీగా ఒకటి కాదు మీ ఏరియాను బట్టి 4 నుంచి 5, 10 వాటర్ హార్వెస్టింగ్ కనుక ఇంజెక్షన్ బోర్వెల్స్ కనుక చేసుకోగలిగితే 2 సంవత్సరాల్లో మీకు ట్యాంకర్ బుకింగ్ అనేది 0 అవుతుంది, అది మా బాధ్యత, మేము మీకు వచ్చి చూపెడతామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాం. సో కాబట్టి ఓసీ కోసం తీసుకునే ఒక వాటర్ హార్వెస్టింగ్ 1 మీటర్ది సరిపోదు, వీలైనంత వరకు ఎంత స్థలం ఉంటే అంత ప్రతి అపార్ట్మెంటు 3 నుంచి 4 వాటర్ హార్వెస్టింగ్ కనుక చేయగలిగితే అది పెద్ద ఖర్చుతో కూడుకున్నదేం కాదు. వాళ్ళు ఒక 2 నెలల్లో ట్యాంకర్ బుకింగ్ ఖర్చు ఎంత అవుతుందో అంతకంటే ఎక్కువ కాదు. సో 5-10 సంవత్సరాలు వాళ్ళ ట్యాంకర్ బుకింగ్ ఛార్జెస్ అన్ని కూడా సేవ్ చేయొచ్చు.
1: హలో నమస్తే అండి, మీ పేరు?

0: జాగ్రత్తలు తీసుకొని. దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకు సిటీలో వచ్చే ఫ్లడ్డింగ్ అంతా తగ్గిపోతుంది. గ్రౌండ్లకి మనం కనుక 50-60% తీసుకెళ్తే రోడ్ల మీద కూడా మనకి ఇనండేషన్ తగ్గిపోతుంది. అది కాకుండా మనకి పబ్లిక్ ప్లేసెస్లో దాదాపు 7,500 బోర్వెల్స్ ఉన్నాయి. వాటిని అన్నిట్లలో 3,500 డ్రై అయినాయి. అవి మేము టేకప్ చేస్తున్నాం. సో కాబట్టి స్లమ్లలో ఉన్న బోర్వెల్స్ని మేము చేస్తున్నాం పబ్లిక్ ప్లేసెస్.
1: ఓకే, హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు మల్లికార్జున్ అండి, నేను మల్లాపూర్ నాచారం నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్తే అండి.
2: నమస్కారం సార్. సార్ ఫస్ట్ మీకు కింద స్థాయి ఎంప్లాయీస్ నుంచి మీ వరకు శతకోటి పాదాభం ఉన్నారు సార్. ఇన్ని కోట్ల మందికి మీరు నీళ్లు అందిస్తున్నారు. అలాగే మీరు తీసుకున్న చర్యలు ఇంకా కఠినంగా ఉండాలని కోరుకుంటున్నా సార్. ఇంకటి గుంతల గురించి చాలా మంది గేటెడ్ కమ్యూనిటీలు కొంతమంది లెక్కల్లో చూపిస్తున్నారు తప్ప అవి చేయట్లేదు సార్. అవి వాటి మీద కొంచెం కఠిన నిబంధనలు పెట్టి అవసరమైతే వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కోరుకుంటున్నారు సార్.
0: థ్యాంక్ యూ అండి. అంటే మీరు అన్నది 100% కరెక్ట్. బట్ మేము గవర్నమెంట్ పరంగా వాటర్ అనేది కొద్దిగా సెన్సిటివ్ సబ్జెక్ట్ మీకు తెలుసు కదా. సో అంత కఠినంగా ఉంటే కూడా కొద్దిగా ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని మేము కొద్దిగా సెన్సిటివ్గా ఉంటాము. కానీ మీరు అన్నట్టుగా తప్పకుండా ఒకటిసారి నోటీస్ ఇస్తాము, రెండోసారి నోటీస్ ఇచ్చి మూడోసారి చాలా కఠినంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ సార్. మాది శ్రీ తిరుమల మిలియన్ అని దగ్గర దగ్గర 700 ప్లాట్స్ ఉంటాయి సార్. అందులో ఎన్ని గుంతలు ఉన్నాయో ఏంటో మాకు సరైన లెక్క లేదు. వాటి మీద కొంచెం ఎవరినైనా మీ అధికారులు ఎవరైనా పంపించి అవి నిజంగా సరిపడి ఉన్నాయా లేదా కొంచెం తనిఖీ చేయించగలని కోరుతున్నాను.
0: నెక్స్ట్ 30 రోజులలో మా వాళ్ళు వచ్చేసి మోటివేట్ చేసి చేపిస్తారు. చేయకపోతే పెనాల్టీ కూడా వేయమని చెప్తాను మా వాళ్ళకి. ఓకే,
2: థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ అండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను ఇక్కడ శ్రీదేవి అని ఎల్లారెడ్డి కూడా నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్తే అండి.
3: హలో సార్,
0: చెప్పండి అమ్మా.
3: సార్ ఇక్కడ మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నాము. 20 ఫ్లాట్స్ ఉన్నాయి మా దగ్గర. మిల్లర్ గారు ఆల్రెడీ ఒకటి వాటర్ హార్వెస్టింగ్ ది చేశారు.
0: ఓసీ కోసం
3: ఉంది.
0: ఓసీ కోసం చేశారు.
3: మేము రీసెంట్ గా వచ్చాం అనమాట ఇక్కడ. అయితే 2 ఇయర్స్ నుంచి వాటర్ ట్యాంకర్స్ మీదే డిపెండ్ అవుతున్నాం సమ్మర్ లో.
0: ఓకే,
3: లాస్ట్ ఇయర్ 1 ఇయర్ ఉండింది ప్రాబ్లమ్. ఈసారి ఇయర్లీ 3 మంత్స్ అని లాస్ట్ వీక్ వరకు కూడా మేము ఇంకా ఇప్పటి వరకు కూడా ట్యాంకర్స్ తెప్పించుకుంటున్నాం.
0: కరెక్ట్ అండి
3: సార్. ఇప్పుడు ఇన్న ఉన్న ప్రెసెంట్ వాటర్ హార్వెస్టింగ్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎలా చేయాలి? దీన్ని ఇంకా పెద్దగా చేయాలి అంటే ఎలా, ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మాకు ఇక్కడ మున్సిపాలిటీ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుందా సార్? టెక్నికల్ సపోర్ట్. ఒకవేళ టెక్నికల్ సపోర్ట్ వస్తే ఈ ఏరియాలో ఎవరిని కన్సల్ట్ అవ్వాలనేది ఐడియా లేదు సార్, అందుకని కాల్ చేశాను.
0: ఇప్పుడు మీ నంబర్ మేము తీసుకున్నామండి. ఓకే, ఒక నంబర్ చెప్తే నోట్ చేసుకోండి మీరు.
3: 99 899 99 8 5 8 5 102 102.
0: ఎవరైనా ఈ నంబర్ కి కనుక కాల్ చేస్తే మా ఎన్జిఓ ద్వారా గానీ మా ఆఫీస్ నుంచి గానీ వస్తారు. మీరు అన్నట్టుగా ఒకటి కాదు, మీ బిల్డర్ చేసింది ఏంటంటే ఒక 50,000 తోటో 40,000 తోటో ఒకటి కంప్లీట్ చేసేసుకుని మీకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతారు బిల్డర్ జనరల్ గా. కానీ అది మాకు పర్పస్ సరిపోదు. ఓకే, సో 2-3 చేసుకోవాలంటే వాళ్ళు చేయరు, వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చేస్తుంది అప్పటికే. కాబట్టి మన కోసం అనుకుంటే మనం 3-4 చేసుకోవాలి. మా వాళ్ళు వస్తారు మీ ఇంటికి, సపోర్ట్ చేస్తారు. మీరు కూడా మీ అసోసియేషన్ నుంచి మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీకు ట్యాంకర్ లేకుండా చేస్తారు. ఒకటి, మీరు అన్నట్టుగా 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. సో ఈ రోజు 3 రోజులు ఫుల్ వర్షాలు పడినా ఈ రోజు కూడా ట్యాంకర్ బుక్ చేసే వాళ్ళ సంఖ్య 6,000 మంది ఈ రోజు కూడా బుక్ చేశారు. అంటే ఈ 3 రోజుల వర్షాలతో 10,000 నుంచి 6,000కు తగ్గింది. మీరు ఆలోచించండి గ్రౌండ్ వాటర్ ఎంత ఇంపార్టెంట్. సో ఎండాకాలంలో అయితే 16,000 బుక్ అయింది. సో
3: టెక్నికల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 100%
0: డెఫినెట్ గా వస్తారు, మీకు దగ్గరుండి చెప్పిస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నమస్తే అండి.
4: సరే, మా ఫాదర్ కూడా వాటర్ డిపార్ట్మెంటే సార్.
0: మీ పేరండి?
4: సరే, ఇక్కడ కొంతలకు వచ్చి సార్, ఇప్పుడు మా ఏరియాలో
0: చెప్పండి
4: అంటే ఈ రోజు మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2 టైమ్స్ వస్తాయండి వాటర్.
0: ఓకే,
4: మొత్తం కంప్లీట్ గా వాటర్ అంతా అంటే ఎక్కడ ట్యాప్స్ లేవు ఎవరింటికి కూడా. అక్కడ ఒకటి గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్స్ అదేని అందులో వాటర్ అంతా పోతూనే ఉంటది అండి. అంటే మేజర్ గా పబ్లిక్ కి అవేర్నెస్ లేదండి దీని గురించి సంబంధించి, ఇంకుడు గుంతల గురించి. ఆ చుట్టుపక్కల మొత్తం అంతా కాంక్రీట్ అయిపోయి ఇప్పుడు ఆ రోడ్స్ కూడా అంతా కాంక్రీట్. ఎక్కడ చేసే ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ లేదు.
0: ఇంతకుముందు
4: మీరు వేరే కాలేజీకి చెప్పినట్టు ఒక 60 యాక్స్ ఇల్లు ఉన్నా కూడా వాళ్ళు బోర్స్ ఉన్నా పక్కన చేసుకుంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి సార్ మీ సైడ్ నుంచి.
0: మేము అదే పని చేస్తున్నాము. మీరు అన్నట్టుగా

0: అవేర్నెస్ లేక కాదు బాధ్యత లేక. అవేర్నెస్ అందరికి ఉంది, బాధ్యత లేదు. అయితే బాధ్యత ఉండాలి లేకపోతే భయం ఉండాలి.
1: రెస్పాన్సిబిలిటీ అనేది అసలు ఎక్కడ కనబడలేదు సార్. వాటర్ పోతుందంటే అట్లీస్ట్ వాటర్ ఆపుదామని కూడా ఇది లేదు.
0: అంటే కొన్ని
1: ఉన్న ఫ్రీ వాటర్ ది అందరూ కూడా దాన్ని అంటే అన్ని పథకాలగా దీని మీద యూజ్ చేసుకోవడానికి ఎక్కడ దాన్ని వాసులు కాపాడుకుందామని అవేర్నెస్ ఎవరికి లేదు సార్.
0: ఉంది అవేర్నెస్ ఉంది, బాధ్యత లేదు. మేము కొద్దిగా వాటర్ తక్కువ ఇస్తే రోడ్డు మీదకి వచ్చేసి గొగ్గోలు పెడతారు, వాటర్ ఎక్కువ ఇస్తే రోడ్ల మీద వదిలేస్తారు. ఈ రెండు జరుగుతున్నాయి. సో వాటిని బ్యాలెన్స్ ఎట్లా చేయాలన్న దాని మీద మేము కూడా కొద్దిగా కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారు వాటర్ లేక మీరు చూస్తున్నారు కాబట్టి మేము కూడా కొద్దిగా కఠినంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మహేందర్ మేడం, హైదర్ కూడా రాజేంద్ర అత్తాపూర్ రాజేంద్ర నగర్.
0: నమస్తే మహేందర్ గారు.
3: సార్ సార్, మా దగ్గర ఇనుకుడుగుంత మా ఏరియాలో ఒకటి ఉంది సార్, అది
0: ఓకే.
3: అది కూడా దాన్ని క్లీనింగ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు సార్. అది ఫుల్ గా మట్టితో చెత్తతో నిండిపోయింది సార్ మా దగ్గర.
0: ఓకే.
3: సో దాన్ని మేము మా డివిజన్ వాళ్ళకి ఎంత చెప్పినా కానీ కూడా పట్టించుకోరు. డ్రైనేజ్ వ్యవస్థ మాత్రము మరీ దారుణం సార్.
0: ఎందుకు దారుణం?
3: నిండిపోతా సార్.
0: దారుణం ఎందుకయిందంటారు? ఏమన్నా మీరు కారణం చెప్తారా?
3: పైప్ లైన్ చిన్న పైప్ లైన్ సార్. మేము
0: పైప్ లైన్ చిన్నది కాలేదు, పైప్ లైన్ చిన్నది కాలేదు బాబు. పైప్ లైన్ వేసినప్పుడు పెద్దదే, బిల్డింగ్లు పెద్ద అయిపోయి పైప్ లైన్ చిన్నగా అయింది. ప్రాబ్లం పైప్ లైన్ చిన్నది కాదు, బిల్డింగ్లు పెద్ద అయినాయి, దీనివల్ల అది అవుతుంది. అంటే ఏమవుతుంది మన దగ్గర, మనం 20 సంవత్సరాల కింద 10 ఇళ్ళు ఉన్నాయి, ఒక ఫ్లోర్ సింగిల్ ఫ్లోర్ ఉంది కాబట్టి మనకు 100 mm సైజ్ అయితే సరిపోతుంది అని వేశారు 20 ఏళ్ల క్రితం. మరి సింగిల్ ఫ్లోర్లన్నీ 5 ఫ్లోర్లు కట్టేశారు మీరు, 100 ఫ్యామిలీస్ 500 ఫ్యామిలీస్ అయ్యాయి. మరి 100 mm ది సరిపోదు కదా. సో అట్లా 5000 కిలోమీటర్ల లైను మేము అనుకున్న దానికంటే 3 అంతలు 4 అంతలు బిల్డింగ్లు పెరిగాయి. అవన్నీ మార్చాలి, అవన్నీ మార్చాలి అని అంటే టైం పడుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లం ఏంటంటే
3: మార్చలేదు సార్ మళ్ళీ.
0: సో
3: దీంట్ల నుంచి మేము అడుగుతున్నాం పెద్ద పైప్ లైన్ ఏమని, కానీ ఒక్క రోజు కూడా వచ్చి చూసింది లేదు.
0: నేను మీరు అన్నది కరెక్ట్, మీ దగ్గర ఒక దగ్గర కాదు, సిటీ మొత్తంలో ఇలాంటి సమస్య ఉంది, చేసుకుంటూ వస్తున్నాము. దానికి ఒక 4 నుంచి 5000 కిలోమీటర్ లైన్లు మార్చాలి. అది ఒక రోజుతో అయ్యే పని కాదు, ఫేజ్డ్ మేనర్ గా చేసుకుంటూ వస్తున్నాము. మీది కూడా ఎగ్జామిన్ చేస్తాం. థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: నమస్తే మేడం, మంగాబాస్ కింద నుంచి మాట్లాడుతున్నాను సార్ తో మాట్లాడు.
0: నమస్తే అమ్మా, చెప్పండి.
4: నమస్తే సార్, ఇప్పుడు మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ 133 అలా 130 ఉన్న ప్లాట్ లో ఇప్పుడో కట్టుకుని ఇండివిజువల్ హౌసెస్ అన్నమాట. మరి అప్పుడు ట్రై చేసాము, పక్కన కాంపౌండ్ వాళ్ళ దగ్గర చిన్న ప్లేసే ఉంది, అక్కడ రాదు అన్నారు. ఇంకొడుగుంటా బోర్ అయితే ఉంది, దాని పక్కనే సంప్ ఉంటుంది. ఏమన్నా చిన్న హెల్ప్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇస్తారని.
0: తప్పకుండా అమ్మా. ఇప్పుడు మీకు ఇంకొడుగుంత చేసే అంత ప్లేస్ లేకపోతే మీరు ఇంజక్షన్ బోర్వెల్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక నంబర్ చెప్పాను కదా, ఆ నంబర్ కి ఫోన్ చేస్తే మన వాళ్ళు వచ్చేసి మీకు గైడ్ చేస్తారు. నంబర్ ఉందా మీ దగ్గర? మళ్ళీ చెప్పనా? 999 రాసుకున్నారమ్మా? 99 899 85102. ఆ నంబర్ కాల్ చేస్తే మీకు వచ్చి చెప్తారు. థ్యాంక్ యూ అమ్మా.
2: మీరు వింటున్నారు ఇంకుడుగుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జలరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో జలమండలి ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి ఇంకుడు గుంతలు అలాగే ఇంజక్షన్ బోర్స్ గురించి మీకేమైనా సందేహాలుంటే నేరుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గారిని అడిగి మీరు సమాధానాలు పొందవచ్చు. సార్, మీరు మనం ఇందాక చాలా మంది లిజనర్స్ అడిగిన దానికి ఎన్ఓసీ లేకుండా పర్మిషన్స్ ఇవ్వరు, ఎన్ఓసీ ఉండాలి, ఇంకుడు గుంత ఖచ్చితంగా ఉండాలని అంటున్నారు. సో ఏదో బిల్డర్లు ఎన్ఓసీ కోసం ఒక చిన్న గుంత తీసి ఎన్ఓసీ తీసుకుంటున్నారని కూడా అంటున్నారు, కానీ దానికి ఏమన్నా పర్టికులర్ గైడ్ లైన్స్ లేవా సార్? ఎంత లోతులో తీయాలి, ఎన్ని ఫ్లాట్స్కి ఎంత ఉండాలి అనే గైడ్ లైన్స్ ఏం లేవా? అలాంటివి ఎన్ఓసీ మీరు జారీ చేసే ముందు అలాంటి చెక్కింగ్స్ ఏమున్నాయా?
0: తప్పకుండా ఉంటుందండి. సో 100 స్క్వేర్ యార్డ్స్లో అట్లీస్ట్ 6 క్యూబిక్ మీటర్కి సంబంధించిన పిట్ ఉండాలి అనేది.

0: ఉంటుంది. అంటే వాళ్ళు తీసేటప్పుడు చేస్తారు అంటే ఏదో ఒక రకంగా అంటే మినిమంతో చేస్తారు, అంటే గైడ్ లైన్స్ ఎంత ఉంది అంతవరకు చేసేసి. ఇప్పుడు మనం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఎంత డెప్త్ తీశారు, ఎంత వెడల్పుతో తీసి ఏం మెటీరియల్ ఇచ్చారు అనేది మళ్ళీ క్రాస్ చెక్ మెకానిజం ఉండదు. అది నార్మల్గా ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్ అయితే మనం దగ్గర ఉండి చేసుకుంటాం. బట్ అపార్ట్మెంట్స్ ఏంటి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఎవరైతే అమ్మి వాళ్ళు కొనుక్కొని వచ్చే లోపున అవన్నీ పూర్తి అయిపోతాయి. కాబట్టి ఓనర్స్కి తెలీదు అది ఎంత డెప్త్ వేరు, ఏం చేశారు, ఎంత వెడల్పు అనేది తెలీదు. జనరల్గా ఏంటంటే అది కంప్లీట్ అయిన తర్వాత అక్యుపెన్స్ సర్టిఫికెట్ ఒక ఫోటో తీసేసి కన్సర్న్డ్ జిహెచ్ఎంసీ ఆఫీసర్ చూసి ఓకే అని అక్యుపెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. ఒకటి స్టాట్యుటరీగా ఓసీ తీసుకోవడానికి కావాల్సింది ఎనఫ్ కాదు మనకి, ఎందుకంటే మనకు ఉన్న గ్రౌండ్ వాటర్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ. ఇప్పుడు మనం ఎవరి ఆల్టర్నేట్ డే వాటర్ ఇస్తున్నాం, పర్ పర్సన్ పర్ డే 120 లీటర్స్ 125 లీటర్స్ అని ఇస్తాం. సో అది డొమెస్టిక్ పర్పస్కి సరిపోతుంది, కానీ అడిషనల్గా వాటర్ ఒక 50% వాళ్ళు గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడతారు. సో మేము ఇచ్చే వాటర్ వర్షాకాలంలో ఎంత ఇస్తామో సమ్మర్లో కూడా అంతే ఇస్తాం. బట్ సమ్మర్లో ట్యాంకర్లు 15,000 ఎందుకు బుక్ అవుతాయి, బోర్ వాటర్ డ్రై కావడం వల్ల. సో ఆ డిమాండ్ మాకు అడిషనల్గా వస్తుంది కాబట్టి మేము ట్యాంకర్ సప్లై చేస్తున్నాం. సో అదే కనుక ఉంటే మనకు ట్యాంకర్స్ డిమాండ్ అవసరం లేదు. సో కాబట్టి అపార్ట్మెంట్ సైజును బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎక్స్ట్రా వాటర్ ఎంత కావాలి అంత అన్ని వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ చేస్తే వాళ్ళకి ట్యాంకర్ అవసరం పడదు.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు జగన్మోహన్ రెడ్డి అండి, నేను తెలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఇంకుడు గుంతల గురించి చెప్పాడు, కానీ ఇప్పుడు మనకు వాటర్ సేవ్ గురించి చెప్తున్నాం. కానీ కాకపోతే చాలా సార్లు వాటర్ అంటే చాలా మంది వాటర్ వేస్టేజ్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్తున్నాను.
0: థ్యాంక్ యూ జగన్ గారు, చాలా సార్ థ్యాంక్ యూ జగన్ గారు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. మీరు అన్నట్టుగా
2: సార్ ఇప్పుడు చాలా విల్లాస్ గానీ ఇండివిజువల్ హౌసెస్ గానీ వాటర్ మీరు ఇది ఎక్స్పెన్సివ్ వాటర్ ను వాళ్ళు కార్లు గడగడానికి చుట్టుపక్కల గడగడానికి దానికి ఆ పెనాల్టీస్ ఏదైతే ఉన్నదో ఆ పెనాల్టీస్ ఐ థింక్ ఐ మీన్ వి షుడ్ ఇంక్రీజ్ దట్ పెనాల్టీస్ సార్. అది అవేర్నెస్ అండ్ అకౌంటబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి సార్, అప్పుడే ఐ థింక్
0: థ్యాంక్ యూ అండి. ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి మీరు చూసే ఉంటారు, మేము కార్లు కడిగిన దగ్గర, మోటార్లు యూజ్ చేసిన దగ్గర, మిస్యూజ్ చేసిన దగ్గర పెనాల్టీ చేస్తున్నాము. అంతకుముందు 100 రూపీస్ ఉన్న దాన్ని 10,000కి పెంచేశాము. మీరు ఈ మధ్యన గమనించి ఉంటారు పేపర్లో కూడా, వేస్ట్ చేసిన దగ్గర 10,000 రూపాయలు పెనాల్టీ వేస్తున్నాము. 850 మందికి లాస్ట్ ఇయర్ మేము పెనాల్టీ వేసాము, 33 లక్షలు ఫస్ట్ టైం అసలు బోర్డు చరిత్రలో 800 మందికి 33 లక్షల పెనాల్టీ వేయడం అనేది లాస్ట్ 1 ఇయర్లో చేశాము. మీరు అన్నట్టుగా బాధ్యత అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే అవేర్నెస్ లేక అని మీరు ఏదైతే అన్నారో నేను దాన్ని ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే ఇంత చదువుకున్న మనము, ఇంత నాగరికత, ఇంత అడ్వాన్స్డ్ అయిన మనము, మనకు అవేర్నెస్ లేకపోవడం కాదు, ఏమవుతుందిలే అనే బాధ్యత రాహిత్యం అని నేను అంటాను. మీరు అన్నట్టుగా కఠినంగా కనుక వ్యవహరిస్తే
2: చేసే వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్
0: ఎగ్జాక్ట్లీ.
2: సో దానికి మనం ఏదైనా కంప్లీట్ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేసి కంప్లైంట్ ది అవేర్నెస్ నెంబర్స్ ఎక్కువ చేస్తే ఐఎమ్ షూర్ ఐ థింక్ ఇట్ విల్ అట్లీస్ట్ కటెల్ సమ్ ఎక్స్టెంట్.
0: థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మేము మా 200 మంది మా ఇంజనీర్లను మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము దీన్ని. మీరు 2,000 కిలోమీటర్లలో 130 లక్షల జనాభాలో మా 200 మంది మేము రోడ్ల మీద ఎక్కడైతే కనపడుతుందో అక్కడ చేస్తున్నాం నాతో పాటు. కానీ మీరు అన్నట్టుగా పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే కనుక బాధ్యత తీసుకుంటే అవుతుంది అనేది మేము 6 నెలల కింద గమనించాం. మేము మా వెబ్సైట్లో ఒక లింక్ ఇచ్చాము మీకు, ఇది వాటర్ సేవ్ వాలంటీర్స్ అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చాము. మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు ఒక యాప్ ఇస్తాం, ఆ యాప్ డౌన్లోడ్ అవుతుంది మీ ఓటీపీతో. ఒక్కసారి డౌన్లోడ్ అయితే ఆ యాప్తో మీ ఇంటి పక్కన ఎక్కడి పోయినా ఒక ఫోటో కొట్టి కనుక పంపిస్తే విత్ ఏరియా జీపీఎస్ లొకేషన్తో పాటు మాకు వస్తుంది, మేము పెనాల్టీ వేసిస్తాం. ఓ 5,000 మంది వాలంటీర్లను తయారు చేయాలని ఫేజ్ 1 కింద ఈ సంవత్సరం మేము టార్గెట్ పెట్టుకున్నాము. మీరు మొదటి వాలంటీర్ అయితే వీ విల్ బి వెరీ హ్యాపీ, విల్ స్టార్ట్ విత్ యూ.
2: హ్యాపీ టు బి ఎ వాలంటీర్ సార్.
0: డెఫినెట్గా మీకు పంపిస్తాను నేను.
2: బట్ ఐ థింక్ ఇది అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఐ థింక్ వాలంటీర్స్ ఐ డోంట్ థింక్ ఐ మీన్ ఎనీ షార్టేజ్.
0: మీకు యాప్ పంపిస్తాను నేను, ఫస్ట్ మీతోటే స్టార్ట్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే అండి, గడగడము, రోడ్డు గడగడం. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక బ్రష్ చేస్తాన ట్యాప్ ఆన్ చేసేసి బ్రష్ కంప్లీట్ అయ్యే లోపల 5 లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాడు. ఒక మగ్తో చేసుకోవాల్సింది ఒక ట్యాప్ ఆన్ చేసేసి బ్రష్ చేస్తూ ఉంటారు. రెండవది ఒక సేవింగ్ చేసుకున్నట్టు ఆయన, అంటే మనకు వెయిట్ చేసుకున్నట్టు ఆయన, పొద్దున ఉదయము సేవింగ్ చేసుకున్నట్టు ఆయన ఆన్ చేసేసి చేస్తా ఉంటాడు. సో చిన్న చిన్న కానీ 20-30% అడిషనల్ గా మనము వేస్ట్ చేస్తున్నాం వాటర్ని. అది కనుక సేవ్ చేస్తే ఒక గోదావరి ఫేస్ 1 సమానమైన నీళ్ళని మనము సేవ్ చేయొచ్చు. సో చిన్న చిన్న మన అలవాట్లను మార్చుకుంటే ఒక 20-30% వాటర్ని మనం సేవ్ చేయొచ్చు. దీని మీద కూడా మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నాం.
1: హలో, నమస్తే అండి, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రామకృష్ణ మేడం, సార్తో మాట్లాడాలి.
0: నమస్తే రామకృష్ణ గారు.
3: నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు మీకు ఇక్కడ కొంత ఆల్రెడీ తీసుకున్నామండి, 2018-19 లో కట్టాం ఇల్లు.
0: ఓకే,
3: ఆ తర్వాత మధ్యలో ఒకసారి తీయించాం. ఎట్లా దాన్ని మెయింటైన్ చేయాలి, ఏంటంటే అది ఏమన్నా చెప్తారా సార్?
0: సింపుల్ అండి, ఒక దాని మీద ఒక క్లాత్, అంటే మీకు ఇప్పుడు మేము ఫోన్ నెంబర్ చెప్పినా ఆ నెంబర్కి కాల్ చేస్తే మన వాళ్ళు చెప్తారు. ఒక పైన ఒక క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ ఎవ్రీ 1-2 ఇయర్స్కి ఒకసారి మీరు తీసి క్లీన్ చేసేసి ఎవ్రీ సీజన్ తర్వాత దాన్ని క్లీన్ చేసి మళ్ళీ వాడవచ్చు. సో మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ, కాకపోతే ఏదంటే 2-3 సంవత్సరాలు మనం మొత్తం మెయింటైన్ చేయకపోతే అది సిల్టప్ అయిపోతుంది. ఆ క్లాత్ని కనుక మనం తీసి మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ అదే క్లాత్ని వాడుకోవచ్చు. అది ఎక్స్పెన్సివ్ ఏం కాదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మా వాళ్ళు మీకు పంపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.
3: సరే సార్, అదే దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి తెలిసి సరిపోతుంది సార్? ఆల్రెడీ ఉంది మాకు, తీసానప్పుడే ఇల్లు కట్టేటప్పుడే.
0: వీల్ సపోర్ట్,
3: దానివల్ల నాకు బోర్ కూడా పనిచేస్తుంది సార్. అది
0: మీ నంబర్ ఉంది, మీ దగ్గర పంపిస్తాను నేను, మీకు సపోర్ట్ చేస్తారు. ఓకే,
3: అలాగే సార్,
0: థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో,
0: నమస్తే. హలో,
4: నమస్తే సార్,
0: చెప్పండి.
4: ఇంకుడు గుదుల గురించి మీరు చెప్పారు కదా?
0: అవునండి.
4: సంరక్షణ గురించి,
0: ఎస్,
4: అదే మా బోర్ బావిలో కూడా మోటార్ లోపల పడిపోయింది.
0: ఓకే,
4: హలో,
0: చెప్పండి.
1: వింటున్నారు, చెప్పండి. మీ బోర్ బావిలో మోటార్ లోపల పడిపోయింది, మీరు వింటున్నారు ఇంకుడు గుంత నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జలరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్ ఆకాశవాణి స్టూడియోలో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853295059523 ఈ నెంబర్కు కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్స్, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే
0: అండి, చెప్పండి.
3: అంటే యాక్చువల్ గా మేము ఆల్రెడీ ఇంకుడు, నాది ఇండిపెండెంట్ హౌస్ సార్, మేము ఆల్రెడీ ఈ ఇంకుడు గుంతలు తవ్వించడం జరిగింది. మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్, అప్పుడు ఒకసారి నేను 2 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు ఈ ప్రోత్సాహకం కింద 7,000 ఇస్తారు అని అన్నారు. అది పాలసీ ఉందా, నిజమా, ఇట్స్ అపోహ?
0: లేదండి, అలాంటి పాలసీ ఏమి లేదు. మేము ఓన్లీ టెక్నికల్ సపోర్ట్ చేస్తాము. ఇంకోటి పబ్లిక్ ప్లేసెస్ లో మాత్రం గవర్నమెంట్ మేము చేస్తున్నాము డిపార్ట్మెంట్, బట్ ఇండివిజువల్ హౌసెస్ లో మాత్రం ఓన్లీ టెక్నికల్ సపోర్ట్ గైడెన్స్ మేము చేస్తాము. మిగతాదంతా కూడా మెటీరియల్ అంతా కూడా కన్సర్న్డ్ ఇండివిజువల్ ఓనర్ చేసుకోవాలి. దానివల్ల మీకు ఫ్యూచర్ లో వచ్చే ఎక్స్పెండిచర్ అంతా తగ్గుతుంది అండి. సో
3: అఫ్కోర్స్ మేము ఆల్రెడీ నేను చేసుకున్నాను. యాక్చువల్ గా మా కాలనీకి జనరల్ సెక్రటరీని అయితే మేము అవేర్నెస్ పెంచుతున్నాము. ఇప్పుడు రోడ్డు మీద కూడా మేము ఒక 2 ఇంకుడు గుంతలు అంటే సేఫెస్ట్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ తవ్వించుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాము. బట్ ఇండిపెండెంట్ వాళ్ళకి అవేర్నెస్ కోసం అని
0: అంటే అలా ఇన్సెంటివ్ అట్లా లేదు. బట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ నాగోల్లో ఉంటుందండి. ఓకే, వాళ్ళు 2012 నుంచి స్టార్ట్ చేశారు, 80% హౌసెస్ ని కంప్లీట్ గా చేసేసారు. అసలు ఈ రోజు వరకు కూడా ఆ ఏరియా ఎప్పుడు కూడా వాటర్ బోర్డు మీద ఆధారపడి ఉండరు, ట్యాంకర్స్ మీద కానీ. ఈ రోజు వరకు మీరు కావాలంటే మీ కాలనీ వాళ్ళను 2 ప్రెసిడెంట్ సెక్రటరీ వెళ్ళి, కోఆపరేటివ్ కాలనీ నాగోల్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చూసి వాళ్ళతో మాట్లాడరండి. సో ఎక్కడైతే ఒక 5-10 సంవత్సరాల కింద ముందు జాగ్రత్తగా వాళ్ళు చర్యలు తీసుకున్నారో ఈ రోజు వాళ్ళు సేఫ్ గా ఉన్నారు. ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో ఈ రోజు మనం సఫర్ అవుతున్నాము. ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి మాకు సరిపడేంత వాటర్ రావాలి అనేది సాధ్యం కాదు. 130 లక్షల జనాభా, 2,050 స్క్వేర్ కిలోమీటర్స్ లో 130 లక్షల జనాభాలో 16 లక్షల హౌసెస్ కి ఎవ్రీడే కావాల్సినంత వాటర్ ఇవ్వడం అనేది, నాగార్జున సాగర్ గోదావరి నుంచి తీసుకొచ్చి ఇవ్వడం అనేది చాలా కాస్ట్తో కూడుకున్నది. మనం చేయాల్సింది వర్షపు నీటిని 100% మనం గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మన అలవాట్లను మార్చుకొని 30% వాటర్ని సేవింగ్ చేయాలి. అంటే తగ్గించుకోవాలి, అది వేస్ట్ చేసేదాన్ని. ఈ రెండింటి వల్ల మనకు అసలు వాటర్ సమస్య రాదు. ఈ సంవత్సరం ఎల్నినో ఉంది, మీకు తెలుసు కదా, ఈ రోజు వరకు వర్షాలు లేవు. మీరు నమ్మరు, ఈ రోజు కూడా మనకి మల్కాజిగిరి ఏరియాలో ఫస్ట్ టైం ట్యాంకర్స్ బుకింగ్ స్టార్ట్ అయింది, అది వర్షాకాలంలో. ఇన్ని వర్షాలు పడుతున్నా ఈ రోజు 6,000 ట్యాంకర్లు బుక్ అయ్యాయి. సమ్మర్ లో ఎలా ఉంటుంది మీరు ఊహించుకోండి. ఈ 100 రోజులలో వచ్చే వర్షాలని కనుక గ్రౌండ్ వాటర్ వెళ్ళకపోతే నెక్స్ట్ సమ్మర్ లో మీరు ఎన్ని ట్యాంకర్స్ పెట్టినా గానీ మేము సప్లై చేయడం అనేది సాధ్యం కాదు. ప్రతి ఇంటికి ట్యాంకర్ సాధ్యం కాదు కదా, ఎవరో ఒకరికి లేదు అంటే ఓకే,
3: అదే ప్లాన్ చేస్తున్నాము. ఇంకొకటి సార్, అంటే ఇంకోటి, యాక్చువల్ ఇది ఇంకోటి గుంతలది కాదు, ఈ వాటర్ కొత్త లైన్ల గురించి సార్, అంతకు భగీరథ మిషన్ భగీరథ గురించి అప్పుడు లైన్లు ఫ్రీగా వేశారు కదా, ఇప్పుడు కొంచెము లైన్లకు మనమే వేసుకోవాలి అని ఒక రూల్ వచ్చింది, ఇప్పుడు అవి బడ్జెట్ లేదు అని అన్నారు.
0: రెండు విషయాలు, ఒకటి అంటే మాకు కొత్త ఏరియాస్ వాటర్ బోర్డు లో యాడ్ అయిన కొద్దీ మిషన్ భగీరథ నుంచి వాటర్ బోర్డు వస్తుంది. ఇప్పుడు కొత్తగా హౌసెస్ కట్టిన దగ్గర, కొత్త కాలనీస్ వచ్చిన దగ్గర ఇంప్రూవ్మెంట్ చార్జెస్ అని ఉంటుంది, అది వాటర్ బోర్డు నార్మ్స్ ప్రకారము. గతంలో వేసిన లైన్లు సరిపోవు, ఇప్పుడు ఎన్హాన్స్మెంట్ కావాలి, ఇంప్రూవ్మెంట్ కావాలి. కొత్త ఏరియాస్లో కొత్త కాలనీస్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ వస్తున్నాయి, పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయి, కాబట్టి పాత లైన్లు సరిపోవు. కాబట్టి వాటి కొత్త లైన్లు వేయాలి, ఎన్హాన్స్ చేయాలి అని అంటే కొంత ఛార్జెస్ని మేము ఇండివిజువల్స్ మీద వేస్తూ ఉంటాము, అది బోర్డు నార్మ్స్ ప్రకారము. మిషన్ భగీరథ అనేది ఒక చిన్న విలేజ్ ఉన్నప్పుడు వేసిన లైన్లు, సో ఇప్పుడు మనకి పెరిగిన ఏరియా, పెరిగిన అవసరాలను బట్టి ఎన్హాన్స్ చేసినప్పుడు తప్పకుండా డెవలప్మెంటల్ ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: విజయరెడ్డి గారు, నమస్తే అండి. చెప్పండి విజయ్ గారు.
5: చిన్న కంప్లైంట్ సార్ అబౌట్ వాటర్ వేస్టేజ్ గురించి. మనము ఇళ్ళ వేస్ట్ చేస్తున్నాం, ఓకే ఫైన్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనకు రోడ్ వేస్ట్ ట్యాంకర్స్ వెళ్తుంటాయి కదా సార్, వాటర్ ట్యాంకర్స్, ఇవి ఈ వేస్టేజ్ ఎక్కువ సార్. వాటర్ ట్యాంకర్ నుంచి వచ్చే వేస్టేజ్, వాళ్ళు ట్యాప్ ఆఫ్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ, బట్ అది వెళ్లే రూట్ అంతా, ఆ రోడ్ అంతా మాక్సిమం వాటర్ తో నిండిపోతుంది సార్, మొత్తం లీకేజ్ అయిపోతూనే ఉంటుంది. అది వాళ్ళు చూడరా, ఆఫ్ చేయరా? మరి అది డెస్టినేషన్ రీచ్ అయ్యే లోపే వాళ్ళకి వాటర్ మొత్తం, అది మొత్తం రోడ్ పాలైపోతుంది కదా. ఇది కొంచెం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి సార్, ట్యాప్ బాగా కట్టేయమని చెప్పి. ట్యాంకర్ సార్, వాటర్ ట్యాంకర్
0: తప్పకుండా అండి. అంటే పైన క్యాప్ వాళ్ళు కనుక టైట్ చేయకపోతే వాటర్ రోడ్ మీద ఎక్కువ వస్తుంది అనేది మీ కంప్లైంట్. మేము తప్పకుండా అండి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము, ట్యాంకర్ ఓనర్స్ కి అందరికి కూడా, డ్రైవర్స్ కి ఒక ట్రైనింగ్ ఇస్తాము, ఇలాంటివి జరగకుండా మేము ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నమస్తే అండి, నా పేరు మురళీకృష్ణ అండి, మాదాపూర్ నుంచి కాల్ చేస్తున్నాను.
0: నమస్తే మురళీ గారు.
6: అశోక్ రెడ్డి గారు నమస్తే అండి.
0: నమస్తే అండి.
6: సార్, మంచి ప్రోగ్రాము ఇలాంటివి మీకు సీజనల్ గా కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా కండక్ట్ చేస్తే బాగుంటుంది. అలాగే నేను మీ టైం ఎక్కువ తీసుకోను, మీరు ఇంత ముందు వాలంటీర్ అనేది ఒకటి మీరు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు.
0: ఎస్ అండి.
6: సార్, ఆ వాలంటీర్ది నేను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఒకసారి చెప్పండి. అలాగే మీరు ఇప్పుడు మనకి మెయిన్ మీరు అన్నట్టు ఇంత ముందు ఈ హైరేజ్ బిల్డింగ్స్ ఒకటి, తర్వాత తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ బిల్డింగ్స్ కట్టడం, ఆ ఒత్తిడి వల్ల మీరు అన్నట్టు ఆ పాత పైప్ లైన్లు కానీ మన వాటర్ లైన్లు కానీ సోవరేజ్ లైన్లు కానీ ఇబ్బంది జరగడం అనేది జరుగుతూ ఉంటుంది.
0: అవునండి.
6: కాకపోతే మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు సార్ ఈ ఫీజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారు, మీరు దానికి డిపాజిట్ అది కూడా సేకరిస్తారు. అది చేసేటప్పుడే ఆ పర్టికులర్ ఏరియాలో మీరు బిల్డింగ్ సైజు బట్టి మీరు ఎంత విస్తే ఎంత డయామీటర్ ఉన్న పైప్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ గానీ డ్రైన్ ఇవ్వాలి అనే దాన్ని బేస్ చేసుకుని మీరు చార్జెస్ చేసుకుంటారు కదా.
0: అవునండి.
6: సో దాన్ని ఆ పర్టికులర్ బిల్డింగ్ కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళకి అకౌంటబిలిటీ అది ఇచ్చి ఆ పర్టికులర్ లైన్ వేసేయడము, దాన్ని రిస్టోర్ చేసేయడము, కొత్త లైన్ వేయడం అలాంటివి ఏదైనా వీలవుతుందా అనేది కూడా ఒకసారి మీరు ప్రభుత్వం మిగతా వర్గాలతో సమన్వయం చేసుకుని చేస్తే బాగుంటది అనేది. ఇంకొకటి మేజర్ గా సార్, మనకి మెయిన్ వాటర్ లాగ్ పాయింట్ లో మనకి డ్రైనేజ్ కూడా కొద్దిగా తీవ్రమైన ఒత్తిడి గురి కావడానికి మెట్రో లైన్ దాని పక్కన కింద రెండు వైపులా ఫుట్పాత్ అనేవి చేస్తారండి అది.
0: ఓకే అండి.
6: సో వాటర్ అక్కడ రైన్ వాటర్ ప్రాపర్ గా వెళ్ళడానికి ఛానల్ అనేది లేకుండా టోటల్ గా డ్రైన్స్ బ్లాక్ అయిపోవడం మేజర్ గా
0: నాకు అర్థమైంది.
6: ఇదంతా కూడా ఉంటుందండి, దాని మీద
0: క్విక్గా ఒక నిమిషంలో చెప్తాను. మీరు అన్నట్టుగా డెవలప్మెంటల్ చార్జెస్ కొత్తగా వచ్చే వాటికి ఫీజిబిలిటీ ఇస్తున్నాము, హై రైజ్ బిల్డింగ్స్ కి లైన్స్ ఇంప్రూవ్ చేస్తున్నాము. ఈ మధ్య కాలంలో కుక్కటపల్లిలో నన్ను పిలిచారు, వాటర్ హార్వెస్టింగ్ మా కాలనీ మొత్తం చేసాం, మీరు రండి సార్ అని పిలిచారు, ఓ పార్కులో చేశామని. అక్కడికి వెళ్తే వాళ్ళందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు, అందరూ ఒక 100 మంది వచ్చారు, పార్కులో చేశారనమాట. మా అన్ని కూడా 120 స్క్వేర్ మీటర్స్ లో గజాల్లో ఉన్నాయి సార్. ఏదో కాలనీ సార్, వెనకట క్వార్టర్స్ ఉండేది అని.

0: నేను ఒకటే వాళ్ళకి అడిగాను, అన్నీ 100 120 గజాలే కదా, 4 ఫ్లోర్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే నేను ఇక్కడ సన్మానం చేస్తాను మీకు అని చెప్పాను నేను. ఆ 250 హౌసెస్ వాటికి పర్మిషన్లు ఉండవు అండి, 100 గజాలలోపటి వాటికి పర్మిషన్లు ఉండవు. బట్ 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు 4 5 ఫ్లోర్లు ఎప్పుడైతే కడతారో అక్కడ ప్రెషర్ బిల్డప్ అవుతుంది. మీరు అన్నట్టుగా మా పర్మిషన్లు ఉండవు, మా సంబంధించిన ఏది ఉండదు. ఇప్పుడు నేను ఆ కాలనీ 150 హౌసెస్, 4 ఫ్లోర్లు, ఒక ఫ్యామిలీ ఉంటే 4 ఉంటున్నాయి, వాళ్ళందరినీ నేను ఐ కెనాట్ డినై మై సర్వీసెస్, రైట్. సో అక్కడ స్ట్రెస్ బిల్డప్ అవుతుంది. ఓకే, అది వాటర్ స్ట్రెస్ కావచ్చు, సీవేజ్కి సంబంధించిన స్ట్రెస్ కావచ్చు. సో ఈ రెండింటి మీద ఎప్పుడైతే మనకి స్ట్రెస్ బిల్డప్ అవుతుందో ఓవర్ఫ్లో అవుతుంది, వాటర్ షార్టేజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, అంటే మనము రెగ్యులేట్ చేయగలిగినవి ఉన్నాయి, రెగ్యులేట్ చేయలేనివి కూడా ఉన్నాయి. సో రెగ్యులేట్ చేయలేని దగ్గర సీరియస్గా యాక్షన్ తీసుకోలేము కొన్నిసార్లు. ఎందుకు తీసుకోలేమంటే హ్యూమన్ యాంగిల్ వస్తుంది మనకి. సో ఒక్కరంటే యాక్షన్ తీసుకోవచ్చు, 100కి 100 మంది అలాగే వయలేషన్ చేశారు, డివియేట్ చేశారంటే ఈ 100 మెంబర్స్ నేను హౌ కెన్ ఐ రెగ్యులేట్ అండ్ టేక్ యాక్షన్ అనేది ఇంకొక క్వశ్చన్. సో మీరు అన్నట్టుగా హై రైజ్ బిల్డింగ్స్ పెద్ద ఎన్హాన్స్మెంట్ మేము చేస్తున్నాము, వాటి గురించి యాక్షన్ తీసుకుంటాము. మీరు అన్నట్టుగా వాటర్ హార్వెస్ట్, రెయిన్ వాటర్ వెళ్ళేది, సీవేజ్ వెళ్ళేది కొన్ని దిక్కులు జాయింట్గా వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయంటే 2 సపరేట్ లైన్స్ లేవు ఒక 30% ఏరియాస్లో. సో ఎయిదర్ వాటర్ లైన్, సీవేజ్ లైన్ జాయింట్గా వెళ్తున్న దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ సెపరేట్ చేయడానికి మేము మాస్టర్ ప్లాన్ చేస్తున్నాము, జిహెచ్ఎంసి మేము కలిసి జాయింట్గా మాస్టర్ ప్లాన్ చేస్తున్నాము.
1: అంటే పబ్లిక్ కూడా పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మనం అనేది లేకపోవడం అనేది ఒకటి. తర్వాత మనం ఏదైనా ఆరోపణ చేసుకుంటే మనం ఒకరి మీద ఒకరు చేసుకున్నట్టే ఉంటాం సార్. డిపార్ట్మెంట్ల మధ్య కూడా స్టిల్ ఈనాటికి కూడా ఆ కోఆర్డినేషన్ లేదనేది నా ఫీలింగ్. ఎందుకంటే మీరు అన్నట్టు పాత రోజుల్లో ఎప్పుడు కట్టేసుకున్నారో అది వదిలేయండి. ఇప్పుడు కట్టే వాళ్ళు కూడా మీరు 120 గజాల్లో 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఎలా కడుతున్నారు,
0: ఇప్పుడు ముఖ్యమంత్రి గారు శాఖ మంత్రి కాబట్టి మేమందరం ఆల్ హెచ్ఓడిస్ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ గా పనిచేస్తున్నాము, మాస్టర్ ప్లాన్ కూడా చేస్తున్నాము. సో అలాంటి సమస్య లేకుండా, కోఆర్డినేషన్ సమస్య లేకుండా మేము పనిచేస్తున్నామండి. థ్యాంక్ యూ.
2: హలో,
3: నమస్తే అండి.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు సంపత్ కుమార్ అండి, నేను కాచిగూడ నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్తే అండి సంపత్ గారు, చెప్పండి. యా
3: సార్, ఫస్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇనిషియేటివ్.
0: యా థ్యాంక్ యూ అండి.
3: సార్, ఇది ఇప్పుడు మేము ఒక 400 స్క్వేర్ యార్డ్స్ల 4 ఫ్లాట్స్ కడుతున్నాం సార్.
0: ఓకే,
3: అయితే జస్ట్ వాంటెడ్ టు నో ఆ డెప్త్ మినిమం మనం ఎంత చేయాలి సార్? అది రెయిన్ హార్వెస్టింగ్ పెట్టుది.
0: నేను మీ దగ్గరికి ఒక టీమ్ ను పంపిస్తాను, మీ నంబర్ మా దగ్గర రికార్డ్ అయ్యి ఉంది ఇప్పుడు. ఓకే, సో మీకు మా లోకల్ ఇంజనీర్ వస్తారు, మీకు గైడ్ చేస్తారు ఎంత వెడల్పు ఎంత లోతు ఉండాలి, ఏమేం మెటీరియల్ వాడాలి అనేది. మీ రూఫ్ వాటర్ నుంచి వచ్చే కనెక్షన్ ఎట్లా తీసుకెళ్లి దాన్ని కనెక్ట్ అవ్వాలి, మీకు ఇబ్బంది కలగకుండా అవన్నీ కూడా మీకు ఆ లొకేషన్ బట్టి మీ సైట్ ని బట్టి వాళ్ళు చెప్తారు. ఓకే
3: ఓకే సార్. ఏంటంటే నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో ఎక్కడైతే సార్ 100 ఫీట్ వి ఒక 6 బోర్డ్స్ చేయించాం సార్, ఆ స్ప్రెడ్ అవుట్ ఏరియాలో.
0: వెరీ గుడ్,
3: 1.5 ఏకర్ల.
0: గ్రేట్.
3: 100 ఫీట్ రెయిన్ హార్వెస్టింగ్ వాటర్ బయటికి వెళ్లకుండా.
0: గ్రేట్.
3: ఆ మొత్తం ఏరియాలో ఒక ఇల్లు కట్టేసి సరౌండింగ్ అంతా ఒక 100 ఫీట్ వి ఒక 60 బోర్స్ చేయించి దాంట్లో చేయించామన్నమాట, టు స్టోర్ ద వాటర్.
0: ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ.
3: మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు సార్.
0: థ్యాంక్ యూ. మీకు కాదు, మీ పక్క వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది.
3: అదే సార్, అదే సార్. అంటే మన వాటర్ ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చాలా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ సార్ మాది.
0: మీకు ఎక్కువ తెలుసు ప్రాబ్లం.
3: 7-8 కిలోమీటర్స్ పోయి నీళ్ళు తీసుకొచ్చే వాళ్ళం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నమస్కారం అండి.
0: నమస్తే, మీ పేరండి?
4: సార్ నా పేరు గణేష్ అండి.
0: గణేష్ గారు,
4: డెంటల్ కాలేజ్ నుండి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి గణేష్ గారు.
4: సార్, ఇది మాది 165 యార్డ్స్ ల్యాండ్ సార్.
0: ఓకే.
4: అయితే 350 స్క్వేర్ ఫీట్ లో బోర్ వేయించాను సార్.
0: ఓకే.
4: లాస్ట్ టైం అంతా వర్షం బాగా పడిన వల్ల లోపల దిగబడి పోయింది సార్, మోటార్ తీయడానికి ప్రయత్నిస్తే రాలేదు.
0: ఓకే.
4: దాని గురించి ఏమన్నా మనకు ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుంది సార్?
0: అంటే మీరు దాన్ని మళ్ళీ మోటార్ పైకి తీసి చేయడం ఒకటి, లేదంటే దాన్ని ఇంజక్షన్ బోర్వెల్ కింద మీరు మార్చుకోండి. ఓకే, అదే బోర్ మీకు పని చేయాలంటే మీరు టెక్నికల్ గా మన వాళ్ళు వస్తారు, మీకు గైడ్ చేస్తారు. ఓకే,
4: మామూలుగా టెక్నీషియన్ పిలిపించాను సార్, బాగా ట్రై చేశాడు, వైరు ప్లస్ పైప్ తీసాడు కానీ మోటార్ రాదండి.
0: మీరు దాన్ని ఇంజక్షన్ బోర్వెల్ కింద మార్చండి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఇంకా అడిషనల్ గా ఇంకో బోర్ సెపరేట్ చేసుకోండి. మీ నంబర్ ఉంది, మా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు.
2: సార్, ఇప్పుడు ఈ జల సంరక్షణ ఉద్యమంలో ముఖ్యంగా అందరినీ భాగస్వామ్యం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు

0: బాధ్యతగా ఇంకుడు గుంతను తవ్వడానికి మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు?
1: ఓకే, ఒకటి అవేర్నెస్ అవగాహన కార్యక్రమం అనేది ఒక పార్ట్. ఓకే, మనం ఉన్నది హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ, ఒక రకంగా కాస్మోపాలిటన్ సిటీ. నాకు తెలిసి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది పడుకున్న వాళ్ళని నిద్ర లేపడం లాంటిది, వాళ్ళకి తెలియక కాదు. నిద్ర నటించిన వాళ్ళని నిద్ర లేపడం కష్టం, నిద్రపోయిన వాళ్ళని లేపొచ్చు. అవేర్నెస్ లేక కాదు, బాధ్యతని గుర్తించి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ని అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కావడమే మిగిలింది. మేమేద పాంప్లెంట్స్ చేసి ర్యాలీలు తీసేసి ప్రజల్ని ఇందులో భాగస్వామ్యం చేసి వాటర్ లేకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది అని మనం చెప్తే అర్థం చేసుకుని వచ్చేంత సిచ్యువేషన్ కాదు ఇది. అందరికీ తెలుసు అన్నీ, ఒకటే మనం యాక్షన్లోకి దిగాలి. మనంతట మనం వాలంటరీగా వచ్చి మన కార్యక్రమాలను చేసుకోవాలి, మన వాటర్ని మనం సేవ్ చేసుకోవాలి. లేదు, ఒకవేళ చేసుకోకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతే ప్రభుత్వ పరంగా సపోర్ట్ ఉంటుంది, టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది. మేము ప్రతి ఇంటికి నోటీసులు ఇస్తున్నాము, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నాము. అయినా చేసుకోకపోతే వాళ్ళ మీద పెనాల్టీ సిస్టమ్, అంటే వాటర్ ట్యాంకర్ రేటు పెంచడమా లేకపోతే ట్యాంకర్ బుకింగ్ అప్పుడు మనం ఇన్సిస్ట్ చేయడమా, ఇవన్నిటి మీద కొంత మనము చర్యలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి ఏ సమస్య ఉన్నా మాకు 155-313 మా కాల్ సెంటర్ ఉంటుంది. ఎనీ టైం 155-313కి కనుక కాల్ చేసి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కానీ మా టీం రెడీగా ఉంది వచ్చి హెల్ప్ చేయడానికి. ఒక్కటే ఒకటి, మన అలవాట్లను మార్చుకొని మనం వాటర్ని సేవ్ చేయడం వల్ల ఒక ప్రాజెక్టు నీళ్ళని మనము అదనంగా తీసుకోవచ్చు. రెండవది, పడిన ప్రతి వర్షపు చుక్కని మనం నీటిలో కనుక భూమిలో కనుక తీసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ అసలు ట్యాంకర్ డిమాండ్ అనేది అసలే ఉండకుండా మనం మేనేజ్ చేయవచ్చు. ఈ 90 రోజులలో, నెక్స్ట్ 80-90 రోజులలో వచ్చే ప్రతి వర్షపు నీటిని మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయగలిగితే ఎల్నినో నుంచి బయటపడవచ్చు. రెండవది, మనం ట్యాంకర్స్ మీద ఆధారపడే వ్యవస్థను కూడా మనము తగ్గించుకోవచ్చు. సో ఇదంతా కూడా దయచేసి మీరు అందరు కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి సపోర్ట్ను కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇంకెవరికైనా ఇంకుడు గుంతను తవ్వాలనుకుంటే, మీరు ఇంకుడు గుంతని ఎలా తవ్వాలో తెలియకున్నప్పుడు మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే జలమండలి వారి నంబర్ 9989985102, 9989985102 ఈ నెంబర్కి కాల్ చేస్తే జలమండలి వారు మీకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ని అందిస్తారు. చాలా ధన్యవాదాలు సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు మా స్టూడియోకి వచ్చి. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి.
2: ఇంతవరకు ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం ఈ అంశం గురించి హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి శ్రీ అశోక్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమ, సహకారం శ్రీ జె ప్రభాకర్. ఆకాశవాణి నిలయంలో సమయం 11 గంటలు దాటింది. తెలుగులో వార్త ముఖ్యాంశాలు విందాం.
3: అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి జిల్లాల వారీగా టీచర్లు ఆయాలతో సదస్సులు నిర్వహించి వారి సూచనల ఆధారంగా కార్యాచరణ రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట స్థాయి పోలీస్ నియామక మండలి పోలీస్ శాఖలో స్టైపెండరీ కాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 7 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 27 ఖాళీలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రాహుల్ గాంధీకి లోక్సభలో ఏం మాట్లాడాలో కనీస అవగాహన లేదని బీజేపీ సీనియర్ నాయకుడు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. లోక్సభలో రాహుల్ ప్రసంగం ప్రతిపక్ష నాయకత్వ హోదాకి అవమానమని విమర్శించారు. భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక అనుమతి కేంద్రం ప్రణాళికాబద్దంగా అంతరిక్ష వస్తువుల పునఃప్రవేశానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు చేపట్టే ప్రతి పునఃప్రవేశంలో ప్రాణనష్టం ప్రమాదం 10,000లో 1 కంటే తక్కువగా ఉండాలి. భారత భూభాగంలో కానీ విదేశాల్లో కానీ ఏ భారతీయ సంస్థ అంతరిక్ష వస్తువును పునఃప్రవేశం చేయాలన్నా ఇన్స్పేస్ అనుమతి తప్పనిసరి అని ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధిలో బోధనేతర ఉద్యోగుల పాత్ర కీలకమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల బోధనేతర సంఘం తొలి కార్యనిర్వాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో పౌరులపై జరిపిన అణచివేత కారణంగా

పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో 40 మందికి పైగా మరణించడంతో నిరసనలు కొనసాగుతున్నాయి. రావల్కోట్ మీర్పూర్లో పెద్ద సంఖ్యలో అణచివేతకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న మహిళా నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. చైనా, టిబెట్, నేపాల్ ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున వరుస భూకంపాలు సంభవించాయి. చైనాలో రిక్టర్ స్కేల్పై 4.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:04 గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఏ సినిమాని గుర్తు చేసుకోబోతున్నామో తెలుసా? ఒక కొత్త ఫార్ములాని సరికొత్తగా ముస్తాబు చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఇది.

ఒక కెమెరామ్యాన్ని నిర్మాతగా మారిన వైనం.

భలే భలే, చాలా వెరైటీగా అనిపిస్తున్నాయి కదా క్లూస్. ఇంతకీ ఏ సినిమాని గుర్తు చేసుకుంటున్నావో తెలుసా? ఈ పాట వినండి, గుర్తుపట్టగలుగుతారేమో చూద్దాం.

0: సరే చెప్పేస్తాను. ఈరోజు మనం గుర్తు చేసుకుందాం 1977లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం యమగోళని. నవ్వేస్తున్నారా? అవును మరి, ఇదొక సోషియో ఫ్యాంటసీ కామెడీగా తెరకెక్కిన చిత్రం. సరే, ఇంతకీ మీరిందాక అన్నారు కదా కొడుకుని హీరోగా పెట్టి తీద్దామనుకుంటే తండ్రి చేసిన చిత్రం అని, ఆ విశేషం చెప్పరు అంటారా? అంటూనే ఉండండి, చెప్పే ముందర ఒక మంచి సంభాషణ వినిపిస్తాను, దాని తర్వాత మాట్లాడుకుందాం.
1: కాకి కాల్చి పారేశాను, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాహలకూడదుగా. మరి
2: వాళ్ళకి మనకి ఎంత విరోధమని పాపం కాకి ఏం తెలుసు?
1: తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే కదమ్మా, ఊరుకుంటదా కాల్తదా? మరి
2: సత్యంబాబు చాలా మంచిది, ఏదో కుర్రతనం ఇంట్లో చెప్తే పెద్దవాళ్ళక అతను తొందరపడ్డాడు అనుకోండి.
1: కుర్రతనం గనకే వాత కొంచెం లోతుగా పడాలి. మానయ్య కొంగుద్దా మరి, మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. నువ్వు నోరు ముయ్యరా, ఇవాళ ఆడంతో నాంతో తేలిపోవాలి.
3: మన ఇంటి మీద కాకి వాళ్ళ ఇంటి మీద వాళ్ళిందని కాల్చేశాడు రుద్రయ్య. ఇప్పటికి వాడికే కాదు నాకు కూడా ఉంది.
1: పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటావబ్బా?
3: ఏమిటో ఇది బొచ్చు బాబు, కోడి బొచ్చు.
1: మన కోడి బొచ్చులాగే ఉండేవిట్రా? కనపడ్డంలా బొచ్చు మన కోడి బొచ్చే. కోడినాడు కూరందుకు తినేసి బొచ్చు మనకు పార్టీ చేసి పంపాడు రిజిస్టర్ పార్ట్.
2: ఎవరండి?
1: ఇంకెవడు, ఆ కత్తిగాడే పొగరెక్కిపోయి కళ్ళు పొగలగమ్మని.
2: అవును, నువ్వు కాకిని కాల్చి చంపాడు.
1: కాకి కాల్లో ఎగిరేది వీడు అబ్బగాడు సుమ్మ. ఈ కోడి నాది జీడిపప్పు బాదం పిస్తా పెట్టిన ప్యాన సమానంగా పెంచుకున్నాను. ఎందుకు నేను ఊరుకుంటుంటే యువజన సంఘం ఒకటి పెట్టి అచ్చోసినాంబోతున్నాగా ఈంటుల్లో పడి దోసుకు తింటున్నారు.
2: వాళ్ళేం దోసుకు తింటలేదు, ఊరిని బాగు చేస్తున్నారు. పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉన్నాను కానీ మేమేం చేశాం? సత్యంబాబు ప్రెసిడెంట్ అయ్యాక ఈ 4-5 ఏళ్లలో హై స్కూల్ కట్టించాడు, లైబ్రరీ పెట్టించాడు, ఊరికి కరెంట్ పెట్టించాడు, హరిజనకు ఇల్లు కట్టించాడు.
0: క్రూరత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా రావు గోపాలరావు గారు, రుద్రయ్యగా మనకు వెండి తెరపై కనిపిస్తే సత్యంగా ఎన్టీ రామారావు గారు, సావిత్రిగా జయప్రద, యముండా అంటూ సత్యనారాయణ గారు, చిలిపి చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య గారు ప్రధాన పాత్రధారులు ఈ సినిమాలో. మరి సినిమా ఎక్కడ ఎలా మొదలైందంటే, అప్పట్లో అంటే 60ల దశకంలో ఎన్టీ రామారావు గారిని హీరోగా పెట్టి యముడిగా ఎస్వి రంగారావు గారితో దేవాంతకుడు సినిమా తీశారు. బావుందే ఈ కొత్త కాన్సెప్ట్ అని ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యారు. దీన్ని చూసి సి పుల్లయ్య గారు యమగోళ అనే టైటిల్ పెట్టి సినిమా తీద్దామని నిర్ణయించుకొని రచయిత ఆదుర్తి నరసింహమూర్తితో కలిసి కథ కొంచెం తయారు చేసుకున్నారు. అనుకోకుండా ఆ కథ సగంలోనే ఆగిపోయింది. కాలం గడుస్తోంది, ఈ యమగోళ కథ పుల్లయ్య గారి కొడుకు సిఎస్ రావు గారి చేతుల్లో పడింది. మరి ఎందుకు ఈ సినిమా ఆగిపోయిందో చూద్దాంలే అని చెప్పి రావు గారు అనుకున్నారు.

0: యమగోళ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు గుర్తుకొస్తున్నాయి. దేవాంతకుడు సినిమా చూసి పుల్లయ్య గారు ఈ సినిమా తీద్దామనుకున్నారు, కుదరలేదు. అటు తర్వాత వారి కొడుకు సిఎస్ రావు గారు ఈ స్క్రిప్టును డి నరసరాజు గారికిచ్చి, చూడండి ఈ స్క్రిప్టును మీరు ఒకసారి చదవండి, మీకు నచ్చిందంటే ఈ సినిమా చేసేద్దామని చెప్పి సలహా అడిగారట. కథ చదివిన నరసరాజు గారు నచ్చలేదు అని చెప్పి చెప్పేశారు. అదేంటి, ఆదిలోనే హంసపాద అనిపిస్తోంది కదా. ఈ కథను తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామనాయుడు గారు కొన్నారు.
1: నీ సరిహద్దు దాటి 2 గజాలు దేవుడి స్థలం ఆక్రమించి గోడ కట్టావు. ఆ గోడ తీసేయమని నీకు 2 సార్లు నోటీసులు ఇచ్చావు.
2: సరే, నేను పైకి అప్పీల్ చేశానుగా.
1: ఏమో నీ అప్పీల్ మాకేం తెలీదు. ఇదిగో ఆ గోడ తీసేయమని పంచాయతీకి ఆర్డర్ వచ్చింది.
2: ఆర్డర్ వచ్చింది సరే, మరి పెద్దవాడిని నాకు మాట చెప్పక్కర్లేదు.
1: చెప్పేది కొంటూరా.
2: సరే ఈ కోర్టులో పోయింది అనుకో, ఇంకా పైన కోర్టులే లేవా?
1: పోయి గోడ బొద్దు పెట్టండి.
2: బాబా మీరు మరీ ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు, దెబ్బతింటారు.
1: నీ చేతనం చెప్పరా.
2: అంతేనా?
1: ఏ బెదిరిస్తున్నావా?
2: బెదిరింపా, తక్షణం హైదరాబాద్ వెళ్తున్నాను, వెంటనే పోలీసు వారెంట్ వస్తుంది, బొక్కలోకి వెళ్ళాక తెలుస్తుంది.
1: రే చేతులు గాజులు
2: తొడిగిరా.
0: రామనాయుడు గారు యమగోళ స్క్రిప్ట్ కొనుక్కున్నాక చదివిన తర్వాత వారికి కూడా అనిపించింది, ఇదేంటి సినిమా పేరు బాగుంది, జనంలోకి బాగానే వెళ్తుంది, కాని మాత్రం ఇలా ఉంది, కుదరలేదే అని మారు ఆలోచన లేకుండా స్క్రిప్ట్ కాగితాల్ని పక్కకు పడేశారు. మరి యమగోళ సినిమా ఎలా మొదలైందంటారు? ఒక హుషారైన పాట విందాం, దాని తర్వాత మాట్లాడుకుందాం.
3: ఒళ్ళమ్మి తిక్కరే కింద, ఒళ్ళంతా తిండిరే కింద,

నిలవనల్టుగా పక్క పలక ఉడుకు నీలో పలిసిపోయిందా ఒట్టుకుంటే ముద్దులైనే పట్టుకుంటే జారిపోయే సిగ్గు వరకు మొగ్గలేసిందా.

0: కట్టుమంటూ సంగమోజు కట్టు
1: తప్పిందా
0: హత్తుంద
2: రామానాయుడు గారు కూడా కథ ఓకే చేయలేక పక్కకి పడేసిన యమగోల సినిమా పట్టాలు ఎలా ఎక్కింది? కెమెరామెన్ వెంకటరత్నం గారు సొంతంగా పల్లవి ప్రొడక్షన్స్ అనే బ్యానర్ మీద సినిమాలు తీయడం మొదలుపెట్టారు. శోభన్ బాబు గారితో ఈ తరం మనిషి తీసి నష్టపోయారు కూడా. మళ్లీ మరొక్క ప్రయత్నం చేస్తాననుకుని రామానాయుడు గారి దగ్గరికి వెళ్లి 5,000 రూపాయలు పెట్టి ఆ సినిమా టైటిల్ను, స్క్రిప్టును కొన్నారు. స్క్రిప్ట్ పక్కకి పెట్టేశారు. ఆంగ్ల చిత్రం డెత్ టేక్స్ హాలిడే నుంచి ఒక ఐడియా వచ్చి దాన్ని ఆలోచనగా మార్చుకొని దాన్ని తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా డి నరసరాజు గారు సరికొత్తగా అందంగా ముస్తాబు చేసి వెంకటరత్నం గారికి అందించారు. దర్శకుడిగా తాతినేని రామారావు, సంగీతం చక్రవర్తి, ఇలా రాసుకుంటున్నారు నిర్మాత. అప్పుడే విడుదలైన దానవీర సూరకర్ణలో అభిమన్యుడిగా బాలకృష్ణ నటన బావుందని, సత్యంగా బాలకృష్ణ, యముడిగా ఎన్టీ రామారావు గారు బావుంటుంది అని చెప్పి లిస్టు రాసుకున్నారు. రామారావు గారిని కలిశారు కూడా. మరి దాని తర్వాత ఏం జరిగింది?
3: ఇలా రోజుకు ఒక కేసు కూడా డిస్పోజల్ కాకపోతే లక్షలాది కేసులు ఎప్పుడు ప్రభు?
4: కేసుల సంఖ్య కాదు ముఖ్యం, ధర్మం ముఖ్యం. అలా గడ్డి పెట్టండి సార్. ఆ పక్కన ఉండే వాళ్ళే మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని అన్పాపులర్ చేస్తున్నారు సార్. అసలు ముసలాన్ని ఇంకా ఎందుకు సర్వీస్ లో ఉంచారు సార్? వాడికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించక
5: ప్రభు.
4: ఈ సంకట స్థితిలో ధర్మ నిర్ణయం కష్టతరం కనుక సభ నేటికి ఇంతటితో సమాప్తం.
3: చెత్తం చెత్తం
6: తెలుసులే, నువ్వు పరమ గయ్యారివి, అందుకే నీకు ఎన్ని దిశలు పడ్డాయి.
7: ఆ చిత్రగుప్త తప్పుడు లెక్కలు రాసి నా పాపాన్ని ఖర్చు చేశాడు, కానీ నా పుణ్యం ఒకరి దబరా అయ్యలేదు.
4: ఏంటండి పెద్దవాడి మీద?
8: ఇవిడ మహాపాపి, శిక్షించాల్సింది.
4: శిక్షించాలంటే మగబట్లేనా? ఆడబట్టులు లేరు?
8: ఆడబట్టులా?
4: ఆడబట్లేరా? ఏమిలో కొన్నా నాయన ఇది, దీనికంటే మా భూలోకమేనయ్యో, అక్కడ ఆడపోలీసులు ఉంటారు. నిన్నే వచ్చారత? అవును, నువ్వు ఎప్పుడు తెచ్చావు?
7: బాబు ఆ మాయదారు రోడ్లైనా నగలు కాసుకుంటే తప్పు చేశాడుగా బాబు.
4: వాడే నన్ను తప్పించాడు.
7: అమ్మో అమ్మో ఎంత మంచివాడి.
4: అవునత, నీ కొడుకు సుందరం ఉండాలిగా, వాడేమయ్యాడు నా తాడుకురావాడు?
7: నడిచినప్పుడే అయిపో అదాలంటే ఇంత పెట్టి అయిపోయాడుగా.
8: పోయాడక్క పోయాడు.
2: మీరు వింటున్నారు 1977లో విడుదలైన యమగోళ చిత్ర విశేషాలు. కెమెరామెన్ వెంకటరత్నం, ఎన్టీ రామారావు ఒక్కటే ఊరివాళ్లు. సరే అని రామారావు గారిని కలిశారు. బాలకృష్ణ హీరోగా, మీరు యముడిగా అనగానే, నోనో వద్దండి, బాలకృష్ణ చదువుకుంటున్నాడు, మా నిర్మాణ సంస్థలో మాత్రమే ప్రస్తుతానికి పనిచేస్తున్నాడు, అది కూడా సెలవులొచ్చినప్పుడే. ఏం పర్వాలేదు, నేను షూటింగ్కి ఊరు వెళ్తున్నాను, వచ్చాక కథ తప్పకుండా వింటాను అని చెప్పారు. ఉన్న పళ్ళంగా నరసరాజు గారిని కలిసి ఈ సంగతి చెప్పుకున్నారు వెంకటరత్నం. అత్యంత ఉత్సాహంతో నరసరాజు గారు అన్నారట, ఇంకేంటి రొట్టె విరిగి నేతిలో పడిందనుకో, రామారావు గారి స్టైలే ఇది, సినిమా చేయదలుచుకుంటే కథ వింటాను అంటారు, లేదు నాకు టైం లేదు, కాల్ షీట్స్ లేవు అని చెప్పి ఖరాఖండిగా చెప్పేస్తారు. మరి రామారావు గారు వచ్చాక ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? ఈ పాట వినండి, దాని తర్వాత చెప్తాను కదా.

0: తెలుగునాట గోలపెట్టేసిన యమగోలకి అవుట్డోర్ షూటింగ్ పూర్తి చేసుకుని రాగానే పచ్చజెండా ఊపేశారు రామారావు గారు. హీరోగా నేనే చేస్తాను అన్నారు. యముడిగా సత్యనారాయణ గారిని పెట్టమని సలహా కూడా ఇచ్చారు. మిగిలిన తారలు అందరినీ ఎన్నిక చేసేశారు. 30 రోజుల షెడ్యూల్తో షూటింగ్ అనుకుంటే 27 రోజుల్లోనే పూర్తయింది ఈ చిత్రం. లైట్స్, యాక్షన్, కెమెరా.
1: ధర్మశాస్త్రం రాసి ఎంతకాలం? కొన్ని కోట్ల సంవత్సరం లేదు. ఏమిటి? కొన్ని కోట్ల సంవత్సరాలైనా ఒక్కక్షరం కూడా మార్చలేదు అన్నమాట. అసంభవం, అది అతి పవిత్రం. ఏం పవిత్రం సార్? ధర్మం 4 పాదాల మీద నడిచిన కృతయుగానికి, ఒంటి కాలు మీద కుట్టుకున్న ఈ కలియుగానికి ఒకే ధర్మమా? కాలాన్ని బట్టి మారాలి సార్. చేంజ్ అకార్డింగ్ టు టైమ్స్. అపచారం. ఏం అపచారం సార్? 30 ఏళ్ల క్రితం మేము రాజ్యాంగ చట్టం రాసుకుని ఇప్పటికి 42 సార్లు ఏమండి ఇచ్చాం.
2: వీల్లేదు వీల్లేదు, అందులో అక్షరం మార్చటకు వీల్లేదు.
1: మార్చకపోతే మీకే ప్రమాదం సార్. అధర్మ శాస్త్రాన్ని అమలుపరిచినందుకు మీకే శిక్ష పడుతుంది.
2: ఎవరు నన్ను శిక్షించేది?
1: ఆ బ్రహ్మదేవుడికే తిక్కదిరిగి మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి పీకేసి ఇంకొకరు నియమిస్తే, ఆ కృతయముడే మీ మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే.
3: వీడి మాటలకు భయపడకండి ప్రభు, బ్రహ్మదేవుడు అంత పని చేయడు.
1: సార్ సార్, ఆ ముసలాడు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు. లోగడ ఇంద్రుడి పోస్టు నగుసుడికి ఇవ్వలేదా అని.
3: నా కేసు వేరు. బ్రహ్మదేవుడు, యమధర్మరాజు గారు ఆంతరంగ మిత్రులు, పర్సనల్ ఫ్రెండ్స్.
1: అబ్బా, మీకు సమాధానం చెప్పడానికి తస్తున్నాను సార్. మిగతా దిక్పాలకులాగే మీరు కూడా బ్రహ్మదేవుని కాకాబట్టి మీ పోస్టు పర్మనెంట్ చేసుకున్నా సరే, మీకు వేరే ప్రమాదం ఉంది.
2: ఏమది?
1: ఏముంది సార్? భూలోకంలో మానవులు ఎవరు? మా మానవులు రాకెట్ల ద్వారా ఒక్కొక్క గ్రహాన్ని జయించుకుపోతున్నారు. ఏదో ఒకనాడు మీ నరకలోకాన్ని కూడా జయించడం తథ్యం. అప్పుడు మీ నామినేటెడ్ పోస్టులన్నీ రద్దు చేసి ఎలక్షన్లు పెట్టి తీరుతారు. ఆ ఎలక్షన్ లో గెలుపొందిన ప్రజానాయకుడు ఎవడు ఆ సింహాసనం ఎక్కి తీరుతాడు. అంతేకాదు, ఆ అధర్మ శాస్త్రానుసారం ఇంతవరకు మీరు సాగించిన అధర్మ పరిపాలన పరిశీలించమని ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తాడు. ఆ ఎంక్వైరీ కమిషన్ నివేదిక ప్రకారం మీ ఉద్యోగం ఓడటమే కాకుండా మీకు జైలు శిక్ష తప్పదు.
3: మీరు బెదిరింపులకు మీరు భయపడకండి.
2: లేదు, ఇతను చెప్పిన దానిలో సత్యము లేకపోలేదు.
1: ధర్మ ప్రభువులు మీకు తెలీదా సార్? నీతి నిజాయితీ గల న్యాయమూర్తులే కానీ కొంచెం అమాయకులు.
2: ఎముందను అమాయకుండనా?
0: విజయవాహిని స్టూడియోస్లో సింహభాగం, మరికొన్ని సీన్స్ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసేశారు. మరి ఇంతకీ కథ ఏంటో ఒక్కసారి విహంగ వీక్షణంగా వినేద్దామా? మీదే ఆలస్యం అంటారా? సత్యం, కొత్త ఆలోచనలతో గ్రామ అభివృద్ధికి పాటుపడే గ్రామ ప్రెసిడెంట్, గ్రామంలో పెద్ద మనిషిగా పేరున్న రుద్రయ్య, అదేనండి మన రావు గోపాలరావు గారికి ఇది నచ్చదు. ఎప్పట్లాగే అడ్డుపడుతూ ఉంటాడు. ఆ విలన్ రుద్రయ్య కూతురైన సావిత్రి మన జయప్రదనే హీరో సత్యం ప్రేమిస్తున్నాడని తెలుసుకొని చంపించే ప్లాన్ వేస్తాడు రుద్రయ్య. రామశాస్త్రి అనే ప్రొఫెషనల్ని సత్యంని చంపడానికి పిలుస్తాడు. రామశాస్త్రిగా ప్రభాకర్ రెడ్డి గారి నటన ఎంత బాగుంటుందో తెరపై మనందరం చూసిందే. మరి రేడియోలో కూడా వినేద్దామా?
4: అప్పా, నిండా నూరేళ్ళు మాటల్లో వచ్చారు. రమన్ రమన్.
5: ఎవరు బాబు?
4: ఇంకెవర్రా, వాడే కారణ జన్ముడు. ఇప్పుడు అనుకుంటున్నావా వచ్చి ఊడిపడ్డాడు? అన్ని అలా కలిసి రావాలి రా టైంకి.

0: రుద్రయ్య గారు.
1: అవును.
0: నమో నమ.
1: ఎవరో నువ్వు?
0: ప్రస్తుతం నా పేరు రామశాస్త్రి అండి.
1: ప్రస్తుతం అంటే?
0: ఈనాటి అవతారం అండి. ఒక్కొక్క శుభకార్యానికి ఒక్కొక్క అవతారం అండి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నామధేయం అండి. వెరసి నా పేరు సహస్రనామం అండి. అప్పల నర్సయ్య గారు రాసిన లేఖ చదువుకున్నారు కదండి.
1: చదువుకున్నాననుకో.
0: అయ్యా ఇహ చెప్పండి, రేపు రాత్రికి ఏ పని పూర్తవ్వాలి?
1: అలాగే మీరు పెట్టిన ముహూర్తానికి కానిచ్చేయండి.
2: యమగోళ చిత్ర విశేషాలలో చిత్రం కథ చెప్పుకుంటున్నాం కదా, మరి సత్యంని సదరు రామశాస్త్రి చంపడం, రుద్రయ్య గోతిలో పాతి పెట్టడం అయిపోయింది. ఇంకేంటి, యమభటులొచ్చి యమలోకానికి తీసుకువెళ్తారు. ఇక్కడ పండించిన హాస్యం ఇప్పటికీ మనందరం కడుపుబ్బా నవ్వుకునేటట్టు చేస్తుందంటే అర్థం చేసుకోండి స్క్రిప్ట్ ఎంత బాగుందో. ముందుగా స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడితో భేటీ, అక్కడ ఆ మహేంద్రుడితో వాగ్వివాదం కూడా సరదాగా సాగుతుంది సత్యంది. ఇక రంభ ఊర్వశి మెనకల డాన్స్, ప్రముఖ నర్తకీమణులు మంజు భార్గవి, ఉమాభారతి, మధుమతిలతో పాడిన ఆడవే అందాల సురభామిని పాట రేడియోలో అప్పట్లో ఎంతగా మోగిందో మీ అందరికీ బాగా తెలుసు. సరే, స్వర్గం నుంచి టైం అయిపోయింది కాబట్టి ఇక నరకానికి తీసుకువెళ్తారు రామారావు గారిని. ఇక్కడ మాత్రం నేను మీ అందరికీ ఒక లైన్ చెప్తాను. నరకంలో సూర్యకాంతని కలిసిన ఎన్టీ రామారావు గారు, అత్తా నువ్వెప్పుడు చచ్చావు అనడంతోటే ప్రేక్షకులందరూ నవ్వులతో థియేటర్స్ నింపేశారు. అప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూ రామారావు గారు చెప్పిన ప్రతి డైలాగ్తో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.

అపురూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నవద సలాస్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం

యమగోలు చిత్ర విశేషాలు వింటున్నారు గుర్తుకొస్తున్నాయిలో. నరకంలో మన కథానాయకుడు యమధర్మరాజుని, చిత్రగుప్తుణ్ణి ఒక ఆట ఆడిస్తాడు. యమభటులతో స్ట్రైక్ చేయిస్తాడు. అక్కడ కూడా మార్పు రావాలని, కాలానుగుణంగా ఉండాలని నచ్చచెప్పాక వారిని కూడా భూలోకానికి ఆహ్వానిస్తాడు.

0: తలపై మొట్టు వెయ్యల్ దర్రా అందరు ఒట్టు భూలోకమే మన పుణ్యతీర్థమని
1: భూలోకమే మన పుణ్యతీర్థమని నలుడే గురుడని పూజిస్తాం భూలోకం జిందాబాద్ భూలోకం జిందాబాద్ జయ హో నరుడా జయ హో నరుడా
0: సమరానికి నేడే ప్రారంభం యమరాజుకు మూడెను ప్రారంభం

0: జింగం జింగావాన్ పిల్లలకు సర్పం అందించాలి భూలోకం జింగావాన్ జయ హో నరుడ జయ హో నరుడ.
1: భూలోకానికి వచ్చిన అల్లు అల్లరి చూడాల్సిందే. యమధర్మరాజు గారి పాటలకి నవ్వాల్సిందే సుమా. అగ్రిమెంట్ ప్రకారం ఈ ఇద్దరితో సత్యం తిరిగి వెళ్లిపోవాలి. కాని సావిత్రి చేత వీరికి భోజనం, అందులోనూ కొత్త ఆవకాయ పెట్టించి పూల పరదాలతో యముడి కళ్ళు కప్పి సావిత్రిని పెళ్లి చేసుకుని సౌభాగ్యవతి భవ అన్న దీవెనతో కలకాలం హాయిగా ఉండాలి అన్న దీవెన అందుకొని చక్కగా తన అగ్రిమెంట్ని ఎస్కేప్ అయిపోతాడు సత్యం. అటు రుద్రయ్యను సుందరంగా వచ్చి ఆట కట్టిస్తాడు. కథ సుఖాంతమవుతుంది. షో ఇప్పుడేగా మొదలైంది. అదేంటి అంటారా, మరి ఈ కథలో ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఇదంతా సత్యం కల. ఇంతకీ షో ఇప్పుడే మొదలైంది అని చెప్పి ఎందుకన్నానో తెలుసా? మీకు నేను చెప్పాల్సిన విశేషాలు ఇంకా కొన్ని ఉన్నాయిగా. ఒక పాట వినిపిస్తాను, దాని తర్వాత చెప్పేస్తాను.

0: సినిమా షూటింగ్ 27 రోజుల్లో పూర్తయిందని ఇందాకే చెప్పాను కదా. కానీ చిత్రం విడుదల చేద్దామంటే కుదరలేదు. అదేంటి, షూటింగ్ అయిపోయిన తర్వాత చిత్రం విడుదలకు ఎందుకు కుదరలేదు? ఎందుకంటే అప్పటికే అడవిరాముడు థియేటర్స్లో కలెక్షన్స్తో స్వైర విహారం చేస్తున్నాడు. మరి అదే థియేటర్స్లో విడుదల చేయాలన్నది నిర్మాత వెంకటరత్నం గారి గట్టి పట్టుదల. లక్ష్మీ ఫిలిమ్స్ వారే అడవిరాముడు డిస్ట్రిబ్యూటర్స్. వారితో మాట్లాడితే ఇప్పుడప్పుడే మేము ఆ సినిమా తీసేయము, చిత్రం కనీసం 175 రోజులు ఆడాల్సిందే అన్నారు. 175 డేస్, ఆలోచించండి, అన్ని రోజులా అని చెప్పి మనకు అనిపిస్తుంది. సరే అని చెప్పి వెంకటరత్నం గారేం చేశారు, 175 రోజులు పూర్తి కాగానే యమగోళ విడుదల చేస్తామని వారితో అగ్రిమెంట్ చేసుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో సినిమా సిద్ధమయ్యాక దాదాపు 2 నెలల పాటు విడుదలవ్వకుండా ఉండడం ఇది తొలిసారే అని చెప్పొచ్చు. మరో విశేషం ఏంటో తెలుసా? సినిమా విడుదలయ్యే కొన్ని రోజుల ముందే ఒక వారపత్రికలో ప్రకటన కూడా ఇచ్చారు వెంకటరత్నం గారు, ఫలానా రోజు యమగోళ సినిమా విడుదల చేస్తామని. ఇది తెలుగు సినిమా చరిత్రలో తొలిసారిగా జరిగిందే. అబ్బురంగా అనిపిస్తుంది కదా. అవును మరి, అల్లుగారి డైలాగ్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, గొళ్ళెం వేసి తిని తాళం మరిచి తిని, నవ్వడం మళ్ళీ మొదలు పెట్టండి మరి.
1: అది ముందు మందు వేసేటివి, తర్వాత మైకంలో తాళం వేసేటివి,
2: ఇవన్నీ బంగారమే.
3: వీధినాటకాల్లో యముడి వేషాలు వేస్తాడు, కోపం వస్తే అలాగే అరుస్తాడు. మరేమి కంగారు పడకండి.
2: అలాగే
3: వీరు రుద్రయ్య గారు, వీరు ఎం ధర్మరాజు, ఈయన సేజ్ గుప్త.
4: మీ సంగీతం వాళ్ళకి పూర్తిగా చెప్పేశాను. మరి బతకర ఏర్పాటు చేద్దాం.
2: ఎక్కడో ఏంటి, మన ఇంట్లోనే వాళ్ళ సంగతి కళ్ళారా చూసే మరో ఫోటో ఉండేస్తానే. మా అమ్మాయి
5: నమస్కారం
2: అండి. చాలా మంచి పేరు. మా అమ్మగారి పేరు చూడండి బావగారు, తమరు అదర్వైజ్ గా అనుకోకపోతే తమకు మగ పిల్లలు ఉన్నారా? అలాగే బావగారు మంచి ఆకల మూడి మీద ఉన్నట్టున్నారు. చూడండి బావగారు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళి బిజినెస్ చూసుకొచ్చేస్తాను, ఈలోగా తమరు భోజనాలు కానివ్వండి. అమ్మాయి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. మీరేమి మొహమాట పడద్దు, ఇది మీ ఇల్లే అనుకోండి. అటులని వెళ్ళొస్తా.
6: వెళ్ళండి.
2: పదార్థములన్నీ నీవే తయారు చేసేదిగా.
5: మాతో
2: జన్మజన్మలకి నీ భోజనం మర్చిపోలేనమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి వస్తు, ఆ తర్వాత కూడా అని సార్ ఉపభోగాన్ని ఉంటున్నట్టు. అస్తు అస్తు.
7: బాబు అవన్నీ బంగారు నగలేనంటారా?
0: సినిమా అక్టోబర్లో విడుదలైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ అద్భుతమైన స్పందన. యముడి డైలాగ్స్, చిత్రగుప్తుడి పాటలు ఒక ఎత్తైతే, కాస్త వయసు మీరిన ఎన్టీ రామారావు తనకంటే వయసులో ఎంతో చిన్నగా ఉన్న జయప్రదతో స్టెప్పులు డాన్సులు చూసి ఆనందించడం మరో ఎత్తు. కొన్ని లక్షలతో తీసిన యమగోళ కోట్లల్లో లాభం ఆర్జించి పెట్టింది. ఇప్పటికీ కూడా యమధర్మరాజంటే మనకు సత్యనారాయణ గారే. అల్లు రామలింగయ్య గారు స్విమ్ సూట్ వేసుకుని నడిచిన నడక గుర్తుందా? ఇక చక్రవర్తిని సంగీత దర్శకుడిగా నిలబెట్టిన సినిమా యమగోళ. దేవుళ్లమీదనే సెటైర్స్ వేసిన నరసరాజు కలం అద్వితీయం. ప్రేక్షకులకు మాస్ను క్లాస్తో కలిపి విందు భోజనం లాంటి నవ్వుల గుళిక యమగోళ అందించారు.
4: ఈ రాత్రికి వధువులు ఇరువురు రహస్యంగా దేవాలయంలోకి వస్తారు. ఈ చేతులతో అక్షతలు ఏ సాక్షి ఉంటుంది. తర్వాత ఏ పొగట్టి ముఖం వేసా వాళ్ళ నాన్నకు తెలిసిన ఒక ఏడు గురించి దొరుకుతా, వాళ్ళేమి చేయగలరు, నేను ఉండగా మళ్ళీ సున్నా. ఏమమ్మా ఇప్పుడు మీకు సంతోషమే కదా?
5: సంతోషం.
4: అందుకే కదమ్మా సమయం మించిపోకుండా త్వరపడి వచ్చితిమి. పహిమాం పహిమాం పహిమాం పహిమాం చిరంజీవ చిరంజీవ. మాంగళ్య స్మరణ కానివ్వండి.
8: మన తాలూకా గారిని సత్య గారు ముందు పని చేసుకున్నాడు. మన చుట్టాలు కూడా
4: అక్కడ ఉన్నారు. ఇన్ని మాట్లాడప్పుడు అన్ని సిగ్గులేదంట. మన జనాన్ని ఇక్కడ నరకించి మారేవా? ఇలా వస్తాను బాబా.
2: దేశకు ముందరీ పవ ఒక్క పౌత్రాసి విక్రస్తు నిండు పసుపు కుంకుమలతో రెండు వచ్చింది తల్లి.
6: ఈ ఆవకాయ గోంగూర జన్మ జన్మలకి మర్చిపోయింది తల్లి.
4: థ్యాంక్ యూ సార్.

0: పేరు పిడిగా నువ్వా? మరి ముందే చెప్పలేదు కథలో ఈ మాత్రం సస్పెన్స్ లేకపోతే క్లైమాక్స్ ఫ్లాట్ గా ఉంటుంది సార్. అది ఒక కోడి చూసినది, ఇక మేము పోయి వచ్చడము. తప్పదమ్మా, వెళ్ళి తీరాలి. వెళ్ళి రండి స్వామి. నీవు కూడా.
1: నేనా?
0: నేను ఎట్లా వస్తాను సార్? ఎముందా సార్, ఆవేశపడకండి సార్, మళ్ళీ ఆయాసం వస్తుంది. ఇప్పుడే కదా సార్ మీరు నా భార్యను ఆశీర్వదించారు దీర్ఘ సుమంగళిగా నిండు పసుపు కుంకుమతో 100 ఏళ్ళు వర్చెళ్ళమని. ఇప్పుడు కనుక నేను మీ వెనక వస్తే మీ జీవన అబద్ధం అవుతుంది సార్.
2: అసాధ్యుడివిరా, మేధావిరా, మెచ్చనానురా, ఇక నువ్వు మా లోకానికి
1: రానక్కర్లేదు. నేను చెప్పిన ధర్మశాస్త్ర సవరణలన్నీ డ్రాప్ చేయాలంటే నా ఒక్కడి వల్ల కాదు, నేను ఉండి తీరవాలి.
0: మిస్టర్ గుప్తా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఇది యమలోకం కాదు, ఇది మా లోకం, భూలోకం. నువ్వని చెప్పినా సరే ఈ లోకానికి నేను రాను. సార్ సార్, మరేం అనుకోకండి సార్, మీ కన్సల్టేషన్ కావాలంటే అప్పుడప్పుడు ఇక్కడికే రండి సార్. నన్ను మాత్రం ఆ నరకోవటానికి తీసుకెళ్ళండి సార్.
1: రావయ్యా, మన దారికత్వం మేము పెట్టుకుంటాం, మళ్ళీ కావాల్సి మేము నింపుతాం.
0: ఇప్పుడే కదా పెళ్ళండి, మేము హనీమూన్ వెళ్ళదు.

0: యమగోళ చిత్రంలో నాకు తెలిసిన కొన్ని చిత్ర విశేషాలు మీతో పంచుకున్నాను. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:55. ద గ్రేట్ లెజెండరీ సింగర్, నేపథ్య గాయని కే జమునారాణి గారు పరమపదించారు. ఆవిడ పాడినటువంటి పాటలన్నీ కూడా ఇప్పటికీ సుస్థిరంగా ప్రతి తెలుగువారి గుండెల్లో అలా నిక్షిప్తమై ఉన్నాయి. మరి ఆవిడ్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మిగిలిన కాస్త సమయాన్ని కొన్ని పాటలు మనం వినే ప్రయత్నం చేద్దాం. మధురమైన కంఠం తనది, ప్రతి ఒక్కరిలోనూ బాగా వినిపించేటువంటి గళం తనది. అంటే పాడేటువంటి ప్రతి గాయని మనల్లో ఆవిడ గొంతుని సుస్పష్టంగా మనం గుర్తుపట్టగలం. పాడిన కొన్ని ప్రసిద్ధమైన పాటల్ని మళ్లీ మళ్లీ నెమరు వేసుకుంటూ వింటూ సరదాగా గడపగలం. అటువంటి అద్భుతమైనటువంటి పాటల్ని సినీ కళామ్మ తల్లికి పాడి సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి జమునారాణి గారు ఎప్పటికీ మన మనసుల్లో కూడా పదిలంగా అలాగే ఉండిపోతారు. ఆవిడ్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మీకోసం ఆవిడ పాడినటువంటి పాటల్లో నుంచి ఒక పాటను వినిపిస్తాను. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జమునారాణి గారు భారతీయ నేపథ్య గాయని. తెలుగు, సింహళ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో దాదాపు 6,000కు పైగా పాటలు పాడినటువంటి గాయనిమని. అంతేకాదు, ఆవిడ 7 వయసులోనే త్యాగయ్య అనే సినిమాకి తొలిసారి గాత్రదానం కూడా చేశారు. 13 వయసు వచ్చేసరికి రామి, వలయపతి, కళ్యాణి వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలకు గాత్రదానం చేసేటువంటి అవకాశం కూడా వచ్చింది తనకి. అలా తమిళంలో వచ్చినటువంటి గులేబకావళిలోని అసయం ఎన్ నేసమం అనేటువంటి పాట పాడేటువంటి అవకాశం రావడం, అలాగే ఆ పాట హిట్ అవ్వడం కూడా జరిగింది. అది ఆవిడ తొలినాళ్లలో సినిమా వైపు, గాత్రం వైపు, పాటల వైపు వేసినటువంటి చిట్టి చిట్టి అడుగులు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

చక్కని పాట విన్నారు కదా. మొదటి అంటే తొలినాళ్లలో 1940 ఆ సమయంలో తన చిత్రసీమలోకి తన ఏమంటారు గాత్రదానాన్ని అలాగే పాటలు పాడడాన్ని అంటే డబ్బింగ్ కమ్ సింగింగ్ రెండింటినీ మొదలు పెడితే 1950 తెలుగుతో అంటే తెలుగు కంటే ముందు తమిళ చిత్రసీమలో తనకి ప్రాముఖ్యత రావడం జరిగింది. అది కూడా మ్యూజిక్ డైరెక్టర్ కేవీ మహదేవన్ గారు అలాగే కన్నదాసన్ అనేటువంటి కవి ద్వారా అలా తనకి మొట్టమొదటిగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేసేటువంటి ఆపర్చునిటీని రాబట్టుకున్నారు. ఆ వచ్చిన అందిపుచ్చుకున్న అవకాశానికి 100% న్యాయం చేసినటువంటి సింగర్లలో మన జమునా రాణి గారు కూడా ఉన్నారు. ఇంతకీ ఆ మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరంటే పెన్యాల నాగేశ్వరరావు గారు, అలాగే కేవీ మహదేవన్ గారు, నాగయ్య గారు, కోదండపాణి గారు, అలాగే సుబ్బయ్య నాయుడు గారు, ఇలా ఎంతో మంది ఇంక్లూడింగ్ ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అందులో ఉన్నారన్నమాట. ఇంకా ఘంటసాల గారి గురించి ప్రత్యేకించి చెప్పాలా, ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో కూడా ఎన్నో అత్యద్భుతమైనటువంటి పాటలు పాడారు జమునా రాణి గారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana.
1: చక్కని పాట విన్నారు కదా. ఆవిడ పి సుశీల గారు, లీలా గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు మరియు జిక్కీ గారులతో పాటు మహిళా గాయకులతో యుగళగీతాలు పాడింది. ఇతరుల ఎంతోమంది గాయనీమణులతో, గాయకులతో కూడా పాడింది. అయితే ఇవి కాస్త స్పెషల్ అన్నమాట. తమిళంలోనూ, సింహళ భాషలోనూ, అలాగే తెలుగులో ఆవిడ

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:30 ఇప్పుడు తెలుగులో వార్త ప్రసారాలు వింటారు.
1: ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి లోక్సభ 12:00 వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ది ప్రాజెక్టుల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ల ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఇదే అంశంపై లోక్సభ కూడా 12:00 వరకు వాయిదా పడింది. ఉదయం 11:00 రాజ్యసభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు సమర్పించారు. గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టారు. సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నకిలీ వార్తలను అరికట్టే మెకానిజం సమీక్షపై కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ 22వ నివేదికలోని సిఫారసుల అమలు స్థితిపై ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించారు. పలువురు సభ్యులు అత్యవసర ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలను ప్రస్తావించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను కోరుతూ నినాదాలతో నిరసన ప్రారంభించారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను సోమవారం 3వ తేదీ వరకు వాయిదా వేశారు. ఉదయం 11:00 లోక్సభ ప్రారంభమైనప్పుడు సభాపతి ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని ప్రతిపక్ష సభ్యులందరికీ ఓం బిర్లా అభ్యర్థన చేశారు.
2: संसद में चर्चा संवाद के लिए आप सदन की पवित्रता को समाप्त कर रहे हैं, उसकी गरिमा को समाप्त कर रहे हैं. मैं आपसे पुनः आग्रह करता हूं कि आप अपनी अपनी सीट पर बिराज हैं.
1: ప్రశ్నోత్తరాలు సభ్యులకే చెందినవని, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టడానికి ఇది అత్యంత ముఖ్యమైన సమయమని ఓం బిర్లా చెప్పారు. సభలోకి ప్లాకార్డులు బ్యానర్లు తీసుకురావడం పార్లమెంట్ సంప్రదాయాలు సభ మర్యాదలకు విరుద్ధమని ఆయన చెప్పారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో సభను 12:00 వరకు వాయిదా వేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026 పార్లమెంట్ ఆమోదించింది. బుధవారం లోక్సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ నిన్న ఆమోదించింది. సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై 7 గంటల పాటు చర్చ జరిగింది. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులు జప్తు

వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక ముఖ్యమైన నిబంధనలు చేర్చినట్లు సిబ్బంది ప్రజా ఫిర్యాదుల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చట్టంలో నిర్దేశించారు. చార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుంచి 3 నెలలలోపు విచారణ పూర్తి కావాలి. ఈ సమస్య భారతదేశంలోని ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలోని ప్రతి పౌరుడితోనూ దీనికి సంబంధం ఉందని జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో పేపర్ లీక్లు నివారించేందుకు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. మహిళలు పిల్లల కోసం కీలకమైన హెల్ప్ లైన్ సేవలను త్వరగా అన్నపూర్ణాదేవి ఈరోజు విజ్ఞప్తి చేశారు. ఈ యాప్ ఒకే వేదికపై అనేక అత్యవసర సహాయ సేవలను సులభంగా అందజేస్తుంది. మహిళలు పిల్లల భద్రత, సహాయం, సాధికారత పట్ల ప్రభుత్వ నిశ్చయాన్ని మిషన్ శక్తి యాప్ మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. మహిళల హెల్ప్ లైన్ 1-1, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 1-1-2, పోషన్ ప్రధాన మంత్రి మాతృవందన యోజన హెల్ప్ లైన్ 1-5-1-5, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1-9-3-0, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా న్యాయ సహాయం కోసం 1-5-1-0-0, టెలిమానస్ 1-4-4-1-6, చైల్డ్ హెల్ప్ లైన్ 1-0-9-8 వంటి ముఖ్యమైన హెల్ప్ లైన్ సేవలను ఈ యాప్ ద్వారా సౌకర్యవంతంగా పొందవచ్చునని మంత్రి తెలియజేశారు. పౌరులందరూ మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ ముఖ్యమైన సేవల గురించిన సమాచారాన్ని తమ కుటుంబ సభ్యులకు, పరిచయస్తులకు తెలియజేయాలని కూడా అన్నపూర్ణాదేవి కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఒకరోజు పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 5,600 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల వీలు కోసం రూపకల్పన చేశారు. విమానాశ్రయం ఈ ప్రాంతంలో విమాన కనెక్టివిటీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయంగా ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆయన కర్ణాటకకు ప్రయాణిస్తారు. కర్ణాటకలో కూడా అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియా ఏఐ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్యాల పెంపుదల, ఆవిష్కరణలు బలోపేతం చేయడానికి ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరిశోధనలు, మూలికా ముక్కలు, ఔషధ నిర్వహణతో సహా కీలకమైన ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుందని, అలాగే సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆయుష్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. స్వాతంత్ర్య పోరాట అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ వర్ధంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుడు ఉధమ్ సింగ్ అంతులేని ధైర్యం, భారత విముక్తి కోసం ఆయన చేసిన త్యాగం భారత చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశం ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవడంతో పాటు ఆయన నుంచి నిరంతరం స్ఫూర్తి పొందుతూనే ఉంటుందని కూడా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారతీయ సాహిత్య దిగ్గజ మున్షి ప్రేమ్చంద్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా శ్రద్దాంజలి ఘటించారు. ప్రేమ్చంద్ తన రచనల ద్వారా సాహిత్యాన్ని సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన సాధనంగా మలిచారని, రైతులు, కార్మికులు, మహిళలు, సామాన్య ప్రజల కష్టాలను, ఆత్మగౌరవాన్ని, ఆశలను అత్యంత సున్నితంగా ఆవిష్కరించారని ఓం బిర్లా పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలు, ఆర్థిక అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రేమ్చంద్ రచనలు ప్రజా చైతన్యాన్ని పెంపొందించాయని, సమానత్వంతో కూడిన సామరస్యపూర్వకమైన సమాజ నిర్మాణానికి ప్రేమ్చంద్ ఆలోచనలు, సాహితీ కృతులు ఎప్పటికీ

0: ఊపిరితనిస్తూనే ఉంటాయని ఓం బిర్లా ప్రశంసించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో జరిపిన అణచివేత కారణంగా 40 మందికి పైగా మరణించడంతో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రావల్కోట్ మీర్పూర్లో ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్న మహిళా ఆందోళనకారులపై ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో నిన్న రాత్రి జరిగిన పోటీల్లో పురుషుల 110 కేజీల విభాగంలో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీ రామ్నా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. పోటీలు 8 రోజున నిన్న భారతదేశం 17 పతకాలతో పదోస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి, లోక్సభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: పిఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరింతవరకు జిక్కి గారు ఆల్పి
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో సమయం 12:46 అవుతుంది. అండ్ ఫుడ్ గురించి, అలాగే ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ డే ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎవరైనా సరదాగా మనకి సహాయం చేయడానికి రారు. వాళ్ళ మనసులో, మనసు పొరల్లో హెల్ప్ చేయాలి అనేటువంటి ఒక హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్లే ఏ చిన్న అవసరమైనా, ఏ చిన్న సహాయమైనా అడగకుండా చేస్తారు. అలాంటి వాళ్ళని నేచురల్ హీలర్స్, నేచురల్ హెల్పర్స్, అలాగే రేంజర్స్ అంటారు. నిజం, ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఒక మంచి పాట వినిపించిన తర్వాత కథ ఏంటో నేను చెప్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీకోసం కొండపొలం సినిమాలో నుండి సత్యయామిని పివిఎన్ఎస్ రోహిత్ పాడినటువంటి ఓబులమ్మ పాట వినిపించేస్తున్నాను. చంద్రబోస్ గారు రచించింది. స్టే ట్యూన్డ్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఎస్, సో రేంజర్స్ సహాయం చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే వాళ్ళు సహాయం చేసేది మనుషులకు కాదు, వైల్డ్ లైఫ్. నిజం, ఫారెస్ట్ ఏరియాలో ఉండేటువంటి వైల్డ్ యానిమల్స్కి చేస్తారు. ముఖ్యంగా ఇవాళ ప్రపంచ రేంజర్స్ దినోత్సవం సందర్భంగా వన్యప్రాణులను సంరక్షించేటువంటి వాళ్ళ అంకితభావానికి, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పనికి, వాళ్ళ సేవలకి వాళ్ళకు మనం ఇచ్చేటువంటి గౌరవం ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు వాళ్ళు చేసేటువంటి ఆ గొప్ప పనుల్ని గుర్తు చేసుకోవడమే. అంతేకాదు వాళ్ళ గురించి మిగతా వాళ్ళకి తెలియజేయడం కూడా. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో లేదా మనం ఉండేటువంటి ఏరియాలోనే ఒక స్నేక్ వచ్చిందనుకోండి, అప్పుడు స్నేక్ స్నాచెస్కి కాల్ చేస్తాం. వాళ్ళు చాలా కేర్ఫుల్గా వచ్చి దాన్ని ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చక్కగా దాన్ని కవర్ చేసి, బ్రాప్ చేసి, ఆ స్నేక్కి ఎక్కడైతే సేఫ్ ప్లేస్ ఉంటుందో మళ్ళీ అక్కడికి తీసుకుని వెళ్ళి వదిలేస్తారు కదా. సో మనం వాళ్ళకి కాల్ చేయడం మాత్రమే చేస్తాం, కానీ వాళ్ళు మిగతా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఎవరికి ఏ రకమైన డిస్టర్బెన్స్ కాకుండా రాకుండా చేస్తారు. ఇది మచ్చుకు నేను చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, కానీ ఇలా వన్యప్రాణుల సంరక్షణలో వాళ్ళ వంతు సహాయం చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో. సో ప్రపంచ రేంజర్స్ దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, చెప్పి తీరాలి. ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతోమందికి ఎగ్జాంపుల్గా నిలుస్తారు. మనిషికి మనిషి సహాయం చేసుకోవడం, అలాగే పెట్ యానిమల్స్కి కూడా, మన రోడ్డుపైన కనిపించేటువంటి జంతువులకు కూడా చేస్తూ ఉంటాం, కానీ వన్యప్రాణులకు చేయడం ఇంకా గొప్ప. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి. ఇంకా మాట్లాడుకుందాం మరొక పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2020

6 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ప్రపంచ రేంజర్స్ దినోత్సవం సందర్భంగా వాళ్ళు చేసేటువంటి సేవల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఈరోజు. అయితే ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ రేంజర్స్ ఫెడరేషన్ వాళ్ళు ఒక థీమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు, రేంజర్స్ పవరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్. అంటే పర్యావరణాన్ని రక్షించేందుకు వాళ్ళు ఒక శక్తిగా నిలుస్తున్నారు. కాబట్టి ఆ పవర్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్ని, అంటే ఆ రేంజర్స్ని ఎప్పుడూ అంతే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి అని ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్పడం అన్నమాట. అడవుల్లోనే ఉంటుంది జీవం. అడవులు బాగుంటేనే మనము బాగుంటాం. వన్యప్రాణులకి రక్షణ లేకపోతే ఒక్కొక్క జంతువు కూడా అంతరించిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రకృతిని కాపాడేటువంటి రేంజర్స్ కూడా చాలా చాలా అమూల్యమైన వాళ్ళే. ప్రపంచ రేంజర్స్ దినోత్సవం సందర్భంగా వారికి మనం హార్ట్ఫుల్గా గ్రాటిట్యూడ్ చెప్పుకొని తీరాల్సిందే. అంతే కదా మరి. రైట్, ఇంకా మాట్లాడుకుందాం మరొక అద్భుతమైన పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇంతవరకు వరల్డ్ వైడ్ రేంజర్స్ వైల్డ్ లైఫ్ ని సేవ్ చేయడానికి పడేటువంటి కష్టాన్ని అంకిత భావం గురించి చాలా క్లుప్తంగా ఇష్టంగా తెలుసుకున్నాం కదా. స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల్లో పర్యటిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో మార్ఫింగ్, అభ్యంతరకర పోస్టులు ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు కేసు నమోదు చేశారు. హెచ్ఎండిఏ నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు 25 ఆగస్టుకి వాయిదా వేసింది. తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గత అర్ధరాత్రి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల్లో పర్యటిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు. 5,640 కోట్లతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు రాష్ట తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. కర్నూలు, అనంతపురం పునరుత్పాదక విద్యుత్ ప్రసార ప్రాజెక్టులు, జాతీయ రహదారి పనులను కూడా ప్రారంభిస్తారు. అనంతరం మైసూరులో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రాన్ని ప్రారంభించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో ఆయా కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన సాగు లక్ష్యాలను కంపెనీలు తప్పనిసరిగా పూర్తి చేయాలని, లక్ష్యాల సాధనలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రైతులకు అందుతున్న సేవలు, ప్రాసెసింగ్ మిల్లుల నిర్మాణ పురోగతిపై సమీక్షించిన మంత్రి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి జిల్లాల వారీగా టీచర్లు ఆయాలతో సదస్సులు నిర్వహించి వారి సూచనల ఆధారంగా కార్యాచరణ రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శాఖపై నిర్వహించిన సమీక్షలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని సూచించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో మార్ఫింగ్, అభ్యంతరకర పోస్టులు ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. కాగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి

ఎన్వీఎస్ సుభాష్ డిమాండ్ చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో దూషణలు, వ్యక్తిత్వ హననాన్ని సమర్థించలేమన్నారు. చట్టానికి వ్యక్తులు, రాజకీయ పార్టీలు, డిజిటల్ వేదికలు ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానమిస్తూ, స్వదేశ్ దర్శన్ 2.0 కింద తెలంగాణకు 2 పర్యాటక ప్రాజెక్టులు మంజూరైనట్టు తెలిపారు. భువనగిరి కోట ఎక్స్పీరియన్షియల్ జోన్కు 56.82 కోట్లు, అనంతగిరి ఈకో టూరిజం జోన్కు 38 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో 12 ఏళ్ల విశ్వాసం, వికాస్ జన్ కళ్యాణ్ అంశంపై వార్తా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని సీజీఓ టవర్స్లో జరిగిన ఈ సమావేశంలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్, దూరదర్శన్, ఆకాశవాణి సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. పీఐబీ ఏడీజీ శృతి పాటిల్ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి పౌరుడికి చేరేలా చూడడంలో సమర్థవంతమైన ప్రజా సమాచార ప్రసారం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇటువంటి సమిష్టి ప్రయత్నాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన, ప్రచారాన్ని మరింత పెంచుతాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గత అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ అధ్యకుడు కేసీఆర్ తన ఆప్తమిత్రుడు, ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. హెచ్ఎండిఏ నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు 25 ఆగస్టుకి వాయిదా వేసింది. కోర్టు సమన్ల మేరకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు, మాజీ మంత్రి కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈరోజు విచారణకు హాజరయ్యారు. కేబినెట్, ఆర్బీఐ అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు దాదాపు 55 కోట్ల రూపాయలు బదిలీ చేశారన్న ఆరోపణలతో ఏసీబీ దాఖలు చేసిన చార్జ్షీట్లో కేటీఆర్ A1గా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకిచ్చిన హామీల మేరకు 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులను పూర్తి చేసింది. ఆర్థిక శాఖ గురువారం మరో 2,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో 3 విడతల్లో మొత్తం 6,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 3 రోజుల పాటు దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. పాత్వి శిథిలావస్థలో ఉన్న భవనాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు జేసీబీలు, రెస్క్యూ వాహనాలను సిద్దంగా ఉంచాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గినప్పటికీ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో నీటి విడుదల కొనసాగుతోంది. కొమరం భీం ప్రాజెక్టు గేట్లు 2 ఎత్తి 11,363 క్యూసెక్కులు, వట్టివాగు ప్రాజెక్టు 2 గేట్ల ద్వారా 21,666 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టులోకి వరద కాలువ ద్వారా ఎల్లంపల్లి జలాలు వస్తున్నాయని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 12,600 క్యూసెక్కుల నీరు వస్తోందని, ప్రస్తుతం ప్రాజెక్టులో 8.856 టీఎంసీల నీరు ఉందని తెలియజేశారు. ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నది వరద పెరగడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతానికి 16.55 మీటర్లకు వరద నీరు చేరడంతో అధికారులు

0: చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, అక్కడి నుంచి వస్తున్న వరద నీటి కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం 43 అడుగులకు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. జిల్లా ప్రజలను అప్రమత్తం చేసే సూచనలు, సలహాలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. అత్యవసర సహాయం కోసం డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని, చేపల వేటకు వెళ్లవద్దని, విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో పర్యటిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో మార్ఫింగ్, అభ్యంతరకర పోస్టులు ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు కేసు నమోదు చేశారు. హెచ్ఎండిఏ నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు 25 ఆగస్టుకు వాయిదా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 1:20 అలాగే మన షో టైమ్ లో చక్కగా మాన్సూన్ క్వశ్చన్స్ ఈ రోజు సరదాగా క్విజ్ కాంపిటీషన్ పెట్టుకుందాం. నేను చక్క మీరు ఏ క్వశ్చన్ కైనా సరే టకటకా సమాధానం చెప్పేయడంలో సూపర్ సూపర్ యాక్టివ్ గా ఉంటారు కాబట్టి, సో అందులో నుంచి మీకోసం నేను కొన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేసి అడిగేస్తానన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, కాళ్ళు లేవు కానీ ఆకాశం నుండి పరిగెడతాను అని అంటుంది, ఏంటది? సమాధానం చెప్పేయచ్చు 0402324082. కాళ్ళు లేవు కానీ ఆకాశం నుండి పరిగెత్తుకుంటూ వస్తాను. దీనికి సమాధానం చెప్పండి. ట్రికీ ఆర్ పొడుపు కదా, ఆర్ అక్వస్, ఎలా అనుకున్నా పర్వాలేదు. ఆన్సర్ మాత్రం వెయిట్ చేస్తూ ఉంటా మీకోసం ఒక మంచి పాట వినిపిస్తూ. స్టే ట్యూన్డ్. శ్యామ్ సింగర్ సినిమాలో నుంచి ఈ అద్భుతమైనటువంటి పాట మీకోసం అనురాగ్ కుల్కర్ణి పాడినటువంటి పాట. స్టే ట్యూన్డ్.

ఎనీవేస్ సో సమాధానం విన్నారు అలాగే కాదు కాదు సమాధానం పంపించారు నేను ఇప్పుడు చదివాను ఆ తర్వాత నేను చెప్పేది కరెక్టా రాంగ్ మీరు వింటారనమాట అండ్ 0402324082 నెంబర్ మెసేజ్ చేశారు కదా అందరూ అండ్ షార్ప్ 1:26 వరకు స్టాప్ అయిపోతుంది అండ్ సమాధానాలు చాలా వరకు రైట్ ఆన్సర్సే వచ్చేసాయి అండ్ కొంతమంది రాంగ్ కూడా అంటే గెస్ వైల్డ్ గెస్ అది ఉంటుంది కదా రైట్ రాధా కుమారస్వామి అండ్ లక్ష్మీ గారు రైట్ ఆన్సర్ పంపించారు చోడవరపు నాగేశ్వరరావు గారు శ్రీరామ్ నరేందర్ రైట్ ఆన్సర్ దివాకర్ అబ్బా అదేమిటి వింత వింత సమాధానాలు కాదు గెస్ అకార్డింగ్ టు దట్ పంపించండి సీతారాం బాగ్ నుండి విజయలక్ష్మి గారు హనుమంతరావు గారు పంపించారు రైట్ ఆన్సర్ సికింద్రాబాద్ నుండి రమణి రైట్ ఆన్సర్ అండ్ వాయిస్ మెసేజెస్ అస్సలు పంపదు మధుకర్ ఫ్రమ్ నందిపేట్ వైజాగ్ నుండి ప్రతాప్ భీమ్గల్ ఖైరతాబాద్ నుండి కేవీ రావు అలాగే నరేష్ రోజా మూసాపేట నుండి అండ్ అనితా గారు పంపించారు రైట్ ఆన్సర్ రాజన్న సిరిసిల్ల నుండి పాలెం పోలయ్య గారు కూడా పంపించారు రైట్ ఆన్సర్ నెక్స్ట్ సుభద్రా మోహన్ రైట్ ఆన్సర్ హాయ్ కీర్తి బాగున్నావా ఎస్ బాగున్నాను అండ్ సమాధానం అరుణ ఇబ్రహీంపట్నం నుండి రైట్ ఆన్సర్ అండ్ మురహరి వీక్లీ బజార్ నుండి ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య పెడెన అప్పలరాజు రైట్ ఆన్సర్ బెల్లంపల్లి ఆదిలాబాద్ నుండి సంతోష్ కుమార్ రైట్ ఆన్సర్ హైదరాబాద్ వనస్థలీపురం నుండి బాలరాజు రాజేందర్ పెడెన కనకారావు గారు చిలుకు నారాయణ గారు నేమాని గ్రామం నుండి పున్నా వెంకటేశం అండ్ నందిపేట నుండి వెంకటేష్ రైట్ ఆన్సర్ చిత్రాలయ గ్రామం నల్గొండ జిల్లా నుండి దామోజ వెంకటాచారి ఫిర్జాది కూడ శ్రీనివాస్ గారు నరసంపేట బాలకృష్ణ గారు అలాగే సూరిబాబు శెట్టి ఫ్రమ్ పెద్దాపురం లంగర్ హౌజ్ నుండి శ్రవణ్ కుమార్ నెక్స్ట్ సాయిలు గారు పంతాడి శ్రీనివాస్ గారు భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ గారు ఆర్మూర్ నుండి ప్రేమ్నాథన్ కళావతి గారు అండ్ నెక్స్ట్ అతాపూర్ నుండి ప్రవీణ రైట్ ఆన్సర్ అండ్ జాప భూమేశ్వర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ బోయిన్పల్లి నుండి బలరామన్ సరోజా రైట్ ఆన్సర్ అండ్ అనంతయ్య ఆల్సో రైట్ ఆన్సర్ అండ్ దిస్ ఇస్ లాస్ట్

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

Yes, సమాధానాలు ఒడిగా ఉన్నా లెమన్ రివీల్ అండ్ అడిగిన క్వశ్చన్, వర్షాకాలంలో వచ్చేటువంటి ఒక బ్రిడ్జ్ ఏంటది అని అన్నాను. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఆన్సర్ చేసినందుకు అనుముల మోహన్ అండ్ సుభద్ర గారు, రైట్ ఆన్సర్. హనుమంతరావు గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా నుండి సూరిబాబు గారు, చిత్రాలయ గ్రామం నుండి వెంకటాచారి గారు, బాలాజీ అండ్ సావిత్రి గారు, దివాకర్. భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ, పంతాడి శ్రీనివాస్ గారు, శివ, దీప్తి, మనీష్, రవలి రైట్ ఆన్సర్. రాజన్న పేట సిరిసిల్ల నుండి మరొక మెసేజ్ వచ్చింది. ఎస్, అందరూ చాలా ఈజీగా గెస్ట్ చేసేస్తున్నారు బికాస్ మామూలుగా వచ్చేటువంటి బ్రిడ్జ్ గురించి మనకు తెలియదే ఉంటుంది. అండ్ వర్షాకాలంలో వచ్చే స్పెషల్ బ్రిడ్జ్ కోసం వెయిట్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు అందుకని అన్నమాట. శ్రీపతి బాబు గారు బీయింగ్ డాక్టర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఏదేదో షేర్ చేశారు హెల్త్ గురించి. ఆరోగ్య సమస్యలు ఈ కాలంలో చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటర్ని నిల్వ ఉండకుండా అలాగే మీరు తాగే వాటర్ని కొద్దిగా బాయిల్ చేసుకొని తాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి అంటూ అమరగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్ గారు, అలాగే జ్ఞానేశ్వర్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ అత్తాపూర్. సైనిక్పురి నుండి శివాని గారు రైట్ ఆన్సర్. పోతంగల్ నుండి కూడా సంతోష్ రైట్ ఆన్సర్. దస్తగిరి అండ్ సంధ్య రైట్ ఆన్సర్. నందిపేట నుండి వెంకటేష్ రైట్ ఆన్సర్. ప్రొద్దుటూరు నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది. బ్రహ్మయ్య ఫ్రమ్ కార్నూల్, పాలెం పోలయ్య, పెడన అండ్ అప్పల్ రాజు, మహమ్మద్ జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. ఆర్మూర్ నుండి రాధా రైట్ ఆన్సర్. వీక్లీ నుండి మురహరి యశోద రైట్ ఆన్సర్ వీక్లీ బజార్ నుండి. నెక్స్ట్ బాలరాజు ఫ్రమ్ వనస్థలీపురం, సంపత్ గారు రైట్ ఆన్సర్, చిలుకు నారాయణ గారు, బలరామ్ అండ్ సరోజా రైట్ ఆన్సర్. నేమాని గ్రామం నుండి వెంకటేష్ అండ్ కళా ప్రేమ్నాథ్ కళావతి, అడెపు సంతోష్ రైట్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ రైట్ ఆన్సర్. కనకారావు పేడ అండ్ ఖైరతాబాద్ నుండి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. ఆదిలాబాద్ నుండి హర్షిణి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సమాధానం వచ్చింది పేరాల హరీష్ కుమార్ రైట్ ఆన్సర్, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట రైట్ ఆన్సర్, రమణి అండ్ సుబ్బారావు రైట్ ఆన్సర్, సీతాఫల్ మండి నుండి లిల్లీ గారు రైట్ ఆన్సర్, ఎంఎస్ఆర్సి మూర్తి గారు, రాకేష్ ఆల్సో రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆ బ్రిడ్జ్ ఇస్ నథింగ్ బట్ రెయిన్బో, ఒక చక్కని ఇంద్రధనుస్సు. ఆ ఇంద్రధనుస్సు ఎప్పుడైనా వర్షాకాలంలోనే వస్తుంది, చాలా బాగుంటుంది చూడడానికి. 7 రంగుల్లో ఉంటుంది కాబట్టి దాన్ని చూడడానికి కూడా భలే ఎంజాయ్ చేస్తాం మనం. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్ లాట్. నెక్స్ట్ క్వశ్చన్, నీళ్లు పడంగానే భూమిలో నుండి బయటకు వచ్చి నవ్వుతాను, ఎవరు నేను అని అంటూ తనకు తానే మనకు క్వశ్చన్ ఇస్తుంది. సో నీళ్లు, భూమిపైన నీళ్లు పడంగానే బయటకు వచ్చి చక్కగా నవ్వేటువంటిది ఏమిటి? చాలా సింపుల్. అండ్ నీళ్లు అనే బదులు వర్షం అంటే బెటర్ ఏమో. సో వర్షం పడగానే భూమిలో నుండి బయటకు వచ్చి నవ్వేటువంటిది ఏమిటి? సమాధానం చెప్పేయండి 0402324 0852. మాన్సూన్ క్వశ్చన్స్ అన్ని ఇలాగే వెరైటీగా అనిపిస్తాయి. స్టే ట్యూన్.

రైట్ ఆన్సర్స్ అన్ని రెడీగా ఉన్నాయి. వర్షం పడగానే చక్కగా భూమిలో నుంచి బయటకు వచ్చి నవ్వుతుంది అని చెప్పాను కదా, సమాధానాన్ని నేను లాస్ట్ లో రివీల్ చేయడానికి రెడీ అయిపోయాను. అండ్ మీరు కూడా సమాధానం ఫస్ట్ ఏ పంపించేశారు, దట్స్ సో గుడ్. సో సమాధానం వచ్చేసి మొలక, చిన్న మొలక. అంటే ఒక్క ఏ విత్తనం అయినా సరే మొలక ఎత్తక మానదు. అది వర్షాకాలంలో చక్కగా పచ్చని పైరు, పచ్చని చెట్లు కనిపిస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. సో అందుకని అన్నమాట. సో ఇది సమాధానం అండ్ ఆన్సర్. అది ఏదైనా సరే, గరికైనా మొలకైనా ఏదైనా చిన్నగా పెరిగేటువంటి ఆ మొలకే బోల్డ్ అంత ఏమంటారు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనకు చూడడానికి కూడా. భీమ్ నుండి ఎస్ఆర్కే ప్రభాకర్ గారు సమాధానం పంపించారు. అండ్ దివాకర్ గారు వేరుశనగ ఫస్ట్ మొలక ఎత్తుతాయి, వాట్ ఎవర్, ఏదైనా విత్తనం నుండి వచ్చేటువంటి మొలకే, ఒక విత్తనం నుండి వచ్చేటువంటి మొలకలంత సాటిస్ఫాక్షన్ ఇస్తాయి మనకి, అదే చెప్తున్నాను అనమాట. అండ్ కొంతమంది వేరే వేరే సమాధానాలు కూడా చెప్పారు. ఎస్ నో ప్రాబ్లం, మొలక రైట్ ఆన్సర్ పంపించారు ప్రేమ్నాథ్ అండ్ కళావతి. నెక్స్ట్ దోర్నాల సుదర్శన్ గారు రైట్ ఆన్సర్, ఫిర్జాది కూడా నుండి శ్రీనివాస్ గారు కూడా రైట్ ఆన్సర్, నెక్స్ట్ కనకారావు ఫ్రమ్ పెడన రైట్ ఆన్సర్, రాకేష్ గారు ఫ్రమ్ నందిపేట రైట్ ఆన్సర్, తోట సంతోష్ గారు రైట్ ఆన్సర్, సంపత్ అండ్ రవి కూడా రైట్ ఆన్సర్ పంపించారు.

ఫస్ట్ సమాధానం ఇంకా చెప్తూ ఉన్నారు. దస్తగిరియన్ సంధ్య ప్రొదుటూరు కడప జిల్లా నుండి, నిజామాబాద్ నుండి రాజ్ కుమార్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. అండ్ చాలా మంది అంటే యాప్ట్ గా లేని సమాధానాలు పంపించారు, పంపించినప్పటికీ కూడా అది అగ్రీ చేసేటివి కావన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సమాధానం పంపించినందుకు. అండ్ ఇంకొక క్వశ్చన్ అడిగే ముందు, ఓకే, బాలకృష్ణ గారు ఫ్రమ్ నర్సంపేట కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇక ఈలోపు మరొక మంచి పాట మనం విందాము, అండ్ ఆ తర్వాత ఒరిజినల్ క్వశ్చన్ ఇంకొకటి రివీల్ చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో నుంచి లెహరాయి సాంగ్ వెయిట్ చేసేస్తుంది, స్టే ట్యూన్డ్.

సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా పాటలు వినడం అనేది ప్రతిరోజు లైఫ్లో ఒక హాబీ. ఆ హాబీ మార్చడం మాత్రం చాలా కష్టం. అఫ్కోర్స్ మా షో టైంలో మీ క్వశ్చన్స్ అడగడం కూడా మా హాబీని, మరి దాన్ని మార్చడం కూడా కష్టం కదా. అందుకే మీకు ఒక లాస్ట్ క్వశ్చన్ రివీల్ చేసేస్తున్నా. నల్లగా ఉండేటువంటి సంచి నీటిని మోసుకొని వస్తుంది. ఇవాళ మాన్సూన్ స్పెషల్గా మనం అడిగేటువంటి క్వశ్చన్స్ లో ఇది లాస్ట్ క్వశ్చన్. మీ సమాధానాన్ని రివీల్ చేసేయండి 0402324082 నెంబర్కి మెసేజ్ చేసి. రైట్, ఇంకా 10 మినిట్స్ ఉంది. చక్కగా మీకోసం ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత మీరు నాకు మెసేజ్ చేసిన సమాధానాలన్నీ రివీల్ చేస్తాను. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: హరిక నారాయణ్ సాహితీ చాగంటి పాడినటువంటి వండర్ఫుల్ పాట విన్నాం కదా. ఇక లాస్ట్ క్వశ్చన్ రివీల్ చేయడానికి రెడీగా ఉన్నాం. అండ్ ఆన్సర్స్ కూడా ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ గా పంపించేశారు, ఎందుకంటే ఇచ్చిన క్లూ కూడా అలాంటిది అన్నమాట. రైట్, పాలెం పోలే గారు రైట్ ఆన్సర్ పంపించారు. షేర్ల వెంకటేష్, శ్రీపతి బాబు గారు, దివాకర్ బాబు ఫ్రమ్ ఉమ్మడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేషన్ శ్యామల, కర్ణాటక నుంచి కూడా మెసేజ్ వచ్చింది. ఓకే, తిరుపతి ప్రకాష్ అండ్ శ్యామల గారు రైట్ ఆన్సర్, స్వరూప రైట్ ఆన్సర్, షెట్టి సూరిబాబు గారు రైట్ ఆన్సర్, అనుమల మోహన్, సుభద్ర రైట్ ఆన్సర్, డాక్టర్ కృష్ణస్వామి రైట్ ఆన్సర్, హార్తి పండు రైట్ ఆన్సర్, నందిపేట నుండి వెంకటేష్, జ్ఞానేశ్వర్ గారు రైట్ ఆన్సర్, సిల్వర్ స్టేషన్ గన్పూర్ నుండి పేరు పంపించలేదు, ఓన్లీ అడ్రస్ పెట్టారు. అడుపు సంతోష్ గారు, రామదాసు గారు, జయలక్ష్మి గారు, మురహరి వీక్లీ బజార్ నుండి, అండ్ అడ్వాన్స్ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అంటూ మెసేజ్ కూడా పంపించారు అరుణ గారు ఫ్రమ్ ఇబ్రహీంపట్నం నుండి. కనకారావు పెడనా రైట్ ఆన్సర్, రాకేష్ ఫరీద్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ రాధా గారు రైట్ ఆన్సర్ పంపించారు. చిత్రాలయ గ్రౌండ్ నుండి దామోజీ వెంకటాచారి, భూదాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు, శ్రీనివాస్ రాజనపేట, ఉడా కాలనీ నుండి బుజ్జి, అండ్ నెక్స్ట్ లంగర్ హౌజ్ నుంచి లక్ష్మీ గారు, సంగీత అండ్ శ్రవణ్ గారు రైట్ ఆన్సర్, భూదాన్ పోచంపల్లి నుండి ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది ఖైరతాబాద్ నుండి, వాసన్న ఓకే, అండ్ చుక్క కేవీ రావు గారు రైట్ ఆన్సర్, బాలాజీ గారు రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్, షేర్ల వెంకటేష్ రైట్ ఆన్సర్, వెల్లుల్ల నుండి జాప భూమేశ్వర్, గుప్త నాగనాథ్ గుప్తా గారు రైట్ ఆన్సర్, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు, మొహమ్మద్ జైనుద్దీన్, తోట సంతోష్, అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అండ్ సుబ్బారావు గారు ఫ్రమ్ సికింద్రాబాద్, పాలెం పోలయ్య రైట్ ఆన్సర్, అప్పలరాజు రైట్ ఆన్సర్, ప్రతాప్ రైట్ ఆన్సర్, నందిపేట నుండి మధుకర్ గారు రైట్ ఆన్సర్, రమణ లంబాద్రి నుండి ఎంఎస్ఆర్సి మూర్తి రైట్ ఆన్సర్, వాణి గారు రైట్ ఆన్సర్, పంతాడి శ్రీనివాస్ గారు అండ్ భోగ మార్కండేయ, ఓల్డ్ బోయన్పల్లి నుండి హరీష్ కుమార్, చిలుకు నారాయణ గారు, సైనిక్పురి నుండి శివాని, బాలకృష్ణ గారు రైట్ ఆన్సర్, ఆదిలాబాద్ నుండి హర్షిణి, దాసి రామచంద్ర గారు, నేమాని గ్రామం నుండి వెంకటేష్ అండ్ హేమలత గారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ చక్కగా సమాధానాన్ని పంపించినందుకు. అండ్ ఇది ఇవాళ షో టైం.
1: నీకేమైంది బుజ్జి?
2: మూడు లేదు మాస్టర్.
1: నీ మూడుకేమైంది?
2: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు, నువ్వు

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృత

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2:16 శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం మనం. నేను మీ కీర్తి. ఈనాటి శక్తిశీలిలో మరి పద్మ పురస్కారాల్లో ఒకటైనటువంటి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకుని ఎంతో మందికి ఇన్స్పైరింగ్గా నిలిచినటువంటి ఒక గ్రేట్ విమెన్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు మనకి చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. మాటల్లో ప్రతిసారి మనం అనుకునేదే, బట్ స్టిల్ ఒక స్థాయి రావాలన్నా, ఒక గుర్తింపు రావాలి అన్నా చేసే కష్టం, దాని వెనక ఉండేటువంటి కఠోరమైనటువంటి దీక్ష చిన్నది మాత్రం అస్సలంటే అస్సలు కాదు. వాళ్ళ లైఫ్ని, వాళ్ళ జీవితాన్ని మొత్తం పెట్టి మరీ దానికోసం స్థిరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వాళ్ళు ఎంచుకున్న బాటలో సాగుతూ ఉంటే అప్పుడు ఇటువంటి గుర్తింపు వస్తుంది. ఇటువంటి గుర్తింపు వచ్చిన తర్వాతే అసలు వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లో ఏం చేశారు, ఎలా ఉండింది, వాళ్ళు సాధక బాధకాలు ఎలా ఉండేవి, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఎలా దాన్ని ఏమంటారు భరించారు, అందులో నుంచి మళ్ళీ ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యారు, లాంటివన్నో తెలుసుకుంటూ ఉంటాం. అలాగే ఇలా అంటే ఇవాళ కూడా ఒక మహిళ గురించి అలాగే తెలుసుకోబోతున్నాం మనం శక్తిశీలిలో. మరి ఎవరా మహిళ, ఏంటా కథ చెప్తా ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఈనాటి శక్తిశీలి కార్యక్రమంలో భారతీయ హిందుస్థానీ కళాకారిణి. హిందుస్థానీ సంగీతంలో చాలా మంచి నేర్పరి, చక్కగా నేర్చుకుంది కూడా. కానీ లలిత సంగీతంలో ఎన్నో పాటలు పాడి బోల్డంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకుంది, తన ఉనికిని చాటుకుంది. అటువంటి ఒక గొప్ప ఏమంటారు మహిళ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఆవిడే శోభ గారు. శోభ గుర్తు ఆవిడ పేరు, అయితే అసలు పేరు మాత్రం అది కాదు, పెళ్లి తర్వాత మారినటువంటి పేరది. ఇక తన గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. సాంప్రదాయ సంగీతంలో సంపూర్ణ ప్రవేశం ఉన్నప్పటికీ లలిత సంగీతం ద్వారానే బాగా ప్రఖ్యాతి చెందినటువంటి కళాకారిణిగా ఈవిడ గుర్తింపు పొందారు. ఇందుకే ఆవిడ సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నారు చెప్తా ఇంకో మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం మనం. 1925లో కర్ణాటకలో జన్మించారు శుభ గారు. తన అసలు పేరు భానుమతి శిరోద్కర్. తనకి తన తల్లి మొదటి గురువు. ఆవిడ బేసిక్ గానే క్లాసికల్ డాన్సర్, కానీ జైపూర్లో అత్రోలి ఘరానా స్టైల్లో పాడేటువంటి గురువైన ఉస్తాద్ అలాదీర్ ఖాన్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఆవిడ నేర్చుకోవడమే కాకుండా కూతురు పుట్టింది కదా, తన పెళ్ళై కూతురు పుట్టిన తర్వాత తనకి నేర్పించడం కూడా మొదలుపెట్టిందన్నమాట. అలా చక్కగా సంగీతాన్ని శ్రావ్యంగా ఆలపించేటువంటి విధానాన్ని నేర్చుకున్నారు శోభ గారు. ఇంకా అంతేనా, దాని తర్వాతే కథ మొదలైంది. తను అలా పాటలు పాడుతూ ఉంటే తుమ్రీ క్వీన్ అని పిలిచేవారట అందరూ. అంటే అంత చక్కగా పాడేది. అండ్ తను పాడుతూ ఉంటే తన గాత్రమే నిజంగానే నర్తిస్తుందా అనేలాగా అనిపించేదంట. ఆ గాత్రం ద్వారానే ఆవిడ అభినయం తెలిసేదట. వినేవాళ్ళు మంత్రముగ్ధులైపోయి ఎంత బాగా పాడుతుందో నిజంగా అని మనసు పెట్టి వినేవాళ్ళంట. అటువంటి గ్రేట్ శోభా గుర్తు గారి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మాట్లాడుకుందాం పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎన్నో కాన్సర్ట్స్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి శోభ గుర్తు గారి గురించి వాళ్ళు మనం మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. వాళ్ళ అమ్మగారు స్వయంగా ఆవిడకి గురువుగా మారి సంగీతాన్ని నేర్పించడం నిజంగానే ఇంట్రెస్టింగ్. ప్రతి తల్లి వాళ్ళ పిల్లలకి గురువే, కానీ ఇలా నేషనల్ వైడ్ పేరు తెచ్చుకున్నారు కదా హిందుస్థానీ క్లాసికల్ స్టైల్లో. అలాగే లలిత సంగీతాలు కూడా ఇంత చక్కగా పాడుతూ బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నటువంటి శోభ గారి మదర్ కాస్త స్పెషలే కదా. ఆవిడ పేరు మేనకాబాయి శిరోద్కర్. చిన్నతనంలో ఆవిడ డాన్సర్ అయినప్పటికీ, ఆ తర్వాత సంగీతం నేర్చుకున్నప్పటికీ, తన కూతుర్ని కూడా ఆ రకంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక డెసిషన్, ఆంబిషన్ ఏదైతే ఉందో అదే శోభ గుర్తు గారు పద్మభూషణ్ అవార్డు అందుకునేలాగా చేసింది 2002లో. చాలా ఏమంటారు కాన్ఫిడెన్స్గా, దీక్షగా సంగీతాన్ని నేర్చుకున్నారట శోభ గుర్తు గారు. అంతేకాదు సెమీ క్లాసికల్ పెర్ఫామ్ చేసేటప్పుడు కూడా తను చాలా రకాలైనటువంటి ఏమంటారు స్టైల్స్ పాడేదట. ఇందాక నేను చెప్పినట్టు తుమ్రి ఒకటి, అలాగే దాద్రా, కజ్రి, హోలీ, ఇవన్నీ క్లాసికల్లో వేరియస్ టైప్స్ ఆఫ్ స్టైల్స్. అవన్నింటికి కూడా కొత్త రూపం దాల్చి తనదైన శైలిలో పాడడంలో మన శోభ గుర్తు గారు దిట్ట అంట. అంతేకాదు మరాఠీ లాంగ్వేజ్లోని సినిమాల్లో కూడా ప్లేబ్యాక్ సింగర్గా ఆవిడకి అవకాశం రావడం జరిగింది. అది 1972లో. ఆ తర్వాత 1973, 1978, 1983 ఇలా రాను రాను అవకాశాలు కూడా బోల్డ్ అని వచ్చాయి. కానీ మొట్టమొదటిగా తన గాత్రం వినింది మాత్రం, అందరికీ వినిపించింది మాత్రం సినిమాల ద్వారా 1972లో. అది కూడా ఫస్ట్ మూవీ, హిందీ మరాఠీ అండ్ హిందీ మూవీ అన్నమాట. సినిమా పేరు వచ్చేసి పాఖీజా. అలా తన వాయిస్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం జరిగింది. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందమలరించి సంపూర్ణ వినోదం.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గుంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాప్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: దిగిటి దిగిటి దీంతికి పప్ప.

శక్తిశీలి వింటున్నారు మీ కీర్తితో. మహారాష్ట్రకి చెందినటువంటి మన శోభ గారు బీహాపురిలో చాలా చాలా సంగీత కచేరీలు ఇచ్చేవారట. ఆ తర్వాత తన కొడుకు చక్కగా తబలా వాయించడం నేర్చుకున్నాడంట. అంతేకాదు తను ఎన్నో ఆల్బమ్స్ కూడా చేసేవాడట. అయితే అలా ఆల్బమ్స్ చేసినటువంటి ప్రతిసారి తన గాత్రాన్ని ఆ బాణీలకు చక్కగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా ఆలపించేవారట శోభ గారు. అంతేకాదు ఎక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ జరిగినా సరే అక్కడ తన గాత్రం వినిపించి తీరవలసిందే. అలా తనలో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని చక్కగా ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ ది బెస్ట్ అనిపించుకోవడానికి ఆవిడ చూపినటువంటి నైపుణ్యం ఏదైతే ఉందో ఆ స్వచ్ఛమైన శాస్త్రీయ భాగాలను సునాయాసంగా అలవోకగా పాడేటువంటి టాలెంట్ ఏదైతే ఉందో అది తనకు మాత్రమే సాధ్యం. తను మాత్రమే అంత చక్కగా పాడగలదు అనేటువంటి కాంప్లిమెంట్స్ కూడా అందుకున్నారట. తుమ్మిరి వంటి రూపాల మాయాజాలాన్ని పునరుద్ధరించడంలో ఆవిడికి ఆవిడే సాటి అనేటువంటి కాంప్లిమెంట్స్ కూడా అందుకున్నారట. అంతేకాదు సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ కూడా ఎక్కడ తను కచేరీ చేయాల్సి వచ్చినా ఎక్కడ కాన్సర్ట్స్ నిర్వహిస్తున్నా వాటన్నింటికీ కూడా అటెండ్ అయ్యేవారట. అంతేకాదు న్యూయార్క్లో జరిగినటువంటి కార్నెగీ హాల్లో ఒక కచేరీ ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి అంటే ఇంక్లూడింగ్ న్యూయార్క్ చాలా చాలా ప్లేసెస్లో వెళ్ళి ఆవిడ అందరికీ ఎంతో నచ్చిన విధంగా మెలడీస్ పాడేవాళ్ళంట, లలిత సంగీత గీతాలు పాడేవాళ్ళట. అంతేకాదు మెహదీ హాసన్తో కలిసి ఆయన పార్టిసిపేట్ చేసి అంటే ఇద్దరు కలిసి పాడి తయారు చేసినటువంటి ఒక ఆల్బమ్ తర్జ్ గజల్ ఆల్బమ్ చాలా చాలా ప్రజాదరణ పొందిందట. ఇక వాళ్ళ అబ్బాయి త్రిలోక్తో పాటు చాలా చాలా ఆల్బమ్స్ చేయడం అటువంటి ఆల్బమ్స్కి కూడా మంచి పేరు రావడం జరిగిందట. జనగణమన వీడియో అంటే ఇట్స్ మిలీనియం 2000లో జనగణమన ఏమంటారు మన నేషనల్ యాంథమ్కి సంబంధించినటువంటి ఒక వీడియో ఒక వాయిస్ అంటే వాళ్ళు పాడుతూ అందులో కనిపించేలాగా ఉండేటువంటి ఒక వీడియోలో అప్పుడు తయారు చేద్దాము అని అనుకున్నప్పుడు ఈవిడ కనిపించడం అలాగే చక్కగా ఆలపించడం అది ఆ వీడియో అండ్ ఆ ఆడియో కూడా ఇప్పటికీ చాలా చాలా బాగా ప్రిజర్వ్డ్గా అండ్ అప్పుడు పాడినప్పుడు 2000లో మంచి పేరు వచ్చింది అండ్ ఇప్పటికీ కూడా అది చక్కగా అంతే ప్రజాదరణ కూడా పొందిందన్నమాట. ఆవిడ పాడినటువంటి చక్కని పాటలకు గాను ఆవిడకున్నటువంటి ఆ టాలెంట్కి గాను 1987లో సంగీత నాటక అకాడమీ వారి తరఫు నుంచి ఆవిడ అవార్డు అందుకోవడం జరిగింది. ఇట్స్ 1987. తర్వాత 2002లో పద్మభూషణ్ అవార్డు, దాంతో పాటుగా లతా మంగేష్కర్ పురస్కారాన్ని, షాహు మహారాజ్ పురస్కారాన్ని, మహారాష్ట్ర గౌరవ పురస్కారాన్ని కూడా అందుకున్నారు శోభ గుర్తు గారు. ఇటువంటి టాలెంటెడ్ మహిళ గురించి మాట్లాడుకోవడం నిజంగానే స్పెషల్ కదా. రైట్, ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

వినండి ఇవాల్టి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్జ్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు సమయం 5 గంటలు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్న వారు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జప భూలక్ష్మి భూమేశ్వర్ శ్రీశాంక్ శివాజీ కిషోర్.

జగదీశ్వర్, లలిత, శ్రీనిధి, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కొరకుపై ఈ పాట విన్నాము.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

0: విన్న పాట. పెళ్లి పందిరి సినిమా కోసం ఎస్పి బాలుగారు చిత్ర పాటను పాడి విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: శ్రోతలు, అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకు స్నేహితులు వింటున్నారు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీ ఉత్తరాలు పంపుతున్న మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్, 503-001. చిరునామా మరొకసారి, అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్, 503-001. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న వారు జగిత్యాల జిల్లా కుట్ల మండలం మోహన్రావుపేట నుండి రమేష్, వర్షిణి, మహాశ్రీ, చిన్న, పూజిత, శాంతి, రవి, మనస, సహస్ర, శ్రీనిధి, వేదశ్రీ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట డాడీ సినిమా నుండి.

విన్నపాట దళపతి సినిమా కోసం ఎస్పి బాలుగారు, కేజే యేసుదాస్ బృందం పాడింది. ఈ పాటను వినిపించమని కోరినవారు నిజామాబాద్ ఇందిరానగర్ నుండి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్య, రాజు, జాహ్నవి, పల్లవి, సాయిభూషణం, ప్రసాద్, రాజేందర్ ఇంకా వారి మిత్రబృందం.

మీ ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకు ఉన్న సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు.

0: ఇప్పుడు కొన్ని ప్రకటన విందాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
5: బ్రో, ఇది చిరిగింది.
4: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
5: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
4: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
6: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
7: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
8: పిఎం జై అబ్ గరీబో కి జై బన్ గయి హై. దేశ్

వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: గజ్జా బొబ్బలా,
6: సై బాల్.
5: నడుగులో తామరా,
6: సై బాల్.
5: బురద పుల్లా,
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మిగిలిన వరకు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:45.

స్నేహితాలు, ముందుగా విందాం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా కోసం కార్తీక్ చిన్మయ శ్రీపాద పాటను పాడి విందాం.

జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

సినీ గీతాలు తర్వాతి పాట. నిన్ను కోరి సినిమా కోసం కార్తీక్ చిన్మయి పాడిన పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే

0: వాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

సినీ గీతాల్లో చివరిగా పాట లవ్ స్టోరీ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట విన్నారు. మీరు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తా ప్రసారం, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: 2030-31 की अवधि के लिए 36,441 करोड़ रुपए के संयुक्त परिव्यय के साथ विस्तारित खेलो इंडिया योजना और राष्ट्रीय खेल संघों को दी जाने वाली सहायता में भी वृद्धि की है। संसद के दोनों सदनों की कार्यवाही नीट मुद्दे पर विद्यार्थियों के विरोध प्रदर्शन के दौरान पुलिस की कथित कार्रवाई सहित विभिन्न मुद्दों पर विपक्ष के हंगामे के कारण सोमवार तक के लिए स्थगित कर दी गई। पहले स्थगन के बाद लोकसभा की कार्यवाही फिर शुरू होने पर संविधान 130वां संशोधन विधेयक 2025, जम्मू कश्मीर पुनर्गठन संशोधन विधेयक 2025 और केंद्र शासित प्रदेश सरकार संशोधन विधेयक 2025 पर संयुक्त समिति की रिपोर्ट प्रस्तुत करने की समय सीमा संसद के शीतकालीन सत्र के अंतिम सप्ताह के पहले दिन तक बढ़ाने को मंजूरी दी गई। भाजपा सांसद अनुराग ठाकुर ने लोकसभा में विपक्ष के नेता और कांग्रेस सांसद राहुल गांधी के खिलाफ विशेषाधिकार हनन और सदन की अवमानना का नोटिस दाखिल किया है। ये नोटिस पेपर लीक रोकथाम विधेयक पर संसद में हुई बहस के दौरान श्री गांधी की टिप्पणियों के संबंध में है। भारत ने आज कहा कि पाकिस्तान के कब्जे वाले जम्मू कश्मीर में पाकिस्तान द्वारा निर्दोष नागरिकों के खिलाफ लगातार दमनकारी कार्रवाई की जा रही है। विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने आज नई दिल्ली में बताया कि 40 से अधिक लोगों की मौत और कई लोग गंभीर रूप से घायल हुए हैं। प्रवक्ता ने कहा कि नागरिकों ने अंतर्राष्ट्रीय संगठनों से इन गैर कानूनी हत्याओं की स्वतंत्र जाँच का अनुरोध किया है। भारत ने अंतर्राष्ट्रीय समुदाय से पाकिस्तान की कार्रवाई की गहन जांच करने और उसके अत्याचारों के लिए जवाबदेह ठहराने का आग्रह किया। प्रवक्ता ने कहा कि केंद्र शासित प्रदेश जम्मू कश्मीर और लद्दाख भारत का अभिन्न हिस्सा हैं। सेना प्रमुख जनरल धीरज सेठ ने आज नई दिल्ली में स्वदेश में विकसित एक्सट्रीम वेदर ग्रेड डीजल का शुभारंभ किया। भारतीय सेना और तेल विपणन कंपनियों द्वारा संयुक्त रूप से विकसित ये विशेष ईंधन भीषण जलवायु परिस्थितियों में लड़ाकू और रसद वाहनों की आवाजाही, सुरक्षा और परिचालन क्षमता को बढ़ाएगा। रक्षा मंत्रालय ने बताया कि अधिक ऊंचाई और भीषण ठंड वाले क्षेत्रों में इस तकनीक का व्यापक नागरिक उपयोग किया जा सकता है। दिल्ली की एक अदालत ने आज आम आदमी पार्टी के पूर्व पार्षद ताहिर हुसैन और चार अन्य को 2020 के दिल्ली दंगों के दौरान इंटेलिजेंस ब्यूरो अधिकारी अंकित शर्मा की हत्या के मामले में उम्र कैद की सजा सुनाई। अपर सत्र न्यायाधीश प्रवीण सिंह ने दलीलें सुनने के बाद सभी पांचों आरोपियों को सजा सुनाई। ग्लासगो में राष्ट्रमंडल खेलों में आज भारतीय मुक्केबाज प्रीति पवार और अंकुश पंघाल ने फाइनल में जगह बना ली। प्रीति ने महिलाओं के 54 किलोग्राम सेमीफाइनल मैच में जाम्बिया की कैथरीन मोपे को हराया। भारत 3 स्वर्ण, 10 रजत और 4 कांस्य पदकों के साथ पदक तालिका में 10वें स्थान पर है। उधर देविका सिहाग और उन्नति हुड्डा ने ताइपे ओपन बैडमिंटन टूर्नामेंट के महिला सिंगल सेमीफाइनल में जगह बना ली है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: This is Akashwani, the news read by Shagun Chopra. The Union Cabinet has approved the Pradhan Mantri Surya Sarovar Yojana for development of floating solar photovoltaic projects with energy storage systems. Addressing media in New Delhi after the Union Cabinet meeting today, Information and Broadcasting Minister Ashwini Vaishnav said that the scheme has been approved with a total outlay of 5,070 crore rupees. He said the scheme envisages the development of 5,000 megawatt of floating solar photovoltaic projects with co-located energy storage systems having a minimum storage capacity of 2 hours, totaling 10,000 megawatt.
2: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है। वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया आज। 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में। टोटल 5,000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेक कैपेसिटी भारत में क्रिएट की जाएगी। 5 साल की स्कीम है, 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा स्कीम में। प्रोजेक्ट्स विल बी सिलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटिटिव बिडिंग। 10 मिलियन टन्स ऑफ CO2 एमिशंस को ये प्रिवेंट करेगा।
1: The Union Cabinet has given its nod to the National Offshore Exploration Scheme, Samudra Manthan, with an approved outlay of 84,084 crore rupees for implementation up to financial year 2030-31. Mr. Vaishnav said the scheme encompasses a comprehensive set of interventions across the offshore exploration value chain. The Union Cabinet has also given its approval to the continuation of the Pradhan Mantri Kisan Samman Nidhi scheme from 2026-27 to 2030-31. Mr. Vaishnav said a total financial outlay of 3.15 lakh crore rupees has been approved for the scheme during the period of 5 years. Mr. Vaishnav said the approval reiterates the government's commitment that the prosperity of farmers forms the foundation of the nation's prosperity. The Union Cabinet has also approved an expanded Khelo India scheme and enhanced assistance to national sports federations with a combined outlay of 36,441 crore rupees for the period 2026-27 to 2030-31. Both houses of parliament have been adjourned for the day following opposition uproar over several issues, including alleged police action during students' protests over the NEET issue. When the Lok Sabha met after the first adjournment at 12 noon, the presiding officer, Dilip Saikia, took up the Registration of Births and Deaths Amendment Bill 2026 for consideration and passage. Minister of State, for whom Nityanand Rai, moved the bill amid opposition uproar. The bill was passed in the House amid ruckus without any discussion. Meanwhile, Parliamentary Affairs Minister Kiran Rijiju criticised the opposition for not participating in the discussion. A Delhi court today sentenced former Aam Aadmi Party councillor Tahir Hussain and four others to life imprisonment for the murder of Intelligence Bureau IB officer Ankit Sharma during the 2020 Delhi riots. Additional Sessions Judge Praveen Singh pronounced the sentence to all five accused after hearing arguments on the quantum. The court described the crime as a very serious incident and observed that it had shaken society. India Today said the so-called elections in Pakistan-occupied Jammu and Kashmir or POJK stand as a humiliating rejection of the Pakistani establishment. Briefing media in New Delhi this afternoon, External Affairs Ministry spokesperson Ranveer Jaiswal said Pakistani establishment continues to unleash ruthless force against peaceful civilians in POJK. He said the crackdown has resulted in the tragic death of over 40 civilians and serious injuries to many. The spokesperson said, facing a violent regime, the people have requested international organizations for an independent investigation into the unlawful killings. India urged the international community to scrutinize Pakistan's actions and hold it accountable for its atrocities. Indian boxers Preeti Pawar and Ankush Pangal have advanced to the final of their respective bouts at the 2026 Commonwealth Games. Preeti entered the women's 54kg final with a dominant unanimous 5-0 victory over Zambia's Catherine Mwape in Glasgow today. Ankush Pangal won by a unanimous 5-0 decision against Canada's Joshua Ofori in the men's 80kg semi-final. India's Unnati Hooda and Tanvi Sharma advanced to the women's single semi-final at the Taipei Open today with impressive victories in their respective quarter-finals. And that is the end of this news bulletin.
3: Akashavani, Samayam 6 gantala 10 nimishalu, Telugulo, Prantiya Vartalu Vine Mundu Vanijya Prakatana.
4: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తుంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతుంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముఖ్యాంశాలు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వీడియోలు పోస్టు చేసినందుకు మెటా ఇండియా అధికారులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. వార్తల్లోని వివరాలు. పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్లపాటు కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2031 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం కొనసాగించనున్నారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దీనికోసం రాబోయే 5 ఏళ్లకు గాను 3.15 లక్షల కోట్లు ఖర్చు కానుందని అంచనా వేస్తున్నారు.

ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకానికి 5,070 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని చేసిన అభ్యంతరకరమైన వీడియోలు, పోస్టులు వైరల్ కావడంపై బీజేపీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెటా ఇండియా ప్రతినిధులు పలు సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై విచారణ జరుగుతోందని డీసీపీ అరవింద్ బాబు స్పష్టం చేశారు. ఆర్టికల్ 19(1)(a) ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఆర్టికల్ 19(2) ద్వారా దానిపై కొన్ని పరిమితులు విధించే అధికారం ఉందని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికలను రాజకీయ వ్యక్తిత్వ విమర్శలకు ఉపయోగించకూడదని, దుర్వినియోగానికి బాధ్యత వహించాలంటూ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన విద్యుత్ ఇంధన శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణల కోసం ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించాలని చెప్పారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ఈవీ సర్వీస్, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. పాస్పోర్ట్ల జారీ నుంచి విదేశీ ఉపాధి కల్పన వరకు అన్ని దశలను పర్యవేక్షించేలా టామ్కామ్ను బలోపేతం చేయాలని సీఎం పేర్కొన్నారు. స్కిల్ యూనివర్సిటీలో విదేశీ భాషలను బోధించడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కొత్త నర్సింగ్ కళాశాలలకు అనుమతులు ఇవ్వాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని సంబోధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన 10,000 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, ఇంజనీరింగ్ విద్యార్థులకు చెల్లించాల్సిన 5,000 కోట్లకు పైగా బాకీలపై ఉన్న నిరాశతోనే ముఖ్యమంత్రి జెన్జీ యువతను అవమానిస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ గ్లోబల్ ఐటీ విజయానికి వినూత్న ఆవిష్కర్తలుగా, పారిశ్రామికవేత్తలుగా స్థానిక ఇంజనీరింగ్ ప్రతిభే కీలకమని, అయితే ప్రస్తుత గత ముఖ్యమంత్రులు ఇద్దరూ వారిని కించపరిచారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి యశోద హాస్పిటల్లో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు, బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు, నాయకులు కె తారక రామారావు, హరీష్ రావులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ శ్రేణులు, నేతల అశ్రునయనాల మధ్య ముగిశాయి. తెలంగాణ ఉద్యమంలో ఆయన అందించిన సేవలు స్మరించుకుంటూ అంతిమయాత్ర సాగిన దారి పొడుగున వేలాది మంది ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం దాఖలు చేసిన ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు ఈరోజు నాంపల్లి ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన 100,000 రూపాయల పూచీకత్తును సమర్పించారు. తదుపరి విచారణను 25 ఆగస్టుకు వాయిదా వేసిన న్యాయస్థానం అదనంగా 1,00,000 రూపాయలు విలువైన 2 పూచీకత్తులను దాఖలు చేయాలంటూ ఆదేశించింది. కేసుపై ఎలాంటి విచారణ జరపకుండా ఛార్జిషీట్ సంబంధిత పత్రాలను మాత్రమే అందజేసిందంటూ న్యాయవాదుల బృందం స్పష్టం చేసింది. మద్దతు తెలిపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆషాఢ బోనాలు సందర్భంగా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో జరిగిన శిఖర పూజ, ధ్వజారోహణం కార్యక్రమాల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆలయానికి 120 ఏళ్ల చరిత్ర ఉందని, భద్రత కోసం సుమారుగా 2,000 మంది పోలీసు సిబ్బందిని మోహరింపచేసినట్లు తెలిపారు. పండుగ వేడుకలు సజావుగా సాగేలా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షీ టీమ్స్, నేర నియంత్రణ విభాగాలు ప్రత్యేక నిఘా ఉంచుతున్నాయని సీపీ పేర్కొన్నారు. పలు జిల్లాల్లో నకిలీ డీఏపీ ఎరువుల విక్రయాల ఘటనల నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ శాఖ రైతులను హెచ్చరించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపి మాట్లాడుతూ, రైతులు కేవలం గుర్తింపు పొందిన డీలర్స్ వద్ద నుంచే ఎరువులను కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని కోరారు. ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు, నిత్యావసర వస్తువుల చట్టం కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. జిల్లా అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేయాలని, శాంపిల్స్ ను సేకరించి అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, ఉపనదుల వరద నీరు వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 48 అడుగులకు చేరి ప్రవాహ ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం సుమారుగా

0: 12 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలంటూ సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు స్పష్టం చేశారు. టీసీ ఎంఎఫ్సీ ద్వారా అందిస్తున్న కుట్టు మిషన్లు, చిన్న తరహా వ్యాపార యూనిట్లు, డ్రైవర్ సాధికారత పథకాలను అర్హులైన క్రైస్తవ మైనార్టీ మహిళలు, యువత సద్వినియోగం చేసుకోవాలంటూ కామారెడ్డి జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి డాక్టర్ శశికుమార్ పిలుపునిచ్చారు. దరఖాస్తులకు ఈరోజు ఆఖరు తేదీ కావడంతో ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ధృవపత్రాల హార్డ్ కాపీలను కలెక్టరేట్లో సమర్పించాలని కోరారు. రేషన్ కార్డు ఈకేవైసీ గడువును రాష్ట ప్రభుత్వం మరో నెల రోజుల పాటు, అంటే ఆగస్టు 31 వరకు పొడిగించి లబ్దిదారులకు ఊరట కలిగించింది. వర్షాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు ఒకేసారి 3 నెలల కోటా రేషన్ను పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్కి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు అత్యున్నత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు నిర్మించిన ఈ ఆసుపత్రిలో మే 1, 2026 నుంచి ఒక నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఓపెన్ సేవలు మరియు ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తూర్పు విదర్భపై ఉన్న తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి పశ్చిమ విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 2 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వీడియోలు పోస్టు చేసినందుకు మెటా ఇండియా అధికారులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు కొనసాగించాలంటూ నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. లోకసభాయాం జన్మ మృత్యోః పంజీకరణ సంశోధన విధేయకః సర్వసమ్మత్యా పారితంగతః. వివిధాన్ విషయాన్ ఆశ్రిత్య ప్రతిపక్షస్య ఉగ్ర ప్రతిరోధ కలకలైన సంసదః ఉభయ సదనే స్థగితే. ప్రధానమంత్రిణః ఆపత్తిజనక సామగ్రి ప్రసారాత్ మెటా ఇండియా అధికారిణాం విరుధ్య హైదరాబాద్ ఆరక్షిభిః ప్రాథమికీ పంజీకృతా. విరోధ ప్రదర్శనే ఆహతానాం దిల్లీ ఆరక్షిణాం పరిజనైః న్యాయ యాచనా కృతా. ఆరక్షిణాం సురక్షా సంవర్ధనాయ చ ప్రశాసనం నివేదితం. పాక్ అధికృత జమ్మూ కశ్మీరే ప్రదర్శనకారిణాముపరి నృశంస అత్యాచారః సంవృత్తః ప్రదర్శనకారిణః చ నిహతాః. అపి చ ఒడిశా రాజ్యే జలప్లావనస్య స్థితిః అద్యాపి అతీవ గంభీరా చింతాస్పదా చ వర్తతే. 13 జనపదానాం ఖండేషు ప్రాయః 8 లక్ష జనాః అస్మాద్ ఆప్లవాత్ భృశం ప్రభావితాః. అథ వార్తాః విశదీకృత్య. ఎన్ఈఎఫ్టీ విషయమధికృత్య ఛాత్రాణాం విరోధ ప్రదర్శనావధౌ ఆర

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 సంవత్సరానికి గాను సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ 13వ తేదీ వరకు కొనసాగుతుంది.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నందు నీటి మట్టం పెరుగుతున్నందున చేపల వేట కొనసాగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నదీ పరివాహక ప్రాంతంలో మత్స్యకారులు చేపల వేట కొనసాగించరాదని జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యాలయానికి మౌఖిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కావున శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నదీ పరివాహక ప్రాంతంలో గల మత్స్యకారులు చేపల వేట కొనసాగించరాదని ఇట్టి విషయాన్ని మత్స్యకారులకు తెలియజేయడం జరుగుతుందని జిల్లా మత్స్యశాఖ అధికారి బి నావల్ గారు తెలియజేస్తున్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఏకధాటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్యస్థానంలోనే అందుబాటులో ఉండాలని ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం ఆయన అదనపు కలెక్టర్ భుజంగరావుతో కలిసి జిల్లాలో భారీ వర్షాల వల్ల నెలకొని ఉన్న పరిస్థితుల గురించి అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడైనా వర్షాల వల్ల ఆటంకాలు ఏర్పడితే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరు 0846222 01 83 నంబరుకు ఫోన్ చేసి సమాచారం తెలపాలని ప్రజలకు సూచించారు. ఇదిలా ఉండగా భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను జిల్లాలో పక్కగా నిర్వహించాలని ప్రభుత్వ సలహాదారులు పి సురేష్ రెడ్డి తెలిపారు. అర్హులైన ఏ ఒక్క ఓటర్ పేరు కూడా జాబితా నుండి గల్లంతు కాకుండా సమగ్ర పరిశీలన చేయాలని అన్నారు. అదే సమయంలో డబుల్ ఓట్లు, చనిపోయినా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు జాబితాలో లేకుండా చూడాలని అన్నారు. సమీక్షా సమావేశంలో డిఆర్ఓ గీత సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమాచారాన్ని నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడమైనది. సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

ఎప్పుడైనా సినీ గీతాలు ముందుగా విన్నాం. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం విజయ్ ప్రకాష్ శ్రేయా ఘోషల్ పాడిన పాట విన్నాం.

సర్కారు వారి పాట సినిమా కోసం సిద్ధు శ్రీరామ్ పాడిన పాట విన్నారు. తర్వాత పాట సీతారాం సినిమా కోసం అనురాగ్ కులకర్ణి సింధూరి పాడిన పాట విందాము.

సినీ గీతాలు విన్నారు. ఆకు శివాని నిజామ బతికిందనం సమయం 6:50 కాసేపట్లో వింటారు. రాష్ట్ర వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ వర్షాకాలంలో సాగు చేసే పంటల్లో నీటిని ఏ విధంగా సంరక్షించుకొని చక్కటి పంటలు పండించుకోవాలి అన్న వివరాలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా నేలలు వర్షపాతం గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. తెలంగాణలో సాలిన సగటు వర్షపాతం 905 మిల్లీమీటర్లు. దీనిలో 76% నైరుతి ఋతుపవనాల ద్వారా జూన్ సెప్టెంబర్ మాసం వరకు వర్షం కురుస్తుంది. 13% వర్షపాతం అక్టోబరు డిసెంబర్ నెల వరకు కురుస్తుంది. 4% వర్షం శీతాకాలంలో అనగా జనవరి ఫిబ్రవరి నెలలో పడుతుంది. 7% వర్షం వేసవిలో మార్చి మే వరకు కురుస్తుంది. ఇక్కడి వాతావరణాన్ని అనుసరించి తెలంగాణ రాష్ట్రాన్ని అర్ధశుష్క మండలముగా పరిగణిస్తారు. తెలంగాణలో ప్రధానంగా 54% నేలలు తేలికపాటి ఎర్ర నేలలు, 23% నల్లరేగడి నేలలు, 9% నేలలు ఒండ్రుమట్టితో కూడుకుని ఉన్నవి, 7% మిగతా నేలలు ఉన్నాయి. తెలంగాణలో సుమారు 60-70% వ్యవసాయం వర్షాధారంగానే అన్ని నేలల్లో జరుగుతుంటుంది. తక్కువ వర్షపాతం సరైన సమయంలో పడకపోవడం వలన పంట దిగుబడులు తగ్గుతున్నాయి. కావున వర్షాధార సాగులో నేల నీటి సంరక్షణ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందొచ్చు. ఇక ఎర్ర నేలల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. తేలికపాటి ఎర్ర నేలలో నేల లోతు నీటిని బట్టి ఉంచుకునే గుణం తక్కువగా ఉంటుంది. తక్కువ సమయంలో కుంభవృష్టి వల్ల అధిక వర్షం పడ్డప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు నీటిని వరద రూపంలో నష్టపోవడం జరుగుతుంది. ఈ వరద వల్ల నేలపైన సారవంతమైన పోషకాలు నీటితో పాటు కొట్టుకుపోయి నేల నిస్సారమవుతుంది. సారవంతమైన మట్టిని, నీటిని

సంరక్షించడానికి నేల తేమ సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఎర్ర నేలలో నేల తేమ సంరక్షణ పద్ధతులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వాలుకు అడ్డంగా సేద్యం చేయడం, దుక్కి దున్నడము, పంట విత్తుకోవడం, అంతర కృషి చేయడం వల్ల వరద ఉధృతిని ఎక్కడికెక్కడ ఆపి ఎక్కువ నీటిని నేలలోకి ఇంకించవచ్చు. పొలంలో బోదెలు, కాలువలు ఏర్పాటు చేయడం వల్ల తక్కువ వర్షం పడ్డప్పుడు తేమ సంరక్షించబడుతుంది. అలాగే అధిక వర్షపాతం వచ్చినప్పుడు మురుగునీరు బయటకు వెళ్ళిపోతుంది. ప్రతి 2.4 నుండి 3.6 మీటర్ల ఎడమలో దుంప నాగలితో గొడ్డు సాలును ఏర్పాటు చేసినట్లయితే తేమ సంరక్షించబడుతుంది, మురుగునీరు బయటకు పోతుంది. వర్షాభావ పరిస్థితుల్లో 1-2 గుంటక లేదా దంతి సహాయంతో తేలికపాటి అంతర సేద్యం చేయటం వల్ల నేలపై మట్టి దుమ్ము, పొరవలు ఏర్పడి తేమను సంరక్షించుకోవచ్చు. 2% వంపు ఉన్న నేలల్లో ప్రతి 50 మీటర్ల ఎడమతో 0.63 క్యూబిక్ మీటర్లు పరిమాణంలో కాంటూరు గట్లను వేసుకోవాలి. వర్షపాతం 750 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ అన్ని ప్రాంతాల్లో మరియు వంపు 6% కంటే పైన ఉన్నప్పుడు గ్రేడెడ్ గట్లు వేసుకోవాలి. కొన్ని ఎర్ర నేలల్లో నేలపై పొర పెచ్చులుగా ఏర్పడే సందర్భంలో ఎకరానికి 16 టన్నుల ఇసుకను వేసి కలి దున్నినట్లయితే పై పొర పెచ్చులుగా ఏర్పడే సామర్థ్యం తగ్గుతుంది, నీరు ఇంకే గుణం పెరుగుతుంది, మంచి మొలక శాతము, మొక్కల సంఖ్య బాగా ఉంటుంది. చెరువు మన్ను ఎకరానికి 40 టన్నులు అనగా 20 ట్రక్కులు వేసినట్లయితే నీటిని పట్టి ఉంచే లక్షణం మెరుగవుతుంది. నేల భౌతిక లక్షణాలు కొంత ఇనబడింపజేయటమే కాక నత్రజని, భాస్వరం, పొటాషులు కొంతమేరకు అందజేయబడతాయి. సేంద్రియ ఎరువులు వాడినట్లయితే కూడా నీటిని పట్టి ఉంచే గుణం, నేల భౌతిక రసాయన స్వభావం పెరుగుతుంది. జొన్న, వేరుశెనగ పంటలో అంతర పంటగా కందిని వేసేటప్పుడు కంది పంటలో వరద నీటిని అరికట్టే పంటలైన ఉలవ, అలసంద కలిపి విత్తితే నీటి ఉధృతి అరికట్టబడి అధిక నిఖర ఆదాయం పొందవచ్చు. ఇక నల్లరేగడి నేలల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నల్లరేగడి నేలలో నీటిని పట్టి ఉంచే గుణం అధికము. నేలలో పగులు ఏర్పడటం, నీరు త్వరగా ఇంకిపోవడం జరగదు. కాబట్టి ఎక్కువ మొత్తంలో నీరు మట్టి కొట్టుకుపోతుంది. మురుగునీరు బయటకు పోకపోవడం అనేది ప్రధాన సమస్య. ఈ నేలలో అధిక దిగుబడి సాధించడానికి నేల సంరక్షణ, దున్నడంలో ఆధునిక సాగు పద్ధతులు పాటించాలి. ఇక నల్లరేగడి నేలలో నేల నీటి సంరక్షణ ఈ విధంగా చేసుకోవాలి. నల్లరేగడి నేలలో 0.8 క్యూబిక్ మీటర్లు గ్రేడెడ్ గట్లు వేయాలి. ఈ గట్లపైన 0.1 నుండి 0.25% వంపుతో నీరు పోవడానికి కాలువ ఏర్పాటు చేసి ఈ కాలువలను పెద్ద కాలువతో కలిపి నేల కోతకు గురి కాకుండా నీటిని బయటకు పంపి ఏర్పాటు చేయాలి. లోతైన నల్లరేగడి నేలలో 20 సెంటీమీటర్ ఎత్తుగల 3 మీటర్ల వెడల్పాటి బోదెలు, కాలువలు తయారు చేసుకుని విత్తనాన్ని బోదెలపై విత్తుకోవాలి. మురుగునీరు కాలువల ద్వారా బయటకు వెళ్తుంది. దీనివల్ల పంటల్లో మంచి దిగుబడులు పొందటానికి అవకాశం ఉంది. తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు, నీరు ఇంకడానికి, కుంభవృష్టి పడినప్పుడు నీరు బయటకు వెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుంది. పశువుల ఎరువులు ఎకరానికి 8 టన్నులు వేసినప్పుడు నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నీటి కుంటల ద్వారా వాననీటి సంరక్షణ, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పంట సమయంలో చాలా రోజుల వరకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం, తక్కువ సమయంలో అధిక వర్షపాతం, తుఫానులు సంభవించడం తరచుగా జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఎడతెరిపి లేకుండా వర్షం పడ్డప్పుడు వాననీరు వరద రూపంలో నష్టపోవడం జరుగుతుంది. అలా కాకుండా పంట పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుని వర్షాలు పడ్డప్పుడు నీటిని నిల్వ చేసుకుని వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు తుంపర్ల సేద్యం ద్వారా పంటలకు నీటిని అందించినప్పుడు అధిక దిగుబడులు పొందొచ్చు. నీటి కుంటలు నిర్మించే ప్రాంతాల్లో 750 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉంటే 500 క్యూబిక్ మీటర్లు లేదా అంతకంటే అధిక పరిమాణం గల నీటి కుంటలను నిర్మించాలి. 500 నుండి 700 మిల్లీమీటర్లు వర్షపాతం గల ప్రాంతాల్లో 250 నుండి 500 క్యూబిక్ మీటర్ల పరిమాణం గల నీటి కుంటలను నిర్మించాలి. నీటి కుంటల లోతు 2.5 నుండి 3.5 మీటర్ల కంటే ఎక్కువ ఉండరాదు. 2.5 ఎకరాల నీటి పరివాహక ప్రాంతానికి సాధారణంగా 250 క్యూబిక్ మీటర్ల నీటి కుంట అనువుగా ఉంటుంది. నీటి కుంట పరిమాణం అనేది నీటి పరివాహక ప్రాంతము, నేల వంపు, వర్షపాతం బట్టి మారుతూ ఉంటుంది. 12.5 ఎకరాల పరివాహక ప్రాంతం నుంచి సేకరించిన నీటి ద్వారా 5 ఎకరాలకు రక్షిత తడులుగా నీటిని మనం పొందవచ్చు. నీటి కుంటలు నిర్మించినప్పుడు ప్రక్కన అడుగున నీరు ఇంకిపోకుండా 500 మైక్రాన్ మందం గల నల్లని పాలిథీన్ షీటును లైనింగ్ వలె ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా కడప బండలు మరియు సిమెంటు, ఇంకా మన్ను 1:6 మిశ్రమాన్ని కూడా లైనింగ్గా వాడుకోవచ్చు. నీటి కుంటలను గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా తవ్వుతున్నారు. లైనింగ్ చేయడానికి మాత్రం ప్రతి చదరపు మీటర్కు 125 రూపాయల ఖర్చుతో

0: రైతులు చేసుకోవాలి. పంట కీలక దశలో నీటి కుంటల ద్వారా అధిక దిగుబడి, నీటి వినియోగ సామర్థ్యం పెంపు, ఋతుపవనాలు ఆలస్యమయ్యే పక్షంలో నీటి కుంటల ద్వారా అందించే నీరు, పొడి దుక్కిలో విత్తిన పంటలు సకాలంలో మొలకెత్తడానికి, మొక్కల సంఖ్య సరిగా ఉండటానికి అధిక దిగుబడి తోడ్పడుతుంది. ఎర్ర నేలలో 10 రోజుల పైబడి, నల్ల నేలలో 15 నుండి 20 రోజుల పైబడి వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు నీటి కుంటలో నీటిని సూక్ష్మ నీటి పారుదల పద్ధతుల ద్వారా రక్షక తడులు అందించినప్పుడు వర్షాధార పంటల్లో 30 నుండి 50% అధిక దిగుబడులు సాధించవచ్చు. సాగునీటి వినియోగం సామర్థ్యం ఈ విధంగా పెంచవచ్చు. వర్షాకాలంలో వర్షాలు సరైన సమయంలో పడి వర్షాభావ పరిస్థితులు లేకపోతే నీటి కుంటలను చేపల పెంపకంకు, వరి పండించుటకు, పండ్ల తోటలకు నీరు అందించడానికి వినియోగించవచ్చు. ఆ నీటిని యాసంగిలో స్వల్పకాలిక కూరగాయలు పండించడానికి కూడా వాడుకోవచ్చు. సంవత్సరమంతా నీటి కుంటలో నీటి లభ్యత ఉంటే నీటి కుంట గట్ల వెంబడి కూరగాయలు పండించుటకు, పశుగ్రాసాలు పెంచుటకు, పశువులకు నీరు వినియోగించుకోవచ్చు. ఈ విధంగా వర్షాధార పంటల్లో నీటి సంరక్షణ చర్యలు చేపడితే చక్కటి పంటలు, అధిక రాబడులు పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. చక్కటి పంటలు చక్కటి ఆదాయాన్ని పొందగలరని రైతులందరినీ ఆశిస్తున్నాము.
1: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368355 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:00.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ప్రసార వివరాలు 103.8 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈరోజు మరియు రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వివిధ పంటల్లో రైతులు తీసుకోవాల్సిన చర్యల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు అధిపతి

0: సేద్య అధ్యాపకులు, శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందూరెడ్డి గారు అందించే వివరాలు వింటారు. ఏడంట్ల 40 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తా ప్రసారం, 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు. 10 గంటలకు అలనాటి గీతాలు, మధుర గీతాలు వింటారు. 11 గంటలకు హిందీలో వార్తా ప్రసారం, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6 గంటలకు హిందీలో వార్తా ప్రసారం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:40 సూక్తి సులను వినిపిస్తారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7 గంటలకు ప్రసార వివరాలు. 7:05 తెలుగు జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమ ప్రసారం అవుతుంది ప్రబోధ గీతంతో. 7:30 ప్రిడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో నల్ల వేల వైద్య నిపుణులు డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 7:50 ప్రిడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు అందించే సలహాలు సూచనలు వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మనయాలయాలు కార్యక్రమంలో ఈ వారం నందిపేట మండలం ఉమ్మడ గ్రామ శివారులోని శ్రీ ఉమామహేశ్వర ఆలయ విశేషాలు వింటారు. 10 గంటలకు హృదయరాగాలు, 9 గంటలకు హృదయరాగాలు, 10 గంటలకు విద్భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథంతో పాటు పీఎం కిసాన్ పథకం కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కిలోల విభాగంలో ఫైనల్స్లోకి ప్రవేశించారు. గుజరాత్, మధ్య మహారాష్టలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 5,070 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకానికి ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యంతో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కలిగి ఉండేలా 5,000 మెగావాట్ల సామర్థ్యమున్న నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్దికి సంబంధించినది ఈ పథకమని చెప్పారు. దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాలువలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పథకం 5 ఏళ్లపాటు అమలులో ఉంటుందని చెప్పారు.
2: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है. वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में.
1: 84,000 కోట్ల రూపాయల ఆమోదిత వ్యయంతో జాతీయ సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్ కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తారని వైష్ణవ్ తెలిపారు. అలాగే పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఈ 5 ఏళ్ల కాలానికి గాను ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. రైతుల శ్రేయస్సే దేశ శ్రేయస్సుకు పునాది అనే ప్రభుత్వ నిబద్దతను ఈ ఆమోదం పునరుద్ఘాటిస్తుందని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 23 విడతల ద్వారా 4.47 లక్షల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసినట్టు వైష్ణవ్ తెలిపారు. పీఎం కిసాన్ పథకం కింద అందుతున్న ఈ సహాయం రైతులు విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల, వ్యవసాయ యంత్రాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం సకాలంలో పెట్టుబడులు పెట్టుకోవడానికి దోహదపడిందని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు లోక్సభలో చెప్పారు. ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల పరిరక్షణ దళాలకు భారత్ విశేష సహకారం అందిస్తోందని, ఇప్పటి వరకు 50కి పైగా మిషన్లలో దాదాపు 3 లక్షల మంది భారతీయ శాంతి భద్రతల సిబ్బంది సేవలందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం 9 క్రియాశీల మిషన్లలో 9200 మంది భారత జవాన్లు పనిచేస్తున్నారని అన్నారు. భారత్ ఇప్పటి వరకు 8 సార్లు యుఎన్ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పనిచేసిందని, 2028-29 కాలానికి గాను తదుపరి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. ఉక్రెయిన్ పశ్చిమాసియా సంక్షోభాల పరిష్కారానికి చర్చలు దౌత్యమే సరైన మార్గాలని స్పష్టం చేస్తూ ఆయన, ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని పేర్కొన్నారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వశాఖ, ఇండియా ఏఐ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. సాంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్య పెంపుదల ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి ఉద్భవిస్తున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ఆయుష్ మంత్రిత్వశాఖ తెలిపింది. పరిశోధనలు, మూలిక మొక్కలు, ఔషధ పాలనతో సహా కీలకమైన ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుందని, అలాగే సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు సిద్దంగా ఉన్న ఆయుష్ ఆవరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 5,600 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ది చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహించడానికి రూపకల్పన చేయబడింది. ఈ విమానాశ్రయం ఈ ప్రాంతంలో విమాన కనెక్టివిటీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని కర్ణాటకలో అనేక అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అభ్యంతరకరమైన మార్ఫింగ్ చేసిన కంటెంట్ను వైరల్ చేసినందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, మెటా ఇండియా అధికారులు పలు సామాజిక మాధ్యమ ఖాతాదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైందని, ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోందని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. ఈ విషయమై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆకాశవాణితో మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ డిమాండ్ చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట దూషణలు, వ్యక్తిత్వ హననాన్ని సమర్థించలేమన్నారు. చట్టానికి వ్యక్తులు, రాజకీయ పార్టీలు, డిజిటల్ వేదికలు ఎవరూ కూడా అతీతులు కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కేజీల విభాగంలో ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జాంబియాకు చెందిన కేథరిన్ మ్యాపేపై 5-0 పాయింట్ల తేడాతో ప్రీతి ఘన విజయం సాధించారు. రేపు జరగబోయే ఫైనల్లో ఆమె కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాటోతో తలపడతారు. 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశం ఇప్పటివరకు 3 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలు గెలుచుకుంది. గుజరాత్, మధ్య మహారాష్ట్రల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, కర్ణాటక, కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో రాబోయే 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతం, పంజాబ్, కొంకణ్, గోవా, ఒడిశా, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, లక్షద్వీప్, తెలంగాణ, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య భారతదేశం, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథంతో పాటు పీఎం కిసాన్ పథకం కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కిలోల విభాగంలో ఫైనల్స్లోకి ప్రవేశించారు. గుజరాత్, మధ్య మహారాష్ట్రల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వివిధ పంటల్లో రైతులు తీసుకోవాల్సిన చర్యల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు అధిపతి సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందుధర్ రెడ్డి గారు అందించిన వివరాలు.
1: నమస్కారం. ముందుగా ఋతుపవనాలు అంటే ఏంటి? మనము మాన్సూన్స్ అని, ఋతుపవనాలు అని పిలుచుకుంటాం. ఋతుపవనాలు అనగా ఋతువులను బట్టి మారే గాలులు. భారతదేశ వ్యవసాయం ప్రధానంగా ఈ ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. మన దేశంలోని వర్షాలు సాధారణంగా 2 రకాల ఋతుపవనాలుగా ఉంటాయి. మొదటిది నైరుతి ఋతుపవనాలు, అంటే ఇది జూన్ నుండి సెప్టెంబర్ వరకు మనకు నైరుతి దశ నుండి వీచే గాలులు. ఈ గాలుల ద్వారా వచ్చే వర్షపాతం మనకు దేశమంతటా కలిపి సుమారుగా 75% వరకు కూడా జూన్ నుండి సెప్టెంబర్ వరకు మనకు వర్షాలు అందిస్తాయి. ఇది వ్యవసాయానికి చాలా ముఖ్యమైనటువంటి నైరుతి ఋతుపవనాలు. ఇకపోతే రెండవది ఈశాన్య ఋతుపవనాలు. ఇది అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ నెలలు ఈ గాలులు ఈశాన్య దిశ నుండి మనకు వీస్తాయి. ముఖ్యంగా ఈ పవనాల ద్వారా వచ్చే వర్షాలు తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి ప్రాంతాలకు ప్రధానంగా ఈ ప్రాంతంలో మనం వర్షాలు గమనించుకోవచ్చు. అయితే ఈ నైరుతి ఋతుపవనాలు ఎలా ఏర్పడతాయి? వేసవికాలంలో భారతదేశ భూభాగం అంతా కూడా వేడెక్కుతుంది. సముద్రం ప్రాంతంలో మాత్రం భూమితో పోలిస్తే నెమ్మదిగా వేడెక్కుతుంది. దీనివల్ల భూమిపై అధిక వేడి వల్ల అల్పపీడనం ఏర్పడుతుంది, సముద్రంపై అధిక పీడనం ఉంటుంది. అధిక పీడనం ఉన్న ప్రాంతం నుండి అల్పపీడనం ఉన్న ప్రాంతానికి గాలి వీస్తుంది. ఈ విధంగా అరేబియా సముద్రము, బంగాళాఖాతం మీదుగా తేమ ఉన్నటువంటి గాలులు భారతదేశ భూభాగంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రవేశించినటువంటి తేమతో కూడిన గాలులు పర్వతాలను ఢీకొనగానే పైకి ఎగసి చల్లబడి మేఘాలుగా మారి వర్షంగా కురుస్తాయి. ఈ విధంగా భారతదేశంలోని ఋతుపవనాలు మనకు భూభాగంలోని వర్షాలుగా కురుస్తాయి. ఇక ఎల్నినో అనే విషయానికి వస్తే, మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు వర్షాలు సకాలంలో పడతాయా, ఎంత పడతాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ వర్షాలను ప్రభావం చేసే ప్రధానమైనటువంటి సహజ వాతావరణ ప్రక్రియల్లో ఎల్నినో కూడా ఒకటి. ఎల్నినో అనేది ప్రతి సంవత్సరం వచ్చే ప్రక్రియ కాదు. సాధారణంగా 3 నుండి 5 సంవత్సరాలకు ఒకసారి మనకు ఎల్నినో అనే ప్రక్రియ ఏర్పడుతుంది. అయితే ఈ ఎల్నినో ఎలా ఏర్పడుతుంది? సాధారణంగా చూసుకుంటే భూమధ్యరేఖకు సమీపంలో ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు నుండి పడమర వైపు గాలులు వీస్తుంటాయి. వీటిని ట్రేడ్ విండ్స్, వ్యాపార పవనాలు అని కూడా మనం అంటాం. వీటి వల్ల సాధారణంగా తూర్పు నుండి పడమర వైపు వీస్తున్నటువంటి గాలులు మనకు ఇండోనేషియా వైపుగా, ఆస్ట్రేలియా వైపుగా సముద్ర గాలులను, సముద్రంలోని వేడినీటిని నెట్టేస్తాయి. ఈ సముద్రంలోని వేడినీరు ఇండోనేషియా, ఆస్ట్రేలియా ప్రాంతంలోకి వచ్చి పెద్ద పెద్ద మేఘాలుగా ఏర్పడి అక్కడి నుండి అవి భారీ వర్షాలుగా కురిసే అవకాశం ఉంది. ఇక ఆ ప్రాంతం నుండి మన హిందూ మహాసముద్రంలోకి కూడా అవి వెళ్ళి మనకు ప్రపంచమంతటా మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇక ఎల్నినో సమయంలో ఏం జరుగుతుందంటే, ఈ తూర్పు నుండి పడమర వైపు వీచే గాలులు బలహీనపడతాయి. వీటి వల్ల ఇండోనేషియా వైపు వెళ్ళకుండగా పడమర నుండి తూర్పు పసిఫిక్ ప్రాంతంలోనే, అంటే వేడినీరు తూర్పు పసిఫిక్ ప్రాంతంలోనే నిలిచిపోతుంది. దీనివల్ల మనకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో తయారవ్వాల్సిన మేఘాలు, పడాల్సిన వర్షాలు తగ్గుతాయి. అంతేకాకుండా మధ్య పసిఫిక్ ప్రాంతాల్లో, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో అధికంగా భారీ వర్షాలు పడే ఆస్కారం ఉంటుంది. ఇటువంటి ప్రక్రియనే మనము ఎల్నినో అని పిలుచుకోవచ్చు. ఈ ఎల్నినో వల్ల ప్రపంచమంతటా కూడా మనకు వర్షాలు తగ్గే ఆస్కారం ఉంటుంది. ఇక భారతదేశానికి వచ్చే నైరుతి ఋతుపవనాలు హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం నుండి తేమను తీసుకొస్తాయి. ఎల్నినో సమయంలో ప్రపంచంలోని మొత్తం గాలుల వ్యవస్థల్లో మార్పు రావడం వల్ల భారతదేశంపైకి తేమతో కూడిన గాలుల ప్రభావం కూడా తగ్గవచ్చు. దీనివల్ల నైరుతి ఋతుపవనాలు బలహీనపడతాయి అన్నమాట. సాధారణంగా ఇటువంటి ప్రక్రియ వల్ల మనకు వర్షపాతం కూడా తగ్గే ఆస్కారం ఉంది. కొన్ని ప్రాంతాల్లో దీర్ఘకాలం కూడా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్నమాట. ఈ విధంగా ఎల్నినో ప్రభావం భారతదేశంపై పడే ఆస్కారం ఉంది. అయితే ఎల్నినో ఉన్న ప్రతి సంవత్సరం కూడా కరువు వస్తుందని చెప్పడం సరైంది కాదు. ఎందుకంటే ఇతర వాతావరణ వ్యవస్థలు కూడా ఈ వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి. అందులో ముఖ్యంగా బంగాళాఖాతం నుండి వచ్చే తేమగాలులు, అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ఋతుపవనాల ద్రోణి మరియు ఇండియన్ ఓషియన్ డైపోల్ అనే ప్రక్రియ, ఇవన్నీ కూడా మనకు వర్షపాతంపై ప్రభావం చూపే ఆస్కారం ఉంది. అందుకే కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురవడం, మరికొన్ని రోజుల పూర్తిగా వర్షాలు సహజంగా లేకపోవడం అనేది ఈ ఎల్నినో ప్రక్రియలో భాగంగా మనం గమనించవచ్చు. ఇటువంటి ఎల్నినో తరుణంలో మరి భారీ వర్షాలు ప్రస్తుతం ఎందుకు కురుస్తున్నాయనే సందేహం కూడా రైతుల్లో రావచ్చు. అయితే ఎల్నినో వలన సాధారణంగా సీజన్ మొత్తంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఒకటి లేదా రెండు రోజుల్లో కురిసే భారీ వర్షాల కారణం మాత్రం అల్పపీడనం, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, ఋతుపవనాల ద్రోణి వంటి ప్రక్రియ. అంటే ఎల్నినో అనేది సీజన్ మొత్తం ధోరణిని కూడా ప్రభావితం చేస్తుంది. రోజువారి వర్షాలను మాత్రం స్థానిక వాతావరణ వ్యవస్థలు నిర్ణయిస్తాయి. ఈ విధంగా మనకు ఎల్నినో, మన ఋతుపవనాలు మరియు అల్పపీడనాలు, బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలు ఇవన్నీ కూడా మనకు

0: మన భారతదేశంపై కురిసే వర్షాలను ప్రభావితం చేస్తాయి. మరి ఇటువంటి తరుణంలో మనకు గత 2 రోజులుగా తెలంగాణలో కురుస్తున్నటువంటి, ముఖ్యంగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల సమయంలో మనం ప్రధాన పంటలైనటువంటి వరి, మొక్కజొన్న, కంది, సోయా, ప్రత్తి ఈ ప్రధానమైనటువంటి 5 పంటలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుతున్నాం. భారత వాతావరణ శాఖ వారి సమాచారం ప్రకారం జూలై 30-31 తారీఖుల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా పొలంలో అసాధారణ చర్యలు అన్ని పొలాలకు సంబంధించి మాట్లాడుకుంటే, పొలాల్లో ఎట్టి పరిస్థితుల్లోని నీరు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా వెంటనే బయటికి వెళ్లేలా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. నీరు తగ్గిన తర్వాత మాత్రమే ఎరువులు వేసుకోవాలి. పంటలు పూర్తిగా కోలుకున్న తర్వాత, వర్షాలు తగ్గిన తర్వాత మాత్రమే పిచికారీలు చేపట్టాలి. ఈ వర్షాల సమయంలో పొలాలను పరిశీలించి తెగుళ్ళు, పురుగులు ఉన్నాయా లేదా అనేది గమనించుకోవాలి. ఇక అవసరమైతే సిఫార్సు చేయబడిన మందులను మాత్రమే వాడుకోవాలి. ప్రధానంగా వరి పంట విషయానికి వస్తే, మనం వరిలో ప్రస్తుతం యూరియాలు, ఎటువంటి ఎరువులు కూడా వేసుకోకుండా వర్షాలు తగ్గిన తర్వాత నీరు కొంచెం తగ్గించి ఆ తర్వాత మాత్రమే ఈ యూరియాలు, మనము ఏదైతే పైపాటుగా వేసే ఎరువులు వేసుకోవాలి. ఇక కొన్ని ప్రాంతాల్లో ఆకులు పసుపు రంగులోకి మారితే 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవచ్చు. ఈ సమయంలో కాండం తొలుచు పురుగు ఉధృతి మనకు పెరిగే అవకాశం ఉంది. వాటి నివారణకు క్లోరాంట్రినిలీప్రోల్ గుళికల మందును 4 కేజీలు ఎకరానికి వేసుకుంటే సరిపోతుంది. ఇక మొక్కజొన్న పంటల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి చూసుకుంటే, మొక్కజొన్న పంటలో నీరు నిల్వ ఉండడం పంటకు ప్రమాదకరం. 24 నుండి 48 గంటల కంటే ఎక్కువసేపు నీరు నిల్వ ఉంటే దిగుబడి తీవ్రంగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే నీరు నిల్వ ఉండకుండా బయటకు వెళ్ళేటట్టుగా కాలువలు చేసుకోవాలి. నీరు తగ్గిన తర్వాత యూరియా పైపాటుగా వేసుకోవాలి. మొక్కలు పసుపు రంగులోకి మారితే 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఇక ప్రధానంగా మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు ఎకరానికి సుడులలో పడేటట్టుగా ఈ మందు పిచికారీ చేసుకోవాలి. ఇంకా సోయాబీన్ పంట విషయానికి వస్తే, సోయాబీన్ పంట నీటి నిల్వను అస్సలు తట్టుకోలేదు. వెంటనే నీటిని తీసివేయాలి. ఆకులు పసుపు రంగులోకి మారితే సూక్ష్మ పోషకాలు మరియు 2% యూరియా ద్రావణాన్ని కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రధానంగా ఇటువంటి మేఘావృతమై వరుసగా వర్షాలు కురిసినట్టయితే మనకు పొగాకు లద్దె పురుగు వచ్చే ఆస్కారం ఉంది. దాని నివారణకు క్లోరోపైరిఫాస్ మందును 500 ml ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇక ఆకుమచ్చ తెగులు వచ్చినట్టయితే కార్బెండజిమ్ మందును 200 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు సోయాబీన్ పంటల్లో పొగాకు లద్దె పురుగు మరియు ఆకుమచ్చ తెగులు నివారించుకోవచ్చు. ఇక కంది పంట విషయానికి వస్తే, కంది పంట కూడా ఆర్ద్రడి పంట కాబట్టి నీటి నిల్వను తట్టుకోలేదు. నీరు వెంటనే తీసేసి మొక్కలు బలహీనంగా ఉంటే 2% DAP ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ప్రస్తుతానికి అలా చేసుకున్నట్టయితే మనకు మొక్కలు బలంగా తయారయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత పైపాటుగా యూరియా వేసుకున్నా సరిపోతుంది. ఇక పత్తిలో ప్రధానంగా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత నీరు తగ్గిన తర్వాత మాత్రమే, తేమ తక్కువగా ఉన్నప్పుడు, సరిపడా ఉన్నప్పుడు మనకు ఎరువులు వేసుకోవాలి. పైపాటుగా వేసుకునే ఎరువులు ప్రధానంగా పత్తిలో రసం పీల్చే పురుగులు ఉండే ఆస్కారం ఉంది. ఈ వర్షాలకు దాదాపుగా 90% రసం పీల్చే పురుగులు కూడా వర్షాలకు తగ్గిపోతాయి. వర్షాలు తగ్గిన తర్వాత కూడా మనం రసం పీల్చే పురుగులు గమనించినట్టయితే ఫిప్రోనిల్ అనే మందును 400 ml ఎకరానికి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇక రైతులకు వీటన్నిటితో పాటు ముఖ్యమైన సూచనలు చేయదలుచుకున్నాను. వర్షం పడుతున్న సమయంలో పురుగు మందులు ఏవి కూడా మనం పిచికారీ చేయవద్దు. పొలాలు అంటే ఆరుతడి పంటల్లో పూర్తిగా ఎండక ముందు భారీ యంత్రాలు లేదా ట్రాక్టర్లు పొలంలోకి తీసుకెళ్లవద్దు. ఎరువులు నేలలోని సరైన తేమ ఉన్నప్పుడు మాత్రమే పైపాటుగా ఎరువులు వేసుకోవాలి. పంటలను ప్రతిరోజు కూడా మనము గమనించుకోవాలి. పురుగులు తెగుళ్ల కోసం ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం పురుగులకు తెగుళ్లకు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా ఉన్నాయా చూసి పరిశీలించుకోవాలి. ఇక రైతులకు ఎటువంటి సందేహాలు ఏమున్నా సరే వ్యవసాయ శాఖ అధికారులను లేదా సమీపంలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో అయినా సరే సంప్రదించవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని మెలకువలు అవన్నీ పాటించి అందరూ రైతులు అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ పంటలను ఎల్నినో ప్రభావం నుండి అధిక వర్షాల నుండి కాపాడుకొని అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వివిధ పంటల్లో రైతులు తీసుకోవాల్సిన చర్యల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు అధిపతి సేది విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందుధర్ రెడ్డి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 26 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 23 నుంచి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రత 29 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 84 నుంచి 87% మరియు మధ్యాహ్నం 61 నుంచి 71% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, వ్యవసాయ కళాశాలలో ప్రవేశం పొందడానికి విద్యార్థులకు సూచనల గురించి నిజామాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్ నవీన్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో నిజామాబాద్లోని డిచ్పల్లిలో ఉన్న వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్ నవీన్ కుమార్ గారు మనతో ఉన్నారు. మరి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం గత 28వ తేదీన విడుదల చేసిన బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ హార్టికల్చర్కి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. మరి విద్యార్థులు ప్రవేశం కోసం సంబంధించి నమోదు కార్యక్రమం, అదేవిధంగా అప్లై చేయాల్సిన సర్టిఫికెట్ల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నవీన్ గారు.
2: నమస్కారం.
1: మరి నవీన్ గారు, యూనివర్సిటీ విడుదల చేసిన నోటిఫికేషన్ గురించి విద్యార్థులు ఎలాంటి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారు?
2: శ్రోతలందరికీ నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశం కోరుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా కొన్ని నిబంధనలు, అలాగే మనం అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసే ముందు దాంతోపాటు జతపరచవలసినటువంటి సర్టిఫికేట్సు, వాటి వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం. గత 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి యొక్క వెబ్సైట్, మొట్టమొదటిగా మనం ఈ యొక్క వెబ్సైట్ అడ్రస్ను నోట్ చేసుకోవాల్సిందిగా శ్రోతల్ని కోరుతున్నాం. www.pjtau.edu.in. మరి ఒకసారి www.pjtau.edu.in. ఈ యొక్క వెబ్సైట్ని సందర్శించినట్టయితే ఆ వెబ్సైట్లో ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశం కోరుతున్నటువంటి విద్యార్థులు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సినటువంటి విధి విధానాలు, ఆ అప్లికేషన్తో పాటు జతపరచవలసినటువంటి సర్టిఫికెట్సు, చెల్లించవలసినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు, రిజర్వేషన్ కోటాకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత దానిని ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి జతపరిచినటువంటి సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా, తిరిగి కౌన్సిలింగ్ డేట్స్ని అనౌన్స్ చేసినప్పుడు ఆ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు మనం డౌన్లోడ్ చేసి మన దగ్గర ఉంచుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్తో పాటు కౌన్సిలింగ్కి సూచించిన విధంగా అటెండ్ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా యూనివర్సిటీ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రే

0: ఈ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోవాల్సింది ఇప్పుడు జూలై 29వ తేదీ సాయంకాలం 5 వరకు ఇవ్వడం జరిగింది.
1: అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ గడువు తేదీని వచ్చే నెల 6 వరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పొడిగించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని 13వ తేదీలోపు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను రిజిస్ట్రేషన్ మరియు సబ్మిషన్ చేయవలసిందిగా విద్యార్థులకు శ్రోతలకు తెలియజేస్తున్నాం.
2: మరి నవీన్ గారు, మీరు తెలియజేసిన వివరాలు ఏవైతే మరి ఆన్లైన్ ప్రక్రియకు సంబంధించి ఉందో, మరి అదేవిధంగా మరి విద్యార్థులు అప్లై చేసుకునేటప్పుడు ఎట్లాంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది, మరి జతపరచాల్సిన సర్టిఫికేట్ గురించి కొన్ని వివరాలు తెలియజేయండి.
0: అయితే అప్లికెంట్ ఎవరైనప్పటికీ వారు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయగానే విద్యార్థులది కావచ్చు, లేదంటే వారి యొక్క పేరెంట్స్ కానీ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఓటీపీ ఒక ప్రాసెస్లో వెళ్తూ ఉన్నప్పుడు, ఓటీపీస్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా సమాధానం ఇస్తూ ఆ అప్లికేషన్ ప్రాసెస్ను ఫిలప్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సింది ఉంటుంది. అయితే ఇక్కడ చాలా స్పెసిఫిక్గా మనకు కొన్ని డాక్యుమెంట్స్ని సర్టిఫికేట్స్ని ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో చాలా సులభతరంలో జత చేయాల్సిందిగా కూడా ప్రతి చోట అడుగుతారు. మీరు అడిగినట్టుగా అప్లికేషన్తో పాటు జత చేయాల్సినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అలాగే పాస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ది, అలాగే తెలంగాణ ఎప్సెట్ 2026 గాను కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి ర్యాంక్ కార్డ్ ఇన్ అగ్రికల్చర్ స్ట్రీమ్. ఈ ఎప్సెట్ అనేటువంటిది ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాస్యూటికల్ 3 సంబంధిత రంగాలకు సంబంధించి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో అగ్రికల్చర్ స్ట్రీమ్లో విద్యార్థులకు వచ్చినటువంటి ర్యాంక్ కార్డు, అలాగే స్టడీ సర్టిఫికెట్టు 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్టు లాస్ట్ ఎక్కడైతే చదివారో వాటిని, అలాగే తెలంగాణ రెసిడెన్స్ సర్టిఫికెట్టు, అలాగే ఒకవేళ విద్యార్థులు కనుక ఎస్సీ ఎస్టీ కేటగిరీలో కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్లో కానీ ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్స్, సంబంధిత అధికారుల ద్వారా ధృవీకరించినటువంటి ధృవపత్రాలను జత చేయాల్సింది ఉంటుంది. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్స్ కూడా 2026-27 సంవత్సరానికి ధృవీకరించాల్సినటువంటి అథారిటీ నుంచి తీసుకుని, అలాగే నాన్ మున్సిపల్ ఏరియాలో స్టడీ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. అలాగే అగ్రికల్చరల్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికెట్, ఎవరికైతే అర్హులైనటువంటి వారు ఉంటారో వారు కూడా అవి తీసుకోవాల్సింది ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్స్, సర్టిఫికేట్ క్లెయిమింగ్ ఫర్ అగ్రికల్చర్ లేబర్ కోటా, ఈ అగ్రికల్చర్ లేబర్ కోటాలో కూడా ప్రవేశాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ సంవత్సరానికి కానీ ఆ అగ్రికల్చర్ లేబర్ కోటాలో కూడా సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే కాంపిటెంట్ అథారిటీ నుంచి వాటిని కూడా తీసుకుని జతపరచాల్సింది ఉంటుంది. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్, అర్హులైనటువంటి వారు ఆర్మ్డ్ పర్సన్స్ కానీ, డిఫెన్స్ పర్సన్స్ కానీ, ఎన్సీసీ సర్టిఫికెట్స్ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులు అర్హత కలిగినటువంటి వారు కాంపిటెంట్ అథారిటీ నుంచి సర్టిఫికేట్ తీసుకుని వాటిని ఎక్కడెక్కడైతే మనం అప్లికేషన్లో జతపరచాల్సింది ఉంటుందో అక్కడ తగు విధంగా జతపరిచినట్టయితే మన అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది పూర్తవుతుంది. ఈ అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత అదే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మన దగ్గర ఉంచుకున్నట్టయితే ఆ అప్లికేషన్ నంబర్ను జాగ్రత్తగా పదిలపరుచుకొని రానున్నటువంటి కౌన్సిలింగ్ డేట్స్లో మా యూనివర్సిటీ వెబ్సైట్ ఏదైతే మొదట తెలియజేసింది ఉందో దాంట్లో ఫాలో అవుతూ ఉన్నట్టయితే రానున్నటువంటి కౌన్సిలింగ్ తేదీలను కూడా ప్రకటించగానే ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు కౌన్సిలింగ్కు పిలుస్తారో కేటగిరీ వైజు ఆ రోజు యూనివర్సిటీ నిర్దేశించినటువంటి ప్రకారం విద్యార్థులకు ప్రవేశం కల్పించడం జరుగుతుంది. ఇవి చాలా క్లుప్తంగా మనము గమనించాల్సినటువంటి అంశాలు. ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటంటే ఈ అప్లికేషన్ను ఏ విధంగాను కూడా విద్యార్థులు ఫిజికల్గా యూనివర్సిటీకి పంపించడం కానీ, లేదంటే మనం వెళ్ళి సబ్మిట్ చేయడం కానీ చేయకూడదు. ఆన్లైన్లోనే అప్లికేషన్ను సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని కౌన్సిలింగ్లో తిరిగి చూపించాల్సిందిగా ఉంటుంది కాబట్టి ఆ క్రమంలో దగ్గర ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరైనా పర్పస్ఫుల్గా కానీ లేదంటే అన్ఇంటెన్షనల్గా కానీ తప్పుడు సమాచారంతో కనుక అప్లికేషన్ను ఫిలప్ చేసినట్టయితే ఆ అప్లికేషన్ను తిరస్కరించడానికి అవకాశం ఉంటుంది. అయితే చివరిగా మరి ఒకసారి శ్రోతలందరికీ విద్యార్థులందరికీ ముఖ్య గమనిక ఏంటంటే, మా యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి యొక్క వెబ్సైట్ అడ్రస్ మరి ఒకసారి

0: నేను మీకు తెలియజేస్తున్నాను. www.pjtau.edu.in. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి పూర్తి వివరాలని, సంబంధించిన అప్లికేషన్ను ఫిలప్ చేయడానికన్నా మునిపే దానికి సంబంధించిన నిబంధనలు ఏంటి, చెల్లించవలసినటువంటి ఫీజు వివరాలు ఏంటి, అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి, ఈ వివరాలన్నింటినీ ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా చదివిన తర్వాత మీరు ఫిలప్ చేస్తే ఏ రకమైనటువంటి తప్పులు జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏ రకమైన సమాచారమైన అప్లికేషన్ ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత కూడా మా యొక్క యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారానే మీకు ప్రతి సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి యూనివర్సిటీ వెబ్సైట్ను ఫాలో అవుతూ ఉంటే కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఉంటాయి. కౌన్సిలింగ్ డేట్స్ను అనౌన్స్ చేసిన తర్వాత దానికి అనుగుణంగా మీ యొక్క ప్రవేశాలకు సమయం అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థిని, విద్యార్థులందరూ కూడా మా యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినటువంటి నిబంధనల ప్రకారం అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.
1: మరి నవీన్ గారు, మీరిచ్చిన సమాచారం మేరకు మరి విద్యార్థులందరూ ఈ విషయాన్ని గమనించి యూనివర్సిటీ ఇచ్చిన నిబంధనల ప్రకారంగా అప్లికేషన్ చేసుకొని సరైన సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి ఏ తప్పులు లేకుండా అప్లికేషన్ చేయాలని కోరుకుందామండి. ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.
1: ఇంతవరకు మీరు వ్యవసాయ కళాశాలలో ప్రవేశం పొందడానికి విద్యార్థులకు సూచనల గురించి నిజామాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్ నవీన్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు.
2: పరులపై మనిషించకు, పతిని దూషరించకు, పరులపై మనిషించకు, పతిని దూషించకు, పరులపై మనిషించకు,

0: మీరు విన్న ఆ పాటతో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45. ప్రకటించిన కార్యక్రమం వికసిత్ భారత్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: అనే పథకం గురించి బడిగ చెన్నయ్య గారి ప్రసంగం వింటారు.
1: బేటీ బచావో బేటీ పడావో ఈ ప్రోగ్రాంని భారత ప్రభుత్వము జనవరి 22, 2015 మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పానీపట్ హర్యానాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో చైల్డ్ సెక్స్ రేషియో చాలా తగ్గిపోతుంది కాబట్టి ఈ చైల్డ్ సెక్స్ రేషియోని గణనీయంగా పెంచేటట్లుగా మరియు అదేవిధంగా అమ్మాయిల యొక్క చదువులలోనూ వారికి ఉండేటటువంటి వెల్ఫేర్లో బాగా వృద్ధిలోకి తీసుకొచ్చేటట్లుగా చేయటం కోసము మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, చైల్డ్ సెలెక్టివ్ అబార్షన్స్ని ఆ ప్రాక్టీసెస్ని తగ్గించటము, దీని ద్వారా ఫీమేల్ ఫీటిసైడ్ అంటే భ్రూణ హత్యల్ని తగ్గించడము నిరోధించడం అనేది మొట్టమొదటి లక్ష్యము. అదేవిధంగా అమ్మాయిలు వారి యొక్క సర్వైవల్ రైట్స్ మరియు వారు ఎదుర్కొనేటటువంటి అనేక ప్రొటెక్షన్ ఇష్యూస్ని అడ్రస్ చేసేటట్లుగా, మరి ముఖ్యంగా జెండర్ బేస్డ్ వైలెన్స్ని అమ్మాయిలపైన జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి సంరక్షణ పరమైనటువంటి సమస్యల్ని అధిగమించేటట్లుగా చేయటము ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము. మూడోది వచ్చేటప్పటికి అమ్మాయిల్ని చదువులు కంటిన్యూ అయ్యేటట్లుగా మరియు వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళపైన నిలబడేటట్లుగా చేయటం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే దీనిలో కూడా అమ్మాయిల యొక్క చదువు అంటే అమ్మాయిలు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు వారు ఎన్రోల్ అయ్యేటట్లుగా చేయాలి, మరియు 12వ తరగతి వరకు ఏ రకమైనటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా దీనిలో కొనసాగించేటట్లుగా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క మూడో ఉద్దేశం. దీనికి సంబంధించి ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయడానికి అవలంబించినటువంటి విధానాలు కానీ చూడగలిగితే, మొట్టమొదటిగా మల్టీ సెక్టరల్ అప్రోచ్ని అవలంబించడం జరిగింది. దీనిలో భాగంగా డబ్ల్యూసీడీ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, అదేవిధంగా హెచ్ఆర్డీ డిపార్ట్మెంటు నేషనల్ స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వచ్చేటప్పటికీ అన్ని శాఖలు సమన్వయంగా కలిసి పనిచేస్తూ అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫీటిసైడ్, ఇన్ఫాంటిసైడ్ మరియు చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి అంశాలని సమర్థంగా ఎదుర్కొనేటట్లుగా ఈ శాఖల మధ్య సమన్వయం జరిగేటట్లుగా ఈ కార్యక్రమంలో ఒక ప్రధానమైనటువంటి ఫీచర్గా ఉంచడం జరుగుతుంది. రెండో దాని ప్రకారంగా భారత ప్రభుత్వము ఎక్కడైతే అమ్మాయిలకు సంబంధించినటువంటి ఇన్ఫాంటిసైడ్ ఇష్యూ ఎక్కువ ఉండేటటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలని గుర్తించి అక్కడ

దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని జరిగేటట్లుగా ముందుకు తీసుకెళ్లేటట్లుగా చేయటం జరుగుతుంది. ముందుగా ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక 100 జిల్లాలని గుర్తించడం జరిగింది. ఎక్కడైతే చైల్డ్ సెక్స్ రేషియో తక్కువగా ఉందో వాటిపైన ఈ క్యాంపెయిన్ అంతా కూడా జరిగేటట్లుగా చూడటం జరుగుతుంది. మూడో ప్రధానమైనటువంటి విధానం అవలంబించింది ఏంటంటే, అన్ని శాఖలకు సంబంధించి కమ్యూనిటీస్ తోటి, తల్లిదండ్రులతోటి, సమాజంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి వ్యక్తులతోటి, వీళ్ళందరిలో కూడా వారి ఆలోచన దృక్పథంలో మార్పు తీసుకుని వచ్చేటట్లుగా, అమ్మాయిలకు చదువుకు సంబంధించి, అమ్మాయిలకు ఉండేటటువంటి రక్షణపరమైనటువంటి అంశాలపైన వారి యొక్క ఆలోచన దృక్పథం చాలా పాజిటివ్ గా తీసుకొచ్చేటట్లుగా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క మరొక ఇంపార్టెంట్ ఫీచర్. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే ఈ 100 జిల్లాలు ఉన్నాయో, ఈ 100 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందచేస్తూ ఆ కుటుంబానికి ఆర్థిక పరమైనటువంటి అంశాలను కూడా, ఈ సదుపాయాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా అందచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది ఈ కార్యక్రమంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. దీనిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, తర్వాత కుల పెద్దలు, మత పెద్దలు, లోకల్ గా పనిచేసేటటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, మీడియా, ఇవన్నీ కూడా జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తూ, అమ్మాయిల యొక్క చదువుని ప్రమోట్ చేస్తూ తీసుకెళ్లేటట్లుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ 2015 జనవరి 22 దగ్గర నుంచి ఈ సంవత్సరం వరకు మనం చూసుకున్నటువంటి అభివృద్ధిగా చూడగలిగితే, చైల్డ్ సెక్స్ రేషియో చాలా ఇంప్రూవ్ అయింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో చైల్డ్ సెక్స్ రేషియో 2015 నుంచి ఇప్పటికి చూడగలిగితే చాలా ఇంప్రూవ్ అయితే జరగడం జరిగింది. అదేవిధంగా అవేర్నెస్ కార్యక్రమాలు, ఈ రోజు బేటీ బచావో బేటీ పడావో అనేది కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలా మందికి ఈ కార్యక్రమం యొక్క అంశాలు, వాటి యొక్క ఉద్దేశాలు ఈ స్కూళ్ళ ద్వారా, కమ్యూనిటీలో జరిగేటటువంటి రకరకాల కార్యక్రమాల ద్వారా అందరికి తెలియచేయటం అనేది జరుగుతుంది. దీని ద్వారా టార్గెట్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, తల్లిదండ్రులు, సమాజము అమ్మాయిలకు సంబంధించి ఏ విధమైనటువంటి అంశాల్లో వారికి సహాయపడగలుగుతారు, వారు అమ్మాయిల యొక్క చదువు విషయంలో ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకురాగలుగుతారు, ప్రభుత్వం వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందచేస్తున్నాయనేదంతా కూడా వారికి అర్థం చేసుకునేటటువంటి ఒక అభివృద్ధి కూడా మనము ఈ 10 సంవత్సరాల్లో మనం చూడటం జరిగింది. ముఖ్యంగా మూడో రకమైనటువంటిది ఏంటంటే, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అవుట్కమ్స్ ఏంటంటే, అమ్మాయిలు స్కూల్లో ఎన్రోల్మెంట్ గణనీయంగా పెరిగింది. ప్రాథమిక స్థాయి నుంచి, తర్వాత ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు జరుగుతూ ఉంది. ఇంకా ఈ యొక్క ఇనిషియేటివ్స్ ని మరింతగా ముందుకు తీసుకెళ్లేటట్లుగా చేయటము జరుగుతూ ఉంది. డ్రాప్అవుట్ రేట్స్ ని కూడా తగ్గించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే, ఎప్పుడైతే చైల్డ్ సెక్స్ రేషియో తక్కువ ఉన్నటువంటి జిల్లాలలో సెలెక్టివ్ గా చాలా కాంప్రహెన్సివ్ గా పనిచేయటం స్టార్ట్ అవ్వటం జరుగుతూ ఉందో, ఈ కుటుంబాలకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులకి వరుసగా 3 నుంచి 4 వరకు అమ్మాయిలు గాని ఉండారంటే, ఆ అమ్మాయిలు ఆ కుటుంబానికి భారం కాదు అనేటటువంటి ఒక ఉద్దేశం కింద వాళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ప్రత్యేక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటం కానివ్వండి, ఈ కార్యక్రమాల ద్వారా ఇవ్వటం వల్ల తల్లిదండ్రులు కూడా వారి యొక్క బిడ్డల్ని, మరి ముఖ్యంగా అమ్మాయిల్ని స్కూల్లో కొనసాగేటట్లుగా చేయటం జరుగుతుంది. అయితే ఈ ఛాలెంజెస్ అనేది లేకపోవటం ఏం లేదు, కానీ వీటిలో ప్రధానంగా కొన్ని ఛాలెంజెస్ చూడగలిగితే ఏమవుతుందంటే, ఈ కార్యక్రమం అమలు చేయటంలో అనేక డిపార్ట్మెంట్ యొక్క మధ్య సమన్వయం అనేది కావాలి. ఈ సమన్వయాన్ని మరింతగా ముందుగాని తీసుకుని రాగలిగితే ఈ కార్యక్రమాన్ని యొక్క నిజమైనటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవటంలో చాలా వరకు సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కార్యక్రమాన్ని మరింతగా గ్రామాల్లోకి, ట్రైబల్ ఏరియాస్లోకి, అర్బన్ స్లమ్స్లో ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, మీడియా ద్వారా కానివ్వండి. అదేవిధంగా అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ఇంపాక్ట్ ప్రాథమిక స్థాయిలో జరుగుతున్నటువంటి, ప్రైమరీ స్కూల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి పిల్లలు ఇంటర్మీడియట్ నుంచి టెరిషరీ ఎడ్యుకేషన్ ట్రాన్సిషన్ స్థాయిలో బాగా జరిగేటట్లు కానీ చూడగలిగితే, ఖచ్చితంగా ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలని మనము ముందు ముందు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కార్యక్రమాలన్నీ ఈ విధంగా మనం చేసుకొని తీసుకెళ్ళటానికి మరి ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, టెక్నాలజీని కూడా మనము దీనిలో మరింతగా ఇన్వాల్వ్ చేయగలిగి, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆలోచన దృక్పథంలో మార్పులు తీసుకొచ్చేటట్లుగా చేస్తూ, ప్రభుత్వ శాఖల మధ్య

0: సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని కానీ అమలు చేసి ముందు కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల సమయంలో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలని అన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకెళ్తాయనే ఒక నమ్మకంతో ఈ బేటీ బచావో బేటీ పడావో ఇప్పటి వరకు చూపెట్టినటువంటి మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే తల్లిదండ్రులు వారి బిడ్డలకు సంబంధించి మరీ ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి 12వ తరగతి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని స్కూల్లోకి తీసుకెళ్లాలి అనేటట్లుగా వాళ్ళ ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. అంటే ఇది రూట్ కాజ్ని టచ్ చేయగలుగుతుంది ఈ కార్యక్రమం. ఎందుకంటే 12వ సంవత్సరం ఎప్పుడైతే బిడ్డ స్కూల్లో లేకుండా బయట ఉంటారో ఆ బాలిక అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఆ సమస్యలు ఎలాగ మారచ్చు అంటే డ్రాప్అవుట్ కింద మారచ్చు, బాల్య వివాహాల కింద మారచ్చు, లేకపోతే చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ కింద మారచ్చు, చైల్డ్ వల్నరబిలిటీ అనేక రకాల విధంగా మారటానికి అవకాశం ఉంది. కానీ ఇదే బాలిక స్కూల్లో కానీ అయితే ఆటోమేటిక్గా ఈ సమస్యలన్నిటి నుంచి కూడా దూరం కావటానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక దృక్పథాన్ని ఈ బేటీ బచావో బేటీ పడావో తీసుకొని రావటం జరుగుతుంది. దీంతోపాటు 3వ అంశం ఏంటంటే ఒక కల్చరల్ షిఫ్ట్ కూడా జరిగిందండి. కల్చరల్ షిఫ్ట్ అంటే తల్లిదండ్రుల నుంచి స్కూల్స్ వరకు అమ్మాయిల యొక్క చదువుకి ప్రాముఖ్యతనిచ్చేటటువంటి క్రమంలో పూర్తి యొక్క వారి శక్తి సామర్థ్యాలపైన వారు ఆధారపడుతున్నారు, వారికి అన్ని శక్తి సామర్థ్యాలు ఉంటున్నాయనేటటువంటి ఒక ఆలోచనని కూడా ఈ మంచి ఆలోచనను కూడా ఈ కార్యక్రమం ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల్లో అనేక రాష్ట్రాల్లో బాలికల యొక్క ఎన్రోల్మెంటు ఈ స్థాయిలో వస్తే రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో మన అమ్మాయిలు ఈ ఉన్నత విద్యలో మరింతగా వృద్ధి చెంది ఇన్ఫాంటిసైడ్ అండ్ ఫీమేల్ ఫీటిసైడ్ అనేటటువంటి ఒక సమస్యల్ని సమాజం మొత్తం కూడా కలిసికట్టుగా అధిగమించి ముందుకు తీసుకెళ్తుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని ఈ కార్యక్రమం ద్వారా రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో ఆ మార్పులు తీసుకొని రావడానికి అవకాశం ఉంటుందని మనము నమ్ముదాం, విశ్వసిద్దాం.
1: మీరు ఇంతవరకు బేటీ బచావో బేటీ పడావో పథకం గురించి బడిగ చెన్నయ్య గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు. మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల

0: 24 0852, మరొక నెంబర్ 2324 0856.
1: వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

అభిరుచి కార్యక్రమంలో పాఠానికి కోరుతున్నవారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది గ్రామం నుండి కోరుతున్నవారు వసంత, భారతి, లాసియ, సాన్విక, హరీష్, అరుణ్, అజయ్, హనుమాన్లు, శ్రీకాంతాచారి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట సిరివెన్నెల సినిమా కోసం ఎస్పి బాలు వారు పాడిన పాట. వీరందరి గురికపై ఈ పాట విందాం.

శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవడం, మెదడు పనిచేయకపోవడం, తల తిరగడం, వెన్నుపూస దెబ్బతినడం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవడం, వివిధ రకాల వ్యాధుల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సూరిబాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేశారు. రేపు ఉదయం 7:30

రేపు ఉదయం 7:58 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం అవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవడం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల కారణాలు, గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు రేపు ఉదయం 7:58.

0: డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం.
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.

ఈ నెల 3వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కించి గోపికృష్ణ గారు తన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం 3వ తేదీ సోమవారం ఉదయం 8:30 ప్రసారమవుతుంది.

ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. ఆధ్యాత్మిక, చారిత్రక, పురాణ ప్రాశస్త్యం కలిగిన నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీష్, తమన్, రాజేష్, ప్రసాద్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట తాండ పాపరాయుడు సినిమా కోసం కేజే యేసుదాస్, పి సుశీల పాడిన పాట విందాం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: అబ్బా, ఈవిడ అన్ని రివర్స్ లోనే మాట్లాడుతుంది. ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.

రే బోధ్యం, ఇన్ని గంటల 30 నిమిషాలకు మన ఆలయాలు కార్యక్రమంలో నందిపేట మండలం ఉమ్మడి గ్రామ శివారులోని శ్రీ ఉమామహేశ్వర ఆలయ విశేషాలు వింటారు. వ్యాఖ్యానం ఎరం రాజుగారు, ఎం శశిరేఖ, నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎరం రాజుగారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:30 ప్రసారమవుతుంది. 10:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం రేపు ఉదయం 10:45 ఆకాశవాణి హైదరాబాద్ నుండి.

అందరితో లలిత గీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:45 కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

మధుర గీతాల్లో ముందుగా విందాం. గులే బాకావాలి కథ సినిమా కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం.

విన్నపాట అన్నమే ఆనందం సినిమా కోసం ఎస్పి బాలు గారు పాడిన పాట విన్నారు. తర్వాత వినబోయే పాట చెల్లెలి కాపురం సినిమా కోసం ఎస్పి బాలుగారు పి సుశీల ఆలపించిన గీతం విందాము.

పాట. పన్నండి కాపురం సినిమా కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. శ్రోతలు మేము వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం మధుర గీతాలు. మధుర గీతాల్లో తర్వాత పాట పంతులమ్మ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం.

0: పాట
1: పెళ్లి సంబంధం సినిమా కోసం పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. తర్వాత వినబోయే పాట అమరదీపం సినిమా కోసం పి సుశీల రామకృష్ణ పాటను పాడి విందాం.

పాట ప్రేమలు పెళ్ళిళ్ళు సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం మధుర గీతాలు. మధుర గీతాల్లో తర్వాతి పాట మాదైవం సినిమా కోసం ఎస్పి బాలు గారు పి సుశీల ఆలపించిన గీతం విందాం.

విన్న పాట సుమంగళి సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. తర్వాత వినబోయే పాట బంగారు బొమ్మలు సినిమా కోసం ఎస్పి బాలు గారు పి సుశీల పాడిన పాట విందాము.